శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎన్ రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రసారాల ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢ మాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 22వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5 గంటల 53 నిమిషాలు దాటి 59 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధా.
1: సొంత లాభము కొంత మానుక పొరుగువారికి తోడుపడవోయి, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని నవయుగ వైతాళికుడైన గురజాడ ప్రవచించినట్లు ప్రతి మనిషి తనకు సాధ్యమైన రీతిలో ఇతరులకు ఉపకారం చేయాలి. సృష్టిలోని ప్రతి జీవిలోనూ పరోపకార గుణం సహజ లక్షణం. పశువులు గాని పక్షులు గాని చివరకు చీమలు సైతం ఒక సమూహంగా జీవిస్తాయి. తమ జాతిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కలిసిగట్టుగా పోరాడతాయి. శాయశక్తుల కాపాడే ప్రయత్నం చేస్తాయి. నేల, నీరు, నిప్పు, గాలి, నింగి అనే పంచభూతాల కారణంగా భూమిపై జీవిస్తున్న మనిషి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంఘం ద్వారా కలిగే ఎన్నో ప్రయోజనాలతో మనుగడ సాగిస్తున్నాడు. ఒక రచయిత చెప్పినట్లు, అన్నార్తులకు పట్టెడు అన్నం, మూగజీవాలకు దోశడు ఆహారం, పక్షులకు గుప్పెడు గింజలు అందించడం అనే మూడు పనులు సామాన్యులు సైతం ఆచరించగలిగే సమాజానికి అంతులేని ప్రయోజనాన్ని చేకూర్చే అత్యున్నత వ్రతాలు. పాత్రను ఎరిగి చేసే దానం పుణ్యదాయకమే కాక ఎంతో ప్రయోజనకరం కూడా. నీతిశతకారుని ప్రకారం ఎంతటి ధనవంతుడైనా తన ధనాన్ని తాను అనుభవించకుండా పరులకు పంచకుండా ఉపేక్షిస్తే ఆ ధనానికి నాశనం తప్పదు. అంతేగాక రాజుకు ఉండవలసిన ఆరు గుణాలలో దానం కూడా ఒకటని భర్తృహరి నిర్దేశించాడు. దానపరత్వం అనే గుణం సజ్జనుల లక్షణాలలో ప్రధానమైనది. నీతిచంద్రిక కర్త కూడా దానగుణ ప్రాముఖ్యాన్ని తెలియజేసిన మాటలు ఆలోచనామృతాలు. అర్ధములు నిత్యములుగావు, తటాకోదర జలమునకు పరివాహము వలే, సమార్జిత విత్తములకు త్యాగమే రక్షణము. భోగత్యాగములకు వినియోగింపని ధనముండుట వలన ఫలమేమి, పోకడ వలన హానియేమి? ప్రియవచనములతోడి దానము, గర్వసహితముగాని జ్ఞానము, క్షమాసహితమైన శౌర్యము, త్యాగయుక్తమైన విత్తమనియడు నాలుగు లోకమందు దుర్లభములు అంటూ హిరణ్యకునికి మంధరుడు చేసే హితబోధ పరోపకారం వల్ల కలిగే లాభాలను వివరిస్తుంది. పరులకు మనస్ఫూర్తిగా దానధర్మాది ఉపకారాలు చేసి కూడా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచడం, ఇతరులు చేసిన ఉపకారాలను రాజ్యసభలో అందరికీ తెలిసేటట్లు ప్రకటించడం సజ్జనుల లక్షణం. నీతిశతకకర్త పరోపకారుల లక్షణాలను వివరిస్తూ, అమరు చెవి శాస్త్రమున కుండలమునగాదు, వలయమున నొప్పదు ఇవిచే వెలయు పాణి, ఉరుదయాఢ్యులమేను పరోపకార కలన రాణించు గంధంబు వలనగాదు అని వర్ణించాడు. సుమతీశతకారుడు ఒక అడుగు ముందుకు వేసి, ఉపకారికి తిరిగి ఉపకారం చేయడం కంటే అపకారికి సైతం ఉపకారం చేసేవాడే నేర్పరి అన్న మాటలు ఆలోచించదగినవి. ఉపకారికి నుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగన్, అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి అని వర్ణించాడు. సూర్యభగవానుడు, చంద్రుడు, మేఘుడు ఎవరూ అడగకుండానే పరోపకారం చేసే మహానుభావులు. జుమణి పద్మాకరము వికచముగ చేయు, కుముద హర్షంబుగావించు నమృతసూతి, అర్ధితుడుగాక జలమిచ్చు నంబుధరుడు, సజ్జన్లు తారె పరహితాచరణమతులు అంటే, సూర్యుడు తన కిరణాలతో పద్మాలను వికసింపజేస్తాడు, చంద్రుడు కలువలను వికసింపజేస్తాడు, మేఘుడు మంచినీటిని అందిస్తాడు, సజ్జనులు ఎవరూ అడగకుండానే ఇతరులకు మేలు చేస్తారు అని భావం. శిబిచక్రవర్తి, బలిచక్రవర్తి మొదలైన మహాత్ములు పరోపకారం కోసమే అనేక దానధర్మాలు చేసి మహాదాతలుగా కీర్తి గడించారు. ఆధునిక కాలంలో కాశీనాథుని నాగేశ్వరరావు గారు ప్రజోపయోగం నిమిత్తం ఎన్నో దానధర్మాలు చేసి మహాదాతగా ప్రసిద్ధి చెందారు. ఆంధ్రుల అన్నపూర్ణగా పేరు పొందిన శ్రీమతి డొక్కా సీతమ్మ, శ్రీ మన్యం జగ్గమ్మ మొదలైన వారు ఎందరో పరోపకారం కోసం జీవితాంతం పాటుపడ్డారు. సర్వకాల సర్వావస్థలలో పరోపకారులైన దానగుణ సంపన్నుల వదాన్యుల పరోపకారుల త్యాగభావాన్ని, సౌజన్యాన్ని, మానవతా దృక్పథాన్ని సదా స్మరించుకోవడం సమాజం బాధ్యత.
0: శ్రీ డాక్టర్ కానుకొల్లు బాలకృష్ణ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణంలో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
2: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై షగున్ చోప్రా. Prime Minister Narendra Modi has emphasized the importance of maritime strengths in the modern world, stressing that strong maritime capabilities are a deciding factor for country's economic and strategic influence. He stated that India fully understands this reality and is preparing itself accordingly.
3: 2014 tak bharat kareeb 700 crore rupaye ke raksha utpadon ka niryat karta tha. Aaj ye aankda badhkar kareeb 40,000 crore rupaye pahunch raha hai. Bharat mein bane raksha upkaran ab duniya ke 80 se adhik deshon tak pahunch rahe hain. 12 saal mein jo pragati hui hai वो ये बताती है कि जब नीति स्पष्ट हो तो देश में कितना बड़ा परिवर्तन हो सकता
2: है. द प्राइम मिनिस्टर कमीशन्ड 3 इंडिजिनसली डिजाइंड एंड बिल्ट नेवल शिप्स एंड एडवांस स्टेल्थ फ्रिगेट INS दूनागिरी, अ लार्ज सर्वे वेसल INS संशोधक एंड एन एंटी सबमरीन वॉरफेयर शैलो वाटर क्राफ्ट INS अग्रे एट द श्यामा प्रसाद मुखर्जी पोर्ट इन कोलकाता यस्टरडे. Prime Minister Modi has expressed gratitude to people around the world for making the International Day of Yoga 2026 a global celebration.

కర్రపెండలం పంటకు ఎదురయ్యే తెగుళ్లు పురుగులు వాటి నివారణ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో కర్రపెండలం ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో వాణిజ్యపరంగా సగ్గుబియ్యం తయారీకి సాగు చేయగా, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో తినడానికి తక్కువ విస్తీర్ణంలో సాగు అవుతుంది. ఆహార భద్రత పరంగా మిగతా దుంపజాతి పంటల కన్నా కర్రపెండలం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది తక్కువ కాలపరిమితి పెరిగి ఎక్కువ ఉత్పత్తినిచ్చే అధిక పోషకాలు కలిగిన దుంప పంట.

ఆంధ్రప్రదేశ్లో ఈ దుంప చిత్తూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో సాగు చేస్తున్నారు. ఇంకా వీటి దిగుబడి పెంచాలంటే సరైన యాజమాన్య పద్ధతులు పాటించడంతో పాటు సకాలంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కర్రపెండలంలో ముఖ్యంగా మొజాయిక్ తెగులు, ఆకుమచ్చ తెగులు, ఇక పురుగుల విషయానికొస్తే ఎర్రనల్లి, పిండినల్లి, పులుసు పురుగు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. ఇక కసావా మెజాయిక్ తెగులు గురించి మాట్లాడుకుంటే, ఈ మెజాయిక్ తెగులు ఆశించిన మొక్కలలో దుంప దిగుబడి 20-80% వరకు తగ్గడం గమనించారు. ఈ వైరస్ వేడి ఎక్కువగా ఉన్న ఉష్ణ శీతోష్ణ వాతావరణ పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతుంది. ఈ తెగులు జెమినీ విరిడే కుటుంబం బెకోమో వైరస్లకు చెందిన ఇండియన్ కసావా మొజాయిక్ వైరస్ వలన వస్తుంది. ఈ తెగులు ఒక మొక్క నుండి వేరొక మొక్కకు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. అంతేకాకుండా వ్యాధి సోకిన మొక్కలను విత్తనకర్రగా ఉపయోగించడం ద్వారా వ్యాధి సోకిన మొక్కలను కత్తిరించే పనిముట్ల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగుల లక్షణాలు ఎలా ఉంటాయంటే, వ్యాధి సోకిన మొక్కలలో కొత్తగా ఏర్పడిన ఆకులపై లేత మరియు ముదురు ఆకుపచ్చ చారలు ఏర్పడతాయి. తెగులు తీవ్రంగా ఉన్నప్పుడు ఆకులు ముడతలు పడి పరిమాణం తగ్గుతుంది. తెగులు ఉధృతి ఎక్కువైన కొద్దీ ఆకు పరిమాణం బాగా తగ్గి వంపులు తిరిగి ఆకారాన్ని కోల్పోయినట్టుగా సన్నగా ఈనెల వలె మారిపోయి కిరణజన్య సంయోగ క్రియ జరిగే ఆకు విస్తీర్ణం బాగా తగ్గిపోతుంది. దీని నివారణకు ఏం చేయాలంటే, ప్రధానంగా తెగులను సమర్థవంతంగా తట్టుకునే శ్రీరక్ష, శ్రీశక్తి, పీడిపి, CMR1, శ్రీహర్ష, శ్రీపద్మనాభ రకాలను వేసుకోవాలి. విత్తనకర్రను ఆరోగ్యవంతమైన చీడ పీడలు లేని మొక్కల నుండి సేకరించాలి. నారుమడి నాటే ముందు ముచ్చెలను 2 mL నీటి కలిపిన మందు ద్రావణంలో ముంచి విత్తన శుద్ధి చేయాలి. విత్తనకర్రను కోసే పనిముట్లను కూడా బాగా శుభ్రం చేసుకోవాలి. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేసి కాల్చివేయాలి. పొలం చుట్టూ రక్షణ పంటగా ఒక వరుస కంది లేదా జొన్నలను 2 వరుసల్లో పెంచడం ద్వారా తెల్లదోమ తాకిడిని తగ్గించవచ్చు. తెల్లదోమ ఆశించే ఇతర కలుపు మొక్కలు, ఇతర పంటలను తీసివేయాలి. తెల్లదోమను నివారించడానికి ప్రొఫెనపాజ్ 2 mL లేదా మిథైల్ డిమాటిన్ 2 mL లేదా వేప నూనె 3% లేదా ట్రైజోఫాస్ 2 mL లేదా ఫాసలోన్ 2 mL లీటర్ నీటికి కలిపి ఎకరానికి 2 L మందు ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయడం ద్వారా ఈ తెగులను అరికట్టుకోవచ్చు. పసుపు రంగు అట్టలను పెంచడం ద్వారా కూడా తెల్లదోమ వ్యాప్తిని అరికొట్టుకోవచ్చు. ఇక ఆకుమచ్చ తెగులు విషయానికి వస్తే, ఈ తెగులు సెర్కోస్పోరా హన్నింగ్సి అనే శిలీంధ్రం ద్వారా వస్తుంది. ఇక లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఆకు పైభాగంలో గోధుమ రంగు మచ్చలు ముదురు రంగు అంచులతో కనిపిస్తాయి. ఆకు అడుగు భాగంలో బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. తెగులు సోకిన ఆకులు ఎండిపోయి పండుబారి రాలిపోతాయి. దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఇక పురుగుల విషయానికి వస్తే, కర్రపెండలం మొక్క ఆకుల రసం పీల్చే పురుగులలో ఎర్రనల్లి కలిగించే నష్టం అపారమైనది. ఎర్రనల్లి ఆశించిన మొక్కలలో దిగుబడి 17-33% వరకు తగ్గే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితుల్లో ఎక్కువగా ఆశిస్తుంది. తేమతో కూడిన ఉష్ణోగ్రత పరిస్థితులు ఉన్నప్పుడు, అంటే తేమ శాతం 75 ఉండి ఉష్ణోగ్రత 32 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే ఎర్రనల్లి అధికంగా అభివృద్ధి చెందుతుంది. ఇక ఎర్రనల్లి లక్షణాలు ఎలా ఉంటాయంటే, లేత కొన భాగాలను, ఆకుల అడుగు భాగం ఈనెలను వెంబడి ఆశించి కంటికి కనబడనంత సూక్ష్మంగా ఉండి రసం పీలుస్తూ ఉంటుంది. పురుగు ఆశించిన మొక్కలలో ముందుగా పత్రహరితం తగ్గిపోయి పసుపు రంగు మచ్చలు ఏర్పడి ముదురు రంగు మచ్చలుగా మారి క్రమేపీ ఆకులు పెళుసుగా మారి వంకరలు తిరిగి ఆకు కొన భాగాలు ముడుచుకుపోయి ఆకుల యొక్క కొన భాగం నుండి క్రిందకు రాలిపోతాయి. దీని నివారణకు నీటి వసతి ఉన్న చోట తడులు ఇవ్వాలి. గంధకం 3 గ్రాములు లేదా ప్రాఫినోఫాస్ 2 mL లేదా ప్రోపర్గైట్ 2 mL లీటర్ నీటికి కలిపి ఆకు అడుగు భాగం ద్వారా తడిసేలా పిచికారీ చేయాలి. ఆకుల మీద నీటిని అధిక పీడనంతో కారిపోయేటట్లు 10 రోజులకు ఒకసారి పిచికారీ చేసినట్లయితే నల్లి ఉధృతి కొంతవరకు తగ్గుతుంది. ఇక పిండినల్లి విషయానికి వస్తే, కర్రపెండలాన్ని ఆశించే పురుగులలో పిండినల్లి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఈ పురుగు పంటను ఆశించడం వలన దుంప దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు ఈ పిండినల్లి మొక్కలు గాలి, నీరు, వర్షం, పనిముట్లు, జంతువులు మరియు పనిచేసే వారి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. లక్షణాలు ఎలా ఉంటాయంటే, పిండినల్లి ప్రధాన పొలంలో విత్తనకర్ర నిల్వ చేసే సమయంలో ఆశిస్తుంది. ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన, కొమ్మల చివరి భాగాలు కర్రను బాగా ఆశించి రసం పిలుస్తాయి. పిండినల్లి పురుగులు మొక్కపై గుంపులు గుంపులుగా చేరి రసం పీల్చి ఒక రకమైన విష పదార్థాన్ని మొక్కలలోకి విడుదల చేస్తాయి. ఫలితంగా మొక్కలు చివరి భాగాలు, కొన భాగాన ఉన్న ఆకులు చాలా చిన్నవిగా అయిపోయి కణుపుల మధ్య దూరం కూడా తగ్గి మొక్కలు గెడిసిబారుతాయి. ఇవి విడుదల చేసే జిగురు పదార్థం వలన నల్లని బూజు ఏర్పడి ఆకు మొత్తం
కప్పివేసి కిరణజనజ సమయోగికరి జరగనివ్వకుండా చేస్తుంది. వీటి నుంచి స్రవించే తీపి పదార్థం కొరకు చీమలు ఆశిస్తాయి. దీని నివారణకు పురుగు ఆశించిన మొక్కలను విత్తనపు కర్రగా ఎంచుకోవాలి. పురుగు ఆశించిన మొక్కలను తీసివేసి నాశనం చేసుకోవాలి లేదా తగలబెట్టాలి. వేసవిలో లోతుగా దుక్కులు చేయటం వల్ల నేలలో ఉన్న నిద్రావస్థ దశలోని పురుగులను నాశనం చేయవచ్చు. ఆఖరి దుక్కులో ఎకరాకు 20 కిలోల మిథైల్ ఫెరాథియాన్ని కానీ క్లోరోడస్ట్ని కానీ వేయాలి. పిండి పురుగు నివారణకు వేప నూనె మరియు సబ్బు ద్రావణాన్ని బాగా కలిపి కర్రపెండల ముచ్చలను 5 నిమిషాలు ఉంచి విత్తన శుద్ధి చేయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉంటే ప్రొఫెనోపాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఫెరిట్రోథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా వేపలోని 3% ఆకులు బాగా తడిచేలాగా అధిక పీడనంతో పిచికారీ చేయాలి. ఎఫిరోప్యాగనస్ పపాయి అనే పరాన బుక్కలను ఎకరానికి 20,000 చొప్పున విడిచిపెట్టడం వలన పిండి పురుగును నివారించుకోవచ్చు. ఈ సస్యరక్షణ పద్ధతులన్నీ సక్రమంగా సరైన కాలంలో చేపడితే కర్రపెండలం సాగులో మంచి దిగుబడి తీసుకోవచ్చు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన పురోగతి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది

0: శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్లతో ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట అభివృద్ది, మౌలిక వసతులు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిపే అవకాశముందని అధికారులు తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కూడా సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అమరావతిలో నిర్వహించిన కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ కార్యక్రమంలో నిన్న పాల్గొని గత రెండేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ఒక్క పెదకూరుపాడు నియోజకవర్గంలో 286 కోట్ల రూపాయల వర్కులు, అంటే పంచాయతీరాజ్ శాఖ రోడ్లు, అదేవిధంగా గ్రామీణ నీటిపారుదల, శానిటేషన్, స్కూల్ రిపేర్ వర్క్స్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ, ట్రాన్స్ఫార్మర్లు, ఇలా అనేక రకాలైనటువంటి వర్కులన్నింటినీ కూడా ఈ రోజు చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 800 కోట్ల రూపాయలు పెట్టి యుద్ద ప్రాతిపదికన గుంతలన్నీ పూడ్చారు. మళ్లీ 2500 కోట్ల రూపాయల శాంక్షన్ తో ప్రతి రోడ్డును కూడా వేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కన్నా కూడా వచ్చే 3 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరగబోతా ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా బోయపాడు తీర ప్రాంతంలో చేపలు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందించారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చేపల మృతికి కారణమైన పరిస్థితులను శాస్త్రీయంగా పరిశీలించాలని, నీటి నమూనాలు, ఇతర సంబంధిత అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో సమాజంపై సామాజిక మాధ్యమాల ప్రభావం అంశంపై అనంతపురంలో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక కాలంలో సామాజిక మాధ్యమాలు సమాచార వ్యాప్తిని వేగవంతం చేసినప్పటికీ వార్తల విశ్వసనీయత, ప్రామాణికత విషయంలో సాంప్రదాయ ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల పాత్ర కీలకమని అన్నారు. పాత్రికేయులు వాస్తవాలకు ప్రాధాన్యమిస్తూ ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలియజేస్తూ,
2: న్యూస్ పేపర్, రేడియో, టీవీ, ఇవాళ సోషల్ మీడియా బాధ్యతతో కూడినటువంటి భావ ప్రకటన గతంలో ఉండేది. అవి సోషల్ మీడియాని బ్యాన్ చేయండి, ఇంకోటి చేయండి అన్నటువంటి వార్త నేను చెప్పను. ఎందుకంటే ఏ రూపంలో వార్త ఉన్నా కూడా ఉండాల్సిందే, ప్రభుత్వాలని పనిచేయించాలి అనంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి కొనసాగుతూనే ఉండాలి అనేటువంటి 4th ఎస్టేట్ గా ఏది భావించామో దాంట్లో కూడా సోషల్ మీడియా ఒక పార్ట్ అనుకోవాలి. కాబట్టి కన్స్ట్రక్టివ్ గా దాన్ని తయారు చేసే రకంగా మనం అందరం కూడా సలహా
0: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నియంత్రణకు ఈగల్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. విజయవాడలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం అనంతరం ఈగల్ 1972 హెల్ప్ లైన్ ప్రచార పత్రికలను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా మరింత విస్తృత స్థాయిలో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలను చేపట్టాలని ఈగల్ బృందాన్ని ప్రోత్సహించారు. అలాగే వ్యసనముక్త భారత్ అభియాన్ ప్రచార వాహనాన్ని కూడా ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ కాలనీలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఇప్పటివరకు 854 మంది లబ్దిదారులకు మొత్తం 7.98 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్య సేవా పరిధిలో చికిత్స పొందలేని రోగులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల సహాయం అందిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
3: సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఎవరైతే వైద్య సహాయం కోసం ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవల్లో కవర్ కావు వాళ్ళకు కూడా మరి వైద్యానికి ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పి ఆలోచించి సీఎం రిలీఫ్ ఫండ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల మందికి మరి కోట్లాది రూపాయల ముఖ్యమంత్రి గారు సహాయం అందిస్తా ఉన్నారు. అందులో భాగంగా మన మచిలీపట్నంలో కూడా

0: వీరి దగ్గర 66,58,185 రూపాయలని 42 మందికి అంటే ఎల్ఓసి కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ చేసి అందిస్తున్నాం.
1: కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి అమలు చేయనున్న కొత్త ఉపాధి విధానంపై సమగ్ర అధ్యయనం చేపట్టి తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తుది నివేదిక రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిన్న జరిగిన సమావేశంలో గ్రామీణ సంక్షేమం, వ్యవసాయ రంగం, స్థానిక సంస్థలపై కొత్త విధానం ప్రభావాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రజల అవసరాలు, కూలీల జీవనోపాధి, ఉపాధి అవకాశాల పరిరక్షణ అంశాలను దృష్టిలో ఉంచుకుని వివిధ అంశాల వారీగా అధ్యయనం కొనసాగించాలని అన్నారు. రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేలా ఇతర రాష్ట్రాలతో కూడా సంప్రదింపులు జరపాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సముద్ర కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ రక్షణకు చర్యలు చేపడుతున్నామని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్ పరిసర ప్రాంతాల్లో శుద్ది చేయని మురుగునీరు సముద్రంలోకి చేరకుండా 330 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక శుద్ది సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
2: प्रधानमंत्री नरेन्द्र मोदी अवदत् यत् आधुनिके विश्वस्मिन् सामुद्रिक शक्तिः राष्ट्रस्य सामरिक प्रभावस्य प्रमुखा आधारा अस्ति. कोलकातायां श्यामा प्रसाद मुखर्जी जलपोत स्थात्रे तेन स्वदेश निर्मिताः त्रयः नौ सैनिक पूताः आईएनएस दुनागिरिः, आईएनएस संशोधकः, आईएनएस अग्रयश्च भारतीय नौसेनायै समर्पिताः.
3: आईएनएस विक्रांत से लेकर आज तक की यात्रा केवल नए युद्ध पोतों की यात्रा नहीं है, यह भारत की बढ़ती आत्मनिर्भरता की यात्रा भी है. इनका निर्माण भारत में हुआ है, इनकी डिजाइन भारत में तैयार हुई है, इनके निर्माण में भारतीय उद्योगों की प्रतिभा लगी है और यही नए भारत की सबसे बड़ी ताकत है.
2: तेन उक्तं यत् एतेषां पोतानां निर्माणे 200+ सूक्ष्म लघु मध्यमोद्यमाः योगदानम् अकुर्वन्. प्रधानमंत्री नरेन्द्र मोदी सांप्रतिक वर्षस्य अन्ताराष्ट्रिय योग दिवसस्य वैश्विक उत्सव रूपेण आयोजनार्थं विश्वस्य जनान् प्रति कृतज्ञतां व्यक्तवान्. तेन उक्तं यत् योगः विभिन्नेषु देशेषु समाजेषु च स्थितान् जनान् स्वास्थ्य कल्याणयोः समान लक्ष्ये संयोजयति. प्रधानमंत्री एतत् विश्वस्य कृते प्रेरणादायकम् अस्ति इति अवदत्. राष्ट्रपतिः द्रौपदी मुर्मुः कुनो राष्ट्रिय उद्यानस्य भ्रमणं करिष्यति. राष्ट्रपतिः द्रौपदी मुर्मुः मध्यप्रदेशस्य कुनो नेशनल पार्क इत्यस्य राष्ट्रिय उद्यानस्य भ्रमणं करिष्यति. सा प्रोजेक्ट चीता इति योजनायाः प्रगतेः समीक्षां करिष्यति, तथा च व्याघ्रपालकैः वन कर्मचारिभिः स्थानीय जनैश्च सह संवादं करिष्यति. अधिकारिणाम् अनुसारेण भारते सम्प्रति 500+ व्याघ्राः सन्ति, तेषु अधिकांशतः कुनो राष्ट्रिय उद्याने वसन्ति. भारतम् अद्यारभ्य नवदिल्ल्यां ब्रिक्स राष्ट्राणां राष्ट्रिय सुरक्षा परामर्शदातॄणां द्विदिवसीय सम्मेलनस्य आयोजनं करोति. अस्य अध्यक्षताम् अजीत डोभालः करिष्यति. नीट यूजी 26,000+ पुनर्परीक्षा सुदृढ सुरक्षा व्यवस्थायां सुसम्पन्ना. राष्ट्रीय परीक्षा अभिकरणस्य अनुसारेण देशे विदेशे च स्थितेषु 44,000+5,000 परीक्षा केन्द्रेषु लक्षशः अभ्यर्थिनः सहभागिनः अभवन्. दिव्यांग अभ्यर्थिभिः सह सर्वेषां परीक्षार्थीनां सुविधार्थाः विशेषव्यवस्थाः अपि कृताः. केन्द्रीय माध्यमिक शिक्षा बोर्ड इत्यनेन 12 श्रेण्याः उत्तर पुस्तिका सत्यापनस्य पुनर्मूल्यांकनस्य च परिणामाः क्रमशः प्रकाशिताः. मण्डलेन प्राप्तेषु उक्तं यत् प्राप्तेषु आवेदनपत्रेषु 87.1% परिणामाः घोषिताः सन्ति. अवशिष्टपरिणामाः अपि शीघ्रमेव चरणबद्धरीत्या प्रकाश्यन्ते. छात्राः स्व आवेदनस्य स्थितिं डिजी लॉकर पटले परीक्षितुं शक्नुवन्ति. मण्डलेन निष्पक्षतां शुद्धतां च सुनिश्चित्य सर्वाः प्रक्रियाः सावधानतया सम्पन्नाः इति उक्तम्. छात्राः मिथ्या प्रचारेषु सामाजिक माध्यमेषु प्रसारितान् अप्रमाणित सन्देशान् च न विश्वसन्तु इति केवलं CBSE इत्यस्य आधिकारिक सूचनाः एव अनुसरन्तु इति परामर्शः दत्तः. तमिलनाडु राज्यस्य पेरियापालम क्षेत्रे स्थितायां समुद्री खाद्य निर्यात समवाये अमोनिया वायोः स्रवण घटनायां 7 जनाः मृताः. 77 श्रमिकाश्च प्रभाविताः जाताः. घटनास्थले उत्थार चिकित्सा कार्याणि निरन्तरं प्रचलन्ति. राष्ट्रिय आपद्मोचन बलस्य तथा रासायनिक जैविक परमाणु आपदा विशेष दलानां च सदस्याः त्वरितं आपद उत्थार अभियानम् आरब्धवन्तः. मुख्यमंत्री सी जोसेफ विजयः उच्चस्तरीय अन्वेषणस्य आदेशं दत्त्वा 3-सदस्यीयां समितिं नियुक्तवान्. फीफा विश्व कप चषके केप वर्डे उरुग्वे च अनयोः दलयोः स्पर्धा तत्र 2-2 समतायाम् अभवत् इति वार्ता.
4: ఈనాటి ప్రెస్ విశేషాలు వింటారు. ముందుగా 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. నిర్వహణ డాక్టర్ షుండూరు మాణిక్యరావు. వెనువెంటనే వినియోగ దర్శిని కార్యక్రమంలో వినియోగదారుల చట్టాలు అవగాహన గురించి శ్రీ చోడవరపు విజయ్ కుమార్ గారి ప్రసంగం వింటారు. తర్వాత కుల్లేటి జాడలు ధారావాహిక వింటారు. చివరిగా లలిత గీతాలు. 8:30 తెలుగు చిత్రగీతాలు వింటారు. 9:00 సంగీత కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి గారి గాత్రం వింటారు. 9:30 నమస్తే అమరావతి. 10:00 ప్రాంతీయ వార్తావారి ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం వెంటనే రాబోయే అతిథి. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో కొన్ని ఆపాత మధుర గీతాలు వింటారు. 11:30 తెలుగు ఫిలిం సాంగ్స్. 12:10 లాహిర్ లాహిర్లో. 12:40 కార్మికుల కార్యక్రమంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో విగ్రహాల తయారీ అంశం గురించి CHV రజనీ కుమార్ గారితో పరిచయం వింటారు. తర్వాత స్ఫూర్తి కథానికి వింటారు. చివరిగా కార్మికుల గీతం వింటారు. 1:10 తెలుగు చిత్రగీతాలు వింటారు. 1:30 వనిత వాణి స్త్రీల కార్యక్రమం

వనితవని కార్యక్రమంలో అలు పెరగని తరంగాల ప్రస్థానం డాక్యుమెంటరీ వింటారు రచన శ్రీమతి పల్లెపోతు పావని, పర్యవేక్షణ శ్రీ ఎం వెంకటరమణ. తర్వాత లలిత గీతం వింటారు. రెండు గంటల 30 నిమిషాలకు లలిత గీతాలు వింటారు. 3 గంటలకు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 3:30 టీన్ టైం. 4 గంటలకు యువలయ. 4:30 హిందీ పాఠం. ధర్తీ కిసాన్ 8వ తరగతి పాఠం వింటారు. 4:40 రంగస్థలి కార్యక్రమంలో గరుడాద్రి నాటకంలో నరసింహస్వామి పాత్ర వింటారు. 5 గంటలకు తెలుగు ఫిలిం సాంగ్స్. 6 గంటలకు పల్లెసీమలు కార్యక్రమంలో రక్తహీనతను, వాటి కారణాలు, నివారణోపాయాల గురించి వింటారు. చివరిగా ఒక జానపదం గీతం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వివిధ పంటల్లో సూక్ష్మ పోషక లోపాలు, వాటి నివారణ గురించి వింటారు. 7 గంటలకు ప్రసార విశేషాలు. 7:15 తెలుగు ఫిలిం సాంగ్స్. 7:30 ఫీఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ వింటారు. వెంటనే చిత్రగీతాలు. 7:45 వికసిత్ భారత్. 8 గంటలకు అంతర్భాగం నాటకం వింటారు. రచన శ్రీ బొల్లాప్రగడ వెంకట పద్మరాజు, నిర్వహణ శ్రీ వై నాగేశ్వరరావు. 8:15 తెలుగు ఫిలిం సాంగ్స్ వింటారు. 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 నుండి విజయవాడ ఏ మీటర్లపైన ప్రసారం ప్రారంభమవుతాయి. 11:45 నుంచి ఎఫ్ఎం గోల్డ్ ప్రోగ్రామ్స్ రిలే వింటారు. ఈనాటి ప్రసార విశేషాలు ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి 100.2 MHz పై. సమయం 7:05కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు హైదరాబాద్ నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి పార్కులో సఫారీ చేసి చిరుతల పునరుద్ధరణ ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తారు. ఈ ప్రాజెక్టులో స్థానికుల పాత్ర, వారి అనుభవాలను తెలుసుకోవడానికి చీతా మిత్రలు, చీతా ట్రాక్టర్లుగా పనిచేస్తున్న సహారియా తెగ సభ్యులతో పాటు స్థానిక అటవీ సిబ్బంది, టూరిస్ట్ గైడ్లతో సంభాషిస్తారు. అనంతరం రాష్ట్రపతి షియోపూర్ నుండి గ్వాలియర్కు బయలుదేరతారు. ఆ తర్వాత భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో తిరిగి న్యూఢిల్లీ చేరుకుంటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని, పరీక్షకు సంబంధించిన అన్ని వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలని ఎన్టీఏ సూచించింది. అభ్యర్థులు పరీక్ష రోజు కంటే ముందే తమ పరీక్ష తేదీ, షిఫ్ట్, సమయం, కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని ఖచ్చితంగా తనిఖీ చేసుకోవాలని పేర్కొంది. అంతేకాకుండా దివ్యాంగులు పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ప్రదేశం, అక్కడ ఉన్న వసతులపై ముందే ఒక అవగాహనకు రావడానికి తమకు కేటాయించిన కేంద్రాలను ముందుగానే సందర్శించాలని సూచించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను ప్రపంచవ్యాప్త వేడుకగా మార్చినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రపంచ దేశాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించుకునే ఉమ్మడి లక్ష్యంతో అన్ని రంగాలకు చెందిన ప్రజలను, వివిధ దేశాలను యోగా ఒక త్రాటిపైకి తీసుకురావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. రాబోయే రోజుల్లో యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడానికి మరింత మందికి స్ఫూర్తినిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మలాడ్లో కొత్తగా నిర్మించిన లిబర్టీ గార్డెన్ మున్సిపల్ పాఠశాల భవనాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వికసిత్ భారత్ నిర్మాణానికి విద్యపై దృష్టి పెట్టడం ఎంతో కీలకమన్నారు. ఈ పాఠశాల భవనంలో సుమారు 1530 మంది విద్యార్థులకు వసతి కల్పించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో డిజిటల్ తరగతి గదులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబొరేటరీలు, లైబ్రరీ వంటి ఆధునిక వసతులు కల్పించారు. ముంబై మేయర్ రీతూ తావడే మాట్లాడుతూ,
ఈ పాఠశాలలో త్వరలోనే సిబిఎస్ఈ కరికులం కింద ప్రవేశాలు ప్రారంభమవుతాయని, ఇది మలాడ్, దాని పరిసర ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి, అలాగే పశ్చిమాసియా ఘర్షణలు ముగించే దిశగా ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్లడానికి స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్లో ఇరు దేశాల ప్రతినిధి బృందాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా ప్రతినిధి బృందానికి ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తుండగా, ఇరాన్ ప్రతినిధి బృందానికి స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి నాయకత్వం వహిస్తున్నారు. ఈ చర్చలకు ఖతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ నిరంతర దాడుల కారణంగా హర్మోజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్టు ఇరాన్ ప్రకటించిన తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది. అయితే ఆ జలమార్గం అన్ని నౌకల రాకపోకలకు తెరిచే ఉందని అమెరికా సైన్యం తెలిపింది. గత వారం టెహ్రాన్, వాషింగ్టన్ల మధ్య ప్రచురితమైన 14 అంశాల అవగాహన ఒప్పందంలోని మొదటి నిబంధన ప్రకారం ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా, లెబనాన్తో సహా అన్ని రంగాల్లో తక్షణమే కాల్పుల విరమణ జరగవలసి ఉంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇరాన్ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ స్థిరత్వం, అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని తెరచి ఉంచడం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో

0: జిల్లాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. రానున్న 3-4 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. అలాగే రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో రేపటి వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళల ఐసీసీ T20 ప్రపంచకప్లో భాగంగా నిన్న రాత్రి మాంచెస్టర్లో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. భారత్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో లాల్ఘర్ సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ భద్రత దృష్ట్యా ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేల ఆధునీకరణ వేగంగా కొనసాగుతోందని, దేశంలోని 1300 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, వాటిలో రాజస్థాన్లోని అనేక స్టేషన్లు కూడా ఉన్నాయని మంత్రి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి 92.2 MHz పై.

ఈనాటి ఉదయరేకులు కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ బాలాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.

0: భగవద్గీత పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 49వ శ్లోకం. అసక్త బుద్ధి

సర్వత్ర భార్యాపుత్రాది సర్వ విషయాలలోనూ అసక్తబుద్ధి నావి అనే అనుబంధం లేనివాడును జితాత్మ మనస్సును వశం చేసుకున్నవాడును విగతస్పృహ సుఖభోగాసక్తి తొలగినవాడును అయిన సాధకుడు సన్యాసేన సమ్యక్ దర్శనంతో కూడిన సర్వకర్మ సన్యాసం చేత పరమాం కర్మజన్యమైన సిద్ధి కంటే ఉన్నతమైన నైష్కర్మ్య సర్వకర్మరహితుడి యొక్క స్వరూపభూతమైన సిద్ధిం ఆత్మస్వరూపసిద్ధిని అధిగచ్చతి అందుకుంటాడు అసక్తబుద్ధి.

అర్జున, స్వకర్మతో పరమాత్మను ఆరాధిస్తే లభించే జ్ఞాననిష్టా యోగ్యత వల్ల సాధకుడికి ఏమి లభిస్తుందో చెబుతాను విను. అహంకార మమకారాలకు హేతువులైన భార్యాపుత్ర ధనాదులు అన్నిటియందు అతడికి మమత్వబంధం తొలగిపోతుంది. అతడు తన మనస్సును తన వశంలో ఉంచుకోగలుగుతాడు. అందువల్ల అతడికి భోగతృష్ణలన్నీ తొలగిపోతాయి. దానివల్ల అతడికి పరమాత్మతత్వం యథాతథంగా దర్శనమిస్తుంది. దీనివల్ల అతడికి సర్వకర్మ సన్యాసం అప్రయత్నంగా లభిస్తుంది. దానివల్ల అతడికి కర్మరహితులైన ఆత్మతత్వవేత్తల యొక్క స్వస్వరూపభూతమైన ఆత్మస్వరూప ప్రాప్తి అనే సిద్ధి లభిస్తుంది. ఇదే నైష్కర్మ్య సిద్ధి. ఇది కర్మజన్య సిద్ధి కంటే చాలా సమున్నతమైనది. అసక్తబుద్ధి

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఉదయరేకుల కార్యక్రమం తర్వాతి అంశం వినియోగదర్శిని వినియోగదారుల చట్టాలు అవగాహన గురించి శ్రీ చోడవరపు విజయ్ కుమార్ గారి ప్రసంగం వింటారు.
1: నేటి వస్తు సేవల పోటీ ప్రపంచంలో వినియోగదారులు అనేక విధాలుగా దోపిడీకి గురవుతున్నారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. ఈ విధమైన దోపిడీకి గురి కాకుండా ఉండాలి అంటే ప్రతి వినియోగదారుడు వినియోగదారుల ఉద్యమ చరిత్ర గురించి, వినియోగదారుల రక్షణ చట్టాల గురించి, వారికి కల్పించిన హక్కుల గురించి అవగాహన కలిగి ఉండాలి.

శతాబ్దపు ప్రారంభం నుండి రాజ్యాలను పాలించిన రాజులు, నియంతలు, ప్రజాప్రతినిధులు, వినియోగదారుల రక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలు కానీ చట్టాలు కానీ లేవు. వ్యాపార వర్గాల విపరీత ధోరణిని గమనించిన గాంధీజీ వినియోగదారుల ప్రాముఖ్యతను గుర్తించిన మహావ్యక్తి. ప్రపంచంలోని వినియోగదారుల సమస్యలను అర్థం చేసుకున్న మొట్టమొదటి వ్యక్తి అమెరికన్ అధ్యక్షుడైన జాన్ ఎఫ్ కెనడీ గారు. అందుకే ఆయన పుట్టినరోజు అయిన మార్చి 15వ తేదీని వినియోగదారుల రక్షణ దినోత్సవంగా పాటిస్తున్నారు. 20వ శతాబ్దపు 2వ భాగంలో ఆధునిక అమెరికాలో వినియోగదారుల ఉద్యమ పితామహుడుగా గుర్తించబడిన వ్యక్తి రాల్ఫ్ నాడార్. వారు రాసిన పుస్తకం అన్సేఫ్ ఎట్ ఎనీ స్పీడ్ అనే పుస్తకం ద్వారా అమెరికాలోని ఆటోమొబైల్ రంగంలోని లోపాలను ఎత్తి చూపటి ద్వారా ప్రజలను చైత్యవంతులను చేసి వినియోగదారుల రక్షణ కొరకు అమెరికా ప్రభుత్వం చేత అనేక చట్టాలు చేయించడం జరిగింది. వారు ప్రదర్శించిన పట్టుదల అత్యంత స్ఫూర్తిదాయకం. ఆనాడు ఆయన పలికిన మాటలు, అన్యాయం నీకు జరిగితే ఎలుగెత్తి చాటు, నేడు కాకపోయినా రేపైనా ఎవరో ఒకరు నీ గోడు విని నీకు తగిన సహకారం అందిస్తారు అని చెప్పిన రాల్ఫ్ నాడార్ మాటలు నేటికీ వినియోగదారుల ఉద్యమంలో నినాదాలుగా మార్మోగుతూనే ఉంటాయి. ఆనాటి రాల్ఫ్ నాడార్ మాటలకు ప్రభావితులైన వ్యక్తుల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి మనుభాయ్ షా. తాను చేస్తున్న ఉన్నత ఉద్యోగాన్ని తృణపాయంగా వదులుకుని 1978లో వినియోగదారుల విద్య పరిశోధన సెంటర్ అను సంస్థను గుజరాత్లో స్థాపించి భారతదేశంలో వినియోగదారుల ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. భారతదేశంలో వినియోగదారుల ఉద్యమం అధికారికంగా 1966లో ముంబైలో కల్తీ మరియు అనైతిక వాణిజ్య పద్ధతులకు 9 మంది మహిళలు కన్జ్యూమర్ గైడెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియాను స్థాపించి దాన్ని నిర్వహించడం ద్వారా వినియోగదారుల ఉద్యమం ప్రారంభమైంది. మన ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థీకృత వినియోగదారుల ఉద్యమం 1970లో ఊపు అందుకుని 1973లో విశాఖపట్నంలో విశాఖ వినియోగదారుల మండలి ఒక మార్గదర్శక సంస్థగా ప్రారంభించబడింది. ప్రభుత్వపరంగా 1960 సంవత్సరంలో వినియోగదారులు అంతర్జాతీయ ఐక్యతా సంఘంగా ఏర్పడింది. 1985 సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వినియోగదారుల రక్షణ కోసం కొన్ని మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. ఐక్యరాజ్యసమితి సూత్రాల ప్రాతిపదికగా స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా 1986వ సంవత్సరంలో ప్రతిపాదించిన వినియోగదారుల రక్షణ చట్టం 1987 ఏప్రిల్ 15వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. వినియోగదారుల రక్షణ చట్ట ప్రకారం వస్తువు అంటే అన్ని రకములైనటువంటి చరాస్తులు, స్టాక్స్, షేర్లు, పంట, గడ్డి, భూమికి అంటిపెట్టుకొని విడదీయగల వస్తువులు చరాస్తులుగా పరిగణించబడతాయి. స్థిరాస్తులైన భూములు, ఇండ్లు ఈ చట్టపరిధిలోనికి రావని, వీటిని కొన్న వ్యక్తులు వినియోగదారులుగా పరిగణించబడరని చెప్పి చట్టం స్పష్టం చేస్తోంది. అదేవిధంగా సేవా అనే పదాన్ని కూడా చట్టంలో నిర్వచించడం జరిగింది. సేవా అంటే వినియోగదారులకు అందుబాటులో ఉంచగలిగే ఎటువంటి సౌకర్యమైనా సేవగా చెప్పవచ్చు. ఉదాహరణకి బ్యాంకింగ్, రవాణా,
ఇన్సూరెన్స్, విద్యుత్ తదితరమైనవన్నీ కూడా ఈ చట్టం కిందకి వర్తిస్తుంది. ఉచితంగా పొందే సేవలు, కాంట్రాక్ట్పై పొందిన వ్యక్తిగత సేవలు ఈ నిర్వచనంలోనికి రావు. వినియోగదారుల రక్షణ చట్టం వినియోగదారులకు కొన్ని హక్కులను కల్పించింది. మొదటగా, ఆరోగ్యానికి హాని కలిగించే వస్తువుల సేవల నుండి రక్షణ పొందే హక్కు మరియు నష్టపరిహారం పొందే హక్కు. వినియోగదారులు తాము కొనుగోలు చేసే వస్తువుల నాణ్యత, పరిమాణం, స్వచ్ఛత, ధర, ప్రమాణాల గురించి పూర్తిగా సమాచారం పొందే హక్కు. ప్యాకెట్టు, ఆహార పదార్థాలపై ఎక్స్పైరీ తేదీ, తయారీదారుని పేరు, ధర వంటి వివరాలను తప్పనిసరిగా ఉంచాలి. వివిధ రకాల వస్తువులు, సేవలు అందుబాటులో ఉన్నప్పుడు సరైన ధరలో నాణ్యమైనది ఎంచుకునే హక్కు వినియోగదారునికి కల్పించబడింది. ఉదాహరణకి, ఒకే రకమైన ఉత్పత్తులను వేరువేరు కంపెనీలు అమ్మినప్పుడు మనకు నచ్చిన బ్రాండు ధరను ఎంచుకోవటం వినియోగదారుల యొక్క హక్కు. వినియోగదారుల సమస్యలను సరైన వేదికల ముందు వినిపించి వారి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకునే హక్కు. అంటే తమ అభిప్రాయాలు, ఫిర్యాదులను వినియోగదారుల ఫోరం లేదా హెల్ప్ లైన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. పరిష్కారం పొందే హక్కు, మోసపోయినప్పుడు లేదా సేవలో లోపం జరిగినప్పుడు న్యాయం పొందే హక్కు వినియోగదారునికి ఇవ్వబడింది. ఉదాహరణకి, తక్కువ నాణ్యత గల సెల్ ఫోన్ కానీ దాన్ని మార్పించుకోవటం లేదా రిపేర్ చేయించుకోవటం లేదా డబ్బు వాపసు పొందటం. రైట్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్, హక్కుల గురించి అవగాహన పెంచుకోవటం ద్వారా మోసపోకుండా ఉండే జ్ఞానాన్ని పొందే హక్కు కూడా ఈ వినియోగదారుల చట్టం కల్పించింది. ఉదాహరణకి, ప్రభుత్వం నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా మోసపూరితమైన ప్రకటనలను గుర్తించుట. వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, 1 కోటిలోపు ఫిర్యాదులు చేసుకోవచ్చు జిల్లా కమిషన్లో. రాష్ట్ర కమిషన్లో 1 కోటి నుండి 10 కోట్లలోపు ఫిర్యాదులకు రాష్ట్ర కమిషన్ సహాయం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా 10 కోట్లకు పైపడిన ఫిర్యాదులను జాతీయ కమిషన్ విచారిస్తూ ఉంటుంది. జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినట్లు, బాధ్యతలు స్వీకరిస్తే హక్కులు సహజంగానే సిద్ధిస్తాయి. వారి మాటల్లో, హక్కుల కోసం పోరాడి బాధ్యతలు విస్మరించవద్దు అనే హెచ్చరిక ధ్వనిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వినియోగదారుల ఉద్యమాల్లో వ్యాపార వర్గాల బాధ్యతలను పదే పదే గుర్తు చేస్తున్నప్పుడు వినియోగదారులు కూడా తమ బాధ్యతలు తెలుసుకుని తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. వినియోగదారుల రక్షణ చట్టం 2019 జులై 20, 2020 నుండి అమల్లోనికి వచ్చింది మరియు 2020-25లో దాని తదుపరి సవరణలు బాధ్యతాయుతమైన వినియోగం, అప్రమత్తతతో మరియు అవగాహనపై దృష్టి పెట్టాయి. 1986 వినియోగదారుల చట్ట స్థానంలో వచ్చిన ఈ చట్టం ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లో వినియోగదారులు తమ ప్రయోజనాలను కాపాడుకోవటంలో చురుగ్గా ఉండాలని నొక్కి చెప్తోంది. వినియోగదారుల కీలక బాధ్యతలను మనం పరిశీలిస్తే, తప్పుడు ప్రకటనల ద్వారా తప్పుదారి పట్టకుండా ఉండటానికి వస్తువుల నాణ్యత, పరిమాణం, స్వచ్ఛత, ప్రమాణం మరియు ధర తనిఖీ చేయటానికి లేబుల్ను జాగ్రత్తగా చదవటం వినియోగదారుల బాధ్యత. ప్రతి కొనుగోలుకు నగదు రసీదు, బిల్లును డిమాండ్ చేసి తీసుకునే బాధ్యత వినియోగదారునిదే. ఇది ఫిర్యాదులను దాఖలు చేయటానికి కొనుగోలు రుజువుగా పనిచేస్తుంది. వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసే ముందు ISI, అగ్మార్ మొదలైనటువంటి నాణ్యతా హామీ గుర్తులను తనిఖీ చేసుకోవాలి. హానిని నివారించడానికి వినియోగదారులు ఉత్పత్తుల్లో అందించిన భద్రతా

0: సూచనలు, మాన్యువల్స్ మరియు హెచ్చరికలను పాటించాలి. లోపభూయిష్ట ఉత్పత్తి లేదా లోపభూయిష్ట సేవ అందితే అన్యాయమైన వాణిజ్య పద్ధతులను నిరోధించుటకు ఫిర్యాదు చేయటం వినియోగదారుల బాధ్యత. ఉత్పత్తి బాధ్యత విషయంలో వినియోగదారుడు ఉత్పత్తిని మార్చరాదు, సవరించరాదు, దుర్వినియోగం చేయకూడదు. దీనివలన క్లెయిమ్లను తిరస్కరించవచ్చు. వినియోగదారులు పర్యావరణములకు హాని కలిగించే వస్తువులను కొనుగోళ్లు చేయరాదు. ఈ కామర్స్ విక్రేతల ఆధారాలను తనిఖీ చేయటం వినియోగదారుల యొక్క విధి. 2026 వినియోగదారుల దృష్టి కోసం డిజిటల్ సాధికారత, సురక్షితమైన ఉత్పత్తులు మరియు స్థిరమైన జీవనశైలి. ఎన్ని బలమైన చట్టాలు ఉన్నా వినియోగదారుల చైతన్యం, వినియోగదారుల చట్టంపై అవగాహనపై, తమ బాధ్యతలపై, చట్టాల యొక్క అమలు, చట్టాల యొక్క ఉద్దేశం విజయవంతం అవుతుంది. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా కొనండి. మీ హక్కు మీ పోరాటం, మీ జ్ఞానం మీ శక్తి.
1: మీరు ఇంతవరకు వినియోగదారుల చట్టాలు అవగాహన గురించి శ్రీ చోడవరపు విజయ్ కుమార్ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొల్లేటి జాడలు ధారావాహిక వింటారు.

Thank you.

ఎప్పుడు

Thank you.

0: ఇదిగో అయ్యా, ఈ చిన్న పటిక బెల్ల ముక్క నోట్లో వేసుకో. సర్లే అయ్యా, వెళ్తా వెళ్తా కనబడితే.
1: కనబడతా.
0: ఏంటో, ఊళ్ళో వాళ్ళంతా పిచ్చయ్యా అంటారు. అయ్యకి ఊరన్నా నేనన్నా వాళ్ళ పెద్దమా అయ్యన్నా తెగ అభిమానం. ఏదో అప్పట్లో చేసాం, ఆడు ఇప్పటికీ గుర్తెట్టుకున్నాడు. గొప్పోడయ్యాడు. ఆ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలి.
2: ఆ రోజుల్లో కొల్లేటి లంకల గ్రామాల్లో పులపర్రు గ్రామం నుండి డిగ్రీ దాకా చదివిన మొదటి వ్యక్తి, ఊర్లో అందరూ ప్రేమగా పిచ్చయ్యా అని పిలుచుకునే అట్లూరి పిచ్చేశ్వరరావు. చదువుకోవడమే కాదు, అందరిలో ఒకడుగా మసిలే తత్వం, అన్ని సమస్యల గురించి ఆలోచించే నైజం. పిచ్చయ్య కైకలూరులోని హైస్కూల్లో చదువుతున్న రోజుల్లోనే కమ్యూనిస్టు ఉద్యమం బలపడుతోంది. యువకుల ద్వారా గ్రామాల్లో సోషలిస్టు భావాలు ప్రవేశిస్తున్న కాలం. తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం ఆరంభం. సంఘాలు, ఉద్యమాలు అలా ఎన్నో ప్రారంభమయ్యాయి. ఎఫ్ఏ బందర్లో చదివాడు. కాలేజీలో కూడా ఉద్యమాల్లో భాగమయ్యాడు. బెంగాల్ కరువు సందర్భంలో బెంగాల్ వెళ్లిన బృందంలో పిచ్చేశ్వరరావు సభ్యుడు. ఊళ్ళో వాళ్లందరికీ పిచ్చయ్య జీవిత ప్రయాణం కొత్తగా అనిపిస్తుంది. వాళ్లు ఏనాడూ వినని పేర్లు. కలకత్తా, బొంబాయి, ఢిల్లీ తమ పిచ్చయ్య వెళ్లాడని తెలిసి సంబరపడ్డారు. ఆ ఊళ్ళో పుట్టి పెరిగి రంగయ్య గారి మెడల మీద ఎక్కి మురుక్కాలవ దాటి చదువుకున్న పిచ్చయ్య గొప్పవాడై మళ్లీ తమ కష్ట సమయంలో రావడం ఆ ఊరిలో సంతోషాన్ని నింపింది. జనం మనసుల్ని తేలికపరిచింది.
1: అయ్యా, అయినాయా అత్తాళ్ళ పలకరింపులు? రా, ఇలా నా పక్కన కూర్చో.
3: ఎట్టున్నావయ్యా?
1: బాగానే ఉన్నా పెద్దమావయ్యా. నీ ఆరోగ్యం ఎలా ఉంది?
3: మాకేమయ్యా, వరదొచ్చి ఉన్నదంతా ఊడ్చేసింది. చేసేదే లేక కడుపుల సల్లు కదలకుండా కూర్చోవడమే. నువ్వంటే ఉండ చోట ఉండకుండా తిరుగుతావయ్యా.
1: ఇదివరకు అంత తిరుగుడు లేదులే ఇప్పుడు.
4: సరే మరి, ఇప్పుడు నువ్వేం చేస్తానా?
1: అలా అడిగితే ఏం చెప్పను పురుషోత్తం మావయ్యా. చదువుకుంటూ రాసుకుంటూ ఉండటమే.
5: ఏంటి, ఇంకా చదువా?
1: అంటే ఆ చదువు అదేదో స్కూల్లోనో కాలేజీకి వెళ్ళో చదువుకోవటం కాదు.
3: మరి ఇంకెక్కడికి వెళ్ళి చదువుతా?
5: ఈ చదువుకు అంతం లేదా?
3: అది కాదురా, నా చిన్నప్పటి నుంచి చదువుతున్నావు.
4: పెళ్ళయిందన్నారు?
5: ఎందుకు అవలే, తెలుగు వాళ్ళందరినీ గొప్పగా మార్చాడే ఆయన. ఎంతో చైతన్యం తెచ్చాడు ఆయనే.
6: త్రిపురనేని రామస్వామి చౌదరి గారు వాళ్ళ అమ్మాయిని.

0: నుంచి చదివాను. మన కొల్లేరు చాలా పాతది.
1: అది అందరికీ తెలిసిందే.
2: అది చదివి చెప్పాలా?
0: వినండి, శాలివాహన చక్రవర్తులని మన తెలుగు రాజుల్లో మొదటి వాళ్ళు. మనం విన్న రాజులు చక్రవర్తులు వాళ్ళంతా శాలివాహన చక్రవర్తుల తర్వాతి వాళ్లే. ఆ శాలివాహనులు వేయించిన శిలాశాసనాల్లో కొల్లేరు గురించి ప్రసక్తి ఉంది. అలాగే ఇక్ష్వాకులు విష్ణుకుండులకు చెందిన నాణేలు మన కొల్లేరు దగ్గర దొరికాయి.
1: అంటే మరి ఎవరు రాశారు?
2: ఊరికా
1: అబ్బాయిని చెప్ప నువ్వు.
2: ఒరే, ఎవరు మధ్యలో మాట్లాడకండి.
0: దండి అని ఒక మహాకవి మన కొల్లేరు గురించి రాశాడు. చైనా దేశం నుంచి ఒక ఆయన యాత్రికుడు, హుయాన్సంగ్ ఆయన పేరు. ఆయన కొల్లేరు చాలా సుందరమైన సరస్సు అని, 260 చదరపు మైళ్ళు దీని విస్తీర్ణమని, దీంట్లో 100కు పైగా పల్లెల్లో ప్రజలు బతుకుతున్నారని రాశాడు. ఇంకా దూరదేశాలు సైబీరియా, ఫిలిప్పైన్, ఫిజీ దీవుల నుండి, లక్షలాది మైళ్ళ దూరం నుండి గ్రేడన్, ఫెలికాన్, ఫ్లెమింగో లాంటి పక్షులు ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లల్ని చేసుకుని వాటితో సహా తీసుకెళ్తాయని రాశాడు.
1: చాలా బాగుందయ్యా, బాగా చెప్పావు. కొన్ని పేర్లే అర్థం కాలే, కానీ అన్నీ తెలిసినట్టే అనిపిస్తుంది. కానీ ఇంత వివరంగా తెలియదు. అది సరేగా అనిపించయ్యా, ఇన్ని దేశాలు తిరిగావు, ఇన్ని పుస్తకాలు చదివావు, కొల్లేరు అంతటిది ఇంతటిది అని చెప్పావు, బాగానే ఉంది. ఈ కొల్లేట్లో మేము పడుతున్న బాధలు నీకు తెలవనీ కాదు.
2: అవును, నువ్వు ఇక్కడ పుట్టి పెరిగినాడివేగా.
1: మొన్నంటే మనం ఊరూరంతా కష్టం గట్టెక్కినట్టేని అనుకుని సాంబార్ పడినంతసేపు అట్లే.
3: కొల్లేరు మా కొంపలు నిలువున ముంచేసింది. మేము ఏం చేస్తే ఈ బాధలు తప్పుతాయి? మేము చేసిన పాపం ఏంటి?
1: అరే ఊరుకుండ్రా, మన కర్మకు ఆడేం చేస్తాడు? మన సమస్యని ఎవరూ పరిష్కరించలేరు. అందుకే కొంపకోలేరే కొల్లేటు కాపురం అని సామెతలు కూడా పుట్టినాయి.
0: లేదు, అలా కాదు, నేను ఈ సమస్య పరిష్కారానికే వచ్చాను. ఏ సమస్యకైనా ఓ పరిష్కారం ఉంటుంది. ఊరు ఊరంతా ఒక్క మాట మీద ఉంటే పరిష్కారం నేను చెబుతా. మీరు కష్టపడాలి అంటే మీరు చేసే పనే కానీ అసాధ్యం కాదు, తప్పకుండా ఫలితం ఉంటుంది.
3: ఫలితం ఉంటుందంటే ఎందుకు చెయ్యం?
1: అసలు పనేంటి?
3: ఈ బాధలు తప్పుతాయంటే అందరం ఒకటవుతాం.
2: ఏం చేయాలో చెప్పు.
1: అందరూ కలవాలంటే పనేందో తెలవాలిగా.
0: చెబుతున్నా, అందరూ జాగ్రత్తగా వినండి. మన కొల్లేటిలో 400-500 ఎకరాల మేర చుట్టూ గట్టు కట్టుకుని లోపల ఉన్న నీటిని తోడేసి దానిలో దాల్వా వ్యవసాయం చేయాలి. ఊరందరూ కలిసి చేస్తే ఈ పని అవుతుంది. పొలం అందరిది, పని అందరిది, పంట అందరిది. 3 నెలలు తిరగకుండా మీ కష్టాలు తీరతాయి. కేవలం 3 నెలలు కష్టపడండి, కష్టాల నుంచి బయటపడండి, పంటతో గట్టెక్కండి.
1: ఏమిటి
3: ఏంటి?
2: కొల్లేట్లోనా? చుట్టూ గట్టు కట్టాలా?
1: నేలలో గట్టేటా కట్టుదాం.
3: చుట్టూ నీళ్ళెట్టుకుని లోన వ్యవసాయమా?
2: ఇది ఏ పనేనా?
3: అసలు అందరూ కలిసి పని చేస్తారా? కొట్టుకు సావరు?
2: అందరూ కలిస్తే బాగానే ఉంటుంది. పిచ్చి ఏం చెప్పినా బాగా ఆలోచించే చేస్తాడు. నాకేమనిపిస్తుందంటే ఈసారి మనం అంతా కలిసి ఆ పని చేద్దామని అందరం కలిస్తే మరి అదేమంత కష్టం కాదు.
1: అలాగే చేద్దాం, కష్టపడదాం.
3: చేద్దాం అన్నయ్య చెప్పినట్టే చేద్దాం.
1: అవును, అలా చేయడం తప్ప మనకింకో మార్గం లేదు.
3: మా కుర్రోళ్ళంతా అన్నయ్య మాట ప్రకారం ఉంటాం.
1: పెద్దోళ్ళు మీరు కూడా కలవాలి. మరి
3: వెనక్కి లాక్కూడదు.
1: అనవసర ఆలోచనలు, చెడ్డ రాజకీయాలు వద్దు.
2: కలిసి కదులుదాం, కష్టపడదాం.
4: మీరంతా చేద్దామంటే అట్టాగే చేద్దాం, కానీ దీంట్లోనూ కొన్ని చిక్కులు ఎదురొత్తాయి. దిగే ముందు అన్నీ జాగ్రత్తగా ఆలోచించి దిగాలే.
0: గవర్నమెంట్ నుంచి ఏ అభ్యంతరము లేకుండా నేను చూసుకుంటా.
4: అవసరమైతే వాళ్ళకి కట్టాల్సిన తహసీల్లేవో కడదాం.
1: ఇయ్యాలే అంటే ఇప్పుడే వెళ్ళి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మనకు పనికొస్తుంది అనేది కొందరు వెళ్ళి చూడాలి. ఎన్ని ఎకరాలు ఉంటుందో సుమారుగా అయినా తెలవాలి.
3: ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని భాగాలా? ఎట్టా
2: అట్టయితే ఎట్టా? కొన్ని కుటుంబాల్లో ఒక్క మగాడుంటే కొన్ని కుటుంబాల్లో 4 ఉన్నారు. ఎంతమంది పని చేస్తే అంతమందికి వాటర్ ఉండాల్సిందే.
1: మరి మన అచ్చయ్యకి ఒక్కడు తప్ప కుటుంబంలో అందరూ ఆడపిల్లలే. ఆయనకు ఒక్క భాగం అంటే ఇంటిళ్ళ పాలది పస్తు ఉండాలి.
0: ఆగండి ఆగండి, అందరూ వినండి. ఈ పని ఓ పద్ధతి ప్రకారం జరగాలి. ఒక్కో పనికి ఒక్కో వ్యక్తిని బాధ్యతగా ఉంచాలి. ఒరే మధు, ఈ పనిలో ఉన్న చిక్కులు, పనులు, అనుమానాలు రాసుకో. నువ్వు, రాజులు, కృష్ణుడు, రాజగోపాలరావు, వెంకన్న, ఉమ్మయ్య, మీరంతా అందరి ప్రశ్నలు సందేహాలు రాసుకోండి. అలాగే ఎవరు ఏ పని బాగా చేస్తారో రాయండి. వాళ్ళకి కొందరిని ఇవ్వాలి. వాళ్ళెందరూ, ఇంటికి ఎంతమంది పనిచేసే మగాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు మట్టి పనులు కాకపోయినా ఇతర పనులు ఉంటాయిగా.

0: మీరు అన్ని వివరంగా రాయండి, మళ్ళీ అందరు కూర్చుని నిర్ణయించండి.
1: చాలా బాగుందయ్యా, ఇది
2: చాలా ధైర్యం వచ్చిందయ్యా.
1: మరేం చెప్పకండిరా, అన్నీ చూసుకుందాం. ఇది చాలా బాగుంది, ఇది జరగాలి. మనం బాగుపడాలంటే అంతా ఒకటవ్వాలి.
3: అన్నీ అనుకున్నట్లు జరిగితే 3 నెలలకి పంట చేతికొస్తుంది. అప్పటిదాకా ఇంటెలిపాది బతికేదెట్ట అనేది ఒకటి. రెండోది, ఇప్పుడు ఇంత వ్యవసాయం పెట్టుకుంటే వ్యవసాయ ఖర్చులు, ఇత్తనాలు, ఎరువులు, రకరకాలు అవన్నీ ఆణించేస్తాం. ముందు తేలితే కానీ మిగతా ఏదన్నా ముందుకెళ్ళేది.
4: ఈ 3 నెలలు ఊరి వాళ్ళకి కావాల్సిన ధాన్యం నేను ఇస్తాను. కూరనారా ఖర్చులకి పెద్ద రాఘవయ్య గారు ఇస్తారు. ఆ మాట నేను రాఘవయ్యని అడగకుండానే చెప్తున్నా.
3: అడగక్కర్లా, ఊరంతా పస్తుంటే మనం పండుగ చేసుకుంటామా చెప్పండి. ఊరి బాగే మన బాగు. కానివు కానివు బాబాయ్, కానివు.
0: మరి సుబ్బయ్య గారి సంగతి ఆయనే చెబితే బాగుంటుందేమో.
2: సరే, ఊర్లో మొకాసులు 3 అని వీళ్ళిద్దరితో నా పేరెప్పుడో కలిపి చెప్పారుగా. తప్పకుండా వాళ్లతో పాటే నేనును. ఈ 3 నెలలు 3 ఊరిని చూసుకుందాం. పంటలు వచ్చాక లెక్క చూసి మనం మనకిస్తారుగా.
1: ఒక పంట కాకపోతే 2 పంటలకి ఇస్తాం కానీ ఎగ్గొట్టంలే.
2: అంత ఇదెందుకు బోపుతాయా?
3: మరింకేం, ఈ సమస్య తీరిపోయింది. ఇంకేమిటి, అందరం కలిసి అన్ని పనులు చేసుకుంటాం గనక ఖర్చులు పెద్దగా ఉండవు. తినాలకు కూడా మీ 3 సర్దాలి. ఏంటి వింటున్నారా, ఎరువులు అక్కర్లా, కొల్లేటి భూసారం చాలు. 3 నెలలు ఊరంతా ఒక తాటి మీద ఉంటే మనం చెయ్యలేని పనులు లేవు.
4: ఆ పెద్దింటమ్మ దయ్యుంటే అందరం కలిసి గట్టెక్కుదాం.
5: ఒరే, ఆ పెద్దోరు ఏదో చేస్తారన్నారట. అంతా కలిసి వ్యవసాయం. కొల్లెట్లో తడికలు పెట్టి, మామూలు పెట్టి, 2 దోనెలను కలిపి మంచం కట్టి వలయేసి దోనెల్లో తిరుగుతూ మనం చేపలను పట్టుకోవాలనా? మరి వ్యవసాయం అని కొల్లెట్ని ఊళ్ళోళ్ళు ఆక్రమిస్తే మనం అట్టా బతకాలా?
6: సో దానిలే గోళసేమాక. సోత్త సోత్త కాకయ్య గోరు, రంగయ్య గోరు, రాఘవయ్య గోరు మన నోటికాడ కూడు పడగొట్టరులే. ఏదో ఉపాయం ఆళ్లే చెబుతారు, వాళ్ళని కలిసి మాట్లాడదాం.
7: ఆ కాలంలో కొల్లేటిలో సమిష్టి వ్యవసాయానికి బీజం పడింది. ఏటివారం ఉన్న ఓ 5 ఎకరాలు లోతుగా ఉండడంతో వదిలేసి పెద్దాడకి ఎడమవైపు పెద్దగుండందాకా సుమారు 500 ఎకరాలు మురుగ్గా ఉందన్నారు. 16 ఏళ్లు దాటిన మగాళ్లు, పనిచేయగలవాళ్లు 294 మంది. 500 ఎకరాల చుట్టూ 4 అడుగుల మట్టి కట్ట కట్టాలన్నారు. 500 ఎకరాల్లోని నీళ్లని 20 చోట్ల పంపులు పెట్టి తోడాలన్నారు. పనిచేసే మగాళ్లు ఆడపిల్లల్ని కలుపుకుంటే మనిషికి 1.5 ఎకరాలోని పంట చేతికొస్తుంది. పెద్దాడకి కుడివైపున ఉన్న 100 ఎకరాల భూమిని వడ్డేలను సాగు చేసుకోమన్నారు. వాళ్లకి వ్యవసాయం తెలియదు కదా అని ఆలోచించారు. వాళ్లకి సాయం చేయడానికి యువకులు ముందుకొచ్చారు. రకరకాల వాదనలు, తర్జన భర్జనలు, ఆశావహులు, నిరాశావహులు, శుభం పలికేవారు, ఏదో అయిపోతే అని శంకించేవారు, ఇంకా కొత్త కత్తవలు తయారు చేయించాలన్నారు. దుక్కికి పశువుల్ని నిర్ణయించారు. నాగళ్ళు, కర్రులు తయారు చేసుకోవాలన్నారు. ఎవరు ఏ పని చెయ్యాలో నిర్ణయించారు. ఏ సమయంలో ఎవరు ఏ పని చెయ్యాలో చెప్పుకున్నారు. గట్లు పూర్తయి నీళ్లను బయటికి తోడడం దగ్గర నుంచి నాట్ల పని, కాపలా పనులు, పీతలు, నత్తలు ఊలలేసి బయట నీళ్లు లోపలికి రాకుండా చేయడం, కోతల సమయంలో పాటించాల్సిన పద్ధతులు, జాగ్రత్తలు, ఏ చిక్కులొచ్చినా పరిష్కార మార్గాల అన్వేషణలు అన్నీ ఆలోచించారు. సమగ్ర ప్రణాళికను రూపొందించారు. ఊరు ఊరంతా ఈ 3 నెలలను నిద్రపోకూడదు, శ్రమించాలి. కష్టే ఫలి, కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. కొల్లేటిలో కాదు కాదు, కృష్ణా జిల్లాలోనే మొట్టమొదటిగా సమష్టి వ్యవసాయ ఆరంభం. వివరాలు వచ్చే వారంలో వినండి.
8: మీరింతవరకు కొల్లేటి జాడలు ధారావాహిక 12వ భాగం విన్నారు. రచన శ్రీ అక్కినేని కుటుంబరావు. నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి. నిర్మాణ సహకారం శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి. ఇందులో శ్రీయుతులు అబ్దుల్ ఖుద్దూస్, ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి, పిల్లి శ్రీనివాస్, బొల్లవరపు ప్రసాద్, పి ప్రశాంత్ కిరణ్, కృష్ణ శరద్బాబు, ఎన్ మధు, సిహెచ్వివి ప్రసాద్, ఎన్సిహెచ్ఎస్ వెంకటాచార్యులు, శ్రీమతులు ముంజులూరి కృష్ణకుమారి, వై లక్ష్మి పాల్గొన్నారు. కొల్లేటి జాడలు ధారావాహిక 13వ భాగం వచ్చేవారం ఇదే సమయానికి వినవచ్చు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఉదయ రేకుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాథ్ మై మునీష్ శర్మ. ముఖ్య సమాచార్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నే కహా, మజబూత్ సముద్రీ క్షమతా కిసీ భీ దేశ్ కే ఆర్థిక ఔర్ రణనీతిక ప్రభావ్ మే నిర్ణాయక్ హై ఔర్ భారత్ ఇస్ ఓర్ అగ్రసర్ హై. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్య ప్రదేశ్ కే కోనో రాష్ట్రీయ ఉద్యాన్ కే దౌరే పర్ హై, చీతా పరియోజనా కీ సమీక్షా కీ. భారత్ ఆజ్ సే నయీ దిల్లీ మే బ్రిక్స్ రాష్ట్రీయ సురక్షా సలాహకారో కీ 2 దివసీయ బైఠక్ కీ మేజ్బానీ కరేగా. రాష్ట్రీయ పరీక్షా ఏజెన్సీ ఆజ్ సే యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షా కా ఆయోజన్ కరేగీ. అమెరికా కే ఉపరాష్ట్రపతి జేడీ వెన్స్ నే కహా, స్విట్జర్లాండ్ మే ప్రతినిధి మండలో కీ బైఠక్ కే బాద్ ఇరాన్ వార్తా మే ప్రగతి ఔర్ పురుష హాకీ మే భారత్ నే FIH ప్రో లీగ్ రోటర్డమ్ చరణ్ కే అప్నే అంతిమ మ్యాచ్ మే నీదర్లాండ్ కో 3-2 సే హరాయా. और अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि किसी देश की आर्थिक और सामरिक शक्ति में समुद्री क्षमता की महत्वपूर्ण भूमिका होती है और भारत इसे मजबूत बनाने की दिशा में तेजी से आगे बढ़ रहा है. कोलकाता में कल स्वदेश निर्मित 3 नौसैनिक पोतों दूनागिरी, संशोधक और अग्रय को नौसेना में शामिल करने के बाद प्रधानमंत्री ने कहा कि भारत रक्षा क्षेत्र में आत्मनिर्भर बन रहा है और केवल हथियारों का खरीदार देश बनकर नहीं रहना चाहता.
2: आज भारत रक्षा क्षेत्र में केवल खरीदार बनकर नहीं रहना चाहता. हमारी सैन्य शक्ति दुनिया के लिए बाजार नहीं बन सकती. मेरी शक्ति की सामर्थ्य की पहचान मेरी आत्मनिर्भरता पर है.
1: श्री मोदी ने कहा कि समुद्री सामर्थ्य के बिना कोई भी देश वैश्विक शक्ति नहीं बन सकता. विकास, सुरक्षा और समृद्धि का सीधा संबंध समुद्र से है. श्री मोदी ने कहा कि INS विक्रांत से शुरू हुई आत्मनिर्भरता की यात्रा को इन नए पोतों के शामिल होने से और गति मिलेगी.
2: INS विक्रांत से लेकर आज तक की यात्रा केवल नए युद्ध पोतों की यात्रा नहीं है, यह भारत की बढ़ती आत्मनिर्भरता की यात्रा भी है. इनका निर्माण भारत में

0: recent months. Meanwhile, the outcome of the talks is being closely watched by regional and international stakeholders amid efforts to revive diplomacy with Tehran and prevent a wider conflict in West Asia. With Mayur's report, Jigyasa Pandey, Akashwani News, Delhi.
1: On to sports now. In men's hockey, India defeated Netherlands 3-2 in the last match of FIH Pro League Rotterdam leg yesterday. Jugraj Singh, Abhishek and Rajinder Singh scored the goals, helping India register their second win of the leg against the Dutch side. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
2: Thank you, Saira. Papers have widely noticed the observance of the International Day of Yoga, along with fresh developments in the US-Iran talks. The Statesman writes, PM leads International Yoga Day celebrations, says yoga has unique power to unite nations. The Hindu carries a beautiful picture of army personnel taking part in a yoga session in Ladakh with the picturesque Himalayas in the background. NEET re-exam, government passes litmus test, writes the Pioneer. India-US to hold trade talks this week to finalize interim pact, reports the Statesman. The Hindu in its editorial Just Shoots writes, DNA tests for paternity allowed as a last resort must not violate other rights. And finally, the Indian Express writes, IIT Bombay finds a new way to lower LDL cholesterol, adding researchers stop bad fat from reaching liver cells that release it into the blood. And with that, it's back to you, Saira.
1: Thanks, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Modi says strong maritime capability is deciding factor for a country's economic and strategic influence and India is preparing for it. President Draupadi Murmu visits Kuno National Park in Madhya Pradesh, reviews progress of Project Cheetah. India to host two-day meeting of BRICS National Security Advisors in New Delhi today. National Testing Agency to commence UGC NET June 2026 examination from today. U.S. Vice President J.D. Vance says Iran talks making progress as delegations meet in Switzerland. And in men's hockey, India beat Netherlands 3-2 in the last match of FIH Pro League Rotterdam leg. And with that, we end the morning news. Have a great day.
3: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి అన్నమయ్య జిల్లా సమాచార లేఖ, రచన ఎన్ సుదర్శన్ రెడ్డి.
4: మంత్రి కొల్లు రవీంద్ర అన్నమయ్య జిల్లా పర్యటన, వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కలెక్టర్, జలధార పథకం ద్వారా జిల్లాలో నీటి యాజమాన్యంలో వచ్చిన పురోగతి మొదలైన విషయాలతో జూన్ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ నాయనవారిపల్లె గ్రామంలో గ్రానైట్ క్వారీని ఆయన పరిశీలించారు. ఐరన్ ఓర్, మాంగనీస్, లైవ్ స్టోన్ తదితర విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు జిల్లాలో గుర్తించామన్నారు. ప్రకృతి సంపదను కాపాడుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని 40% పెంచామన్నారు. బలహీన వర్గాలు కూడా గనుల విభాగంలో పనులు చేసేందుకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. గ్రామాల్లో రెవెన్యూ, ఇతర సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. భూ సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారాన్ని ఈ కార్యక్రమంలో ప్రతి రైతుకు చూపిస్తున్నామని ఆయన అన్నారు. కోర్టులో ఉన్న సమస్యలకు కోర్టులోనే పరిష్కారం చేసుకోవాలని, అందుకు రెవెన్యూ తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. బాలికలు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారిపై జరిగే నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే అన్నమయ్య జిల్లాలో ఆపరేషన్ దండాయన కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ఎస్పీ ధీరస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. మహిళలపై జరిగే అత్యాచారాలు, గృహ హింస చట్టం కింద నమోదైన కేసుల్లోని నేరస్తులపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు వివరించారు. మహిళల భద్రత కోసం నిర్వహించే ఆపరేషన్ దండాయన కార్యక్రమానికి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని ఎస్పీ కోరారు. భూ సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించినా ఎక్కువ రెవెన్యూ సమస్యలతోనే ప్రజలు తమ వద్దకు వస్తున్నారని తెలిపారు. ఒక భూమి వివాదంలో చిక్కుకోవడానికి అనేక కారణాలు ఉంటాయని, వాటిని చట్టపరిధిలో అన్ని రకాలుగా పరిశీలించి పరిష్కరించాల్సిన అవసరం రెవెన్యూ అధికారులపైన ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సేతు పథకంలో తమ్మళ్లపల్లె టీఎన్ వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల స్పోక్స్ కింద ఎంపికైనట్లు డీవో నాగరాజు తెలిపారు. ఈ పథకంలో వచ్చే ఐదేళ్లలో ఐటీఐని పరిశ్రమలతో కలిసి సుమారు 40 కోట్లతో ఆధునీకరణ చేయనున్నట్లు వివరించారు. అలాగే ఇప్పటికే ఉన్న 2 ఏళ్ల కోర్సులైన ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్మెన్, సివిల్ కోర్సులతో పాటు నూతనంగా 7 ఏళ్ల వ్యవధి గల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు, 2 ఏళ్ల వ్యవధి గల సీఎంసీ మెషినింగ్ టెక్నీషియన్ కోర్సు, డ్రోన్ టెక్నీషియన్ కోర్సులను ప్రవేశపెట్టనున్నామని ఆయన తెలిపారు. ఈ ఏడాది బడి పిలుస్తుంది కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో వచ్చిన మంచి ఫలితాలను చూసి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ఆసక్తి కనబర్చారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అత్యున్నతమైన విద్యను అందించే విధంగా ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్లీ హిల్స్ ఘాట్ రోడ్డుతో పాటు పరిసర ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. హార్స్లీ హిల్స్కు వచ్చే పర్యాటకులలో కొందరు యువకులు ప్రమాదకర రీతిలో వాహనాలు నడుపుతూ పర్యాటకులను ఇబ్బంది పెడుతున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిని గుర్తించడం కోసం ప్రత్యేక చెక్పోస్టును ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకం కూలీలకు పీఎం సురక్ష బీమా పథకం వర్తింపజేయనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. 18 నుంచి 70 ఏళ్ల వయసున్న వారు ఈ బీమా సౌకర్యానికి అర్హులని లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు అన్నారు. ఉపాధి కూలీలు ఏడాదికి 20 రూపాయల ప్రీమియం చెల్లిస్తే 2 లక్షల దాకా ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. వీటితో పాటు ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, బాలికలకు సుకన్య సమృద్ది పథకం ఇప్పటికే అమలు చేస్తున్నామన్నారు. పొంగనూరు పురపాలక సంఘం నుంచి అందుతున్న సేవలపై ప్రజలు ఇచ్చిన సంతృప్తికర అభిప్రాయాలకు సంబంధించి సిటిజన్ చాట్ ఫీడ్బ్యాక్లో పొంగనూరు మున్సిపాలిటీ 89% పురోగతి సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలోనే అధికారుల పనితీరు ఆధారపడి ఉంటుందన్నారు. అత్యుత్తమమైన సేవలను అందిస్తే తప్పక గుర్తింపు లభిస్తుందని, తద్వారా ఆ ప్రాంత అభివృద్ధికి దోహదం చేసిన వారం అవుతామని సబ్ కలెక్టర్ కళ్యాణి అధికారులకు సూచించారు. ఇది ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖ. వచ్చే నెల సమాచార లేఖలో మళ్లీ కలుసుకుందాం. రచన ఎన్ సుదర్శన్ రెడ్డి, వ్యాఖ్యానం కల్పనా మధిర, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
5: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 మెగాహెర్ట్జ్ పై తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. వింటారు ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
6: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
7: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
8: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
9: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: తెలుగు చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట రాము చిత్రం నుంచి. ఘంటసాల గానం చేశారు గీతరచన దాసరిది, సంగీతం ఆర్ గోవర్ధనం,

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రగీతాలు కార్యక్రమం వింటున్నారు. తర్వాత వినిపోతున్న పాట బలిపీఠం. ఈ చేతి నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేశారు. గీత రచన దేవులపల్లి, సంగీతం చక్రవర్తి.

శ్రోతలకు ఒక గమనిక. లేబర్ వెల్ఫేర్ కమిషన్ వారు ఇలా తెలియజేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని బీడీ, లైమ్ స్టోన్, డాలమైట్, ఐరన్, మ్యాంగనీస్ గనులు, క్రోమ్, మైకా మైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరం గాను ఆన్లైన్లో స్కాలర్షిప్స్కు దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరు తేదీలు 1 నుండి 10 తేదీ వరకు 31/8/2026 లోపల, 11 నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31/10/2026 లోపల దరఖాస్తులు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల లేక కళాశాలల్లో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహాయానికి అర్హులు. ఇతర వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in అప్లికేషన్ ఫారం లాగిన్ అనే వెబ్సైట్లో చూడవచ్చు, లేదా ఆఫీస్ ఆఫ్ ద వెల్ఫేర్ కమిషన్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు. విన్నారు కార్యక్రమంలో. ఇప్పుడు వెళ్ళిపోతున్న పాట ఆనందం. ఈ చిత్రం నుంచి మల్లికార్జున్, దేవిశ్రీ ప్రసాద్, సుమంగళి గానం చేసిన పాట వింటారు. రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

సమయం 9 గంటలైంది. కార్యక్రమం ఇప్పుడు కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి గారు గానం చేసిన నారాయణ తీర్థ తరంగాలు వింటారు. ముందుగా జయ జయ స్వామిన నాట్యరాగం ఆదితాళం.

మీరు ఇంతవరకు కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి గారు గానం చేసిన నారాయణ తీర్థ తరంగాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి 5.2 MHz పై కార్యక్రమంలో. ఇప్పుడు నమస్తే అమరావతి కార్యక్రమంలో కొన్ని తెలుగు ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట అరవింద సమేత వీర రాఘవ. ఈ చిత్రం నుంచి పెంచల్ దాస్ పాడిన పాట వింటారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
4: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
5: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: నమస్తే. అమరావతి కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట డియర్ కామ్రేడ్ చిత్రం నుంచి గౌతమ్ భరద్వాజ్ యామిని పాడిన పాట వింటారు.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

నమస్తే అమరావతి. కార్యక్రమంలో వినిపోతున్న పాట భైరవం. ఈ చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి యామిని పాడిన పాట వింటారు.

వినబోతున్న పాట చందమామ. ఈ చిత్రం నుంచి హరిచరణ్ సుజాత గానం చేసిన పాట వింటారు. గీత రచన శ్రీ సాయి హర్ష, సంగీతం కేఎం రాధాకృష్ణన్.

నమస్తే అమరావతి కార్యక్రమంలో వినబోతున్న పాట జాక్ చిత్రం నుంచి జావేద్ అలీ అమలా చేబ్రోలు పాడిన పాట వింటారు.

నమస్తే. అమరావతి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట హిట్ 3 చిత్రం నుంచి అనిరుద్ధ్ రవిచంద్ర పాడిన పాట వింటారు.

మెరివిన పాటతోటి నమస్తే అమరావతి కార్యక్రమం సమాప్తం. సమయం 10 గంటలకు వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వింటారు మరికొద్ది క్షణాల్లో.

ఇటీవల 2 రోజుల జాతీయ స్థాయి కార్యశాల జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సముద్ర ఆధారిత ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారులు, ఆక్వాకల్చర్ నిపుణులు, స్టార్టప్లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి చెందిన ప్రతినిధులు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ది సంస్థ ఎంపీఈడీఏ, జాతీయ మత్స్య డిజిటల్ వేదిక ఎన్ఎఫ్డిబి, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ది బ్యాంక్ నాబార్డ్ వంటి జాతీయ సంస్థల అధికారులు ఈ కార్యశాలలో పాల్గొని మత్స్యరంగంలో ధృవీకరణలు, మూలాల గుర్తింపు, విలువ ఆధారిత ఉత్పత్తులు, సుస్థిరత, సరికొత్త ఎగుమతి అవకాశాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రాబోయే 5 ఏళ్లలో భారతదేశ సముద్ర ఆహార ఎగుమతులను 2.5 లక్షల కోట్ల రూపాయలకు చేర్చాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. 2013-14 సంవత్సరంలో భారతదేశం సుమారు 5 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసిందన్నారు. వాయిస్ ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ మత్స్యరంగంలో దేశంలోనే ముందంజలో ఉన్న తరుణంలో విశాఖపట్నంలో ఈ జాతీయ కార్యశాల జరగడం రాష్ట్ర ఆక్వారంగానికి మరింత ఊతాన్ని ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. వాయిస్ మౌలిక సదుపాయాల అభివృద్ది, ఎగుమతులకు అయ్యే ఖర్చు, సమయాన్ని తగ్గించడానికి ఎయిర్ కార్గో నెట్వర్క్లను బలోపేతం చేయడం, వన్ ఎయిర్పోర్ట్ వన్ ప్రోడక్ట్ వంటి విధానాలను ప్రోత్సహించడంపై చర్చించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశాఖపట్నంతో పాటు ఇతర ప్రధాన కేంద్రాలలో క్వారంటైన్, కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ సదుపాయాలను మెరుగుపరచడం ప్రాధాన్యతగా పెట్టుకోవాలని తీర్మానించడం జరిగింది. భారతదేశం ఇటీవల 38 దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ఎగుమతిదారులు సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచించారు. రొయ్యలు, చేపల సాగులో వ్యాధుల నియంత్రణ, నాణ్యమైన విత్తనం, బ్రూడ్ స్టాక్ లభ్యత, మేతకు సంబంధించిన ధరల పెరుగుదల వంటి సవాళ్లు, సముద్రగర్భంలో వేట, స్థిరమైన మత్స్య విధానాలు, సముద్ర ఆహార రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం పిఎల్ఐ వర్తింపుపై చర్చలు జరిగాయి. భారత్ను ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం గల సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారుగా నిలబెట్టడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి. కేవలం పరిమాణం ఆధారిత ఎగుమతుల నుంచి విలువ ఆధారిత అత్యున్నత నాణ్యమైన ఉత్పత్తుల వైపు మారడం భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల అంతర్జాతీయ బ్రాండ్ను బలోపేతం చేసేందుకు ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలు వంటి కీలక అంశాలను చర్చించారు. సమర్థవంతమైన, నిబంధనలకు అనుగుణమైన వాణిజ్యం కోసం కోల్డ్ చైన్, ఎయిర్ కార్గో, క్వారంటైన్ వసతులతో సహా ఎగుమతి మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరాన్ని కూడా ఈ చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. ఉత్పత్తిలో గణనీయమైన వాటా కలిగిన మత్స్య సంపద ఎగుమతులను పెంచాల్సిన అవసరాన్ని, తినేందుకు సిద్ధంగా ఉండే ఉత్పత్తులు, అధిక విలువ కలిగిన చేపల జాతులు వంటి అభివృద్ది చెందుతున్న రంగాల్లో ఇంకా వినియోగంలోకి రాని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరంపై చర్చ జరిగింది. సుస్థిరత, నాణ్యతా హామీ, నియంత్రణ నిబంధనల పాటింపుతో పాటు ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని, విలువ వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వక్తలు ప్రస్తావించారు. సముద్ర ఆహార ఎగుమతుల రంగాన్ని మరింత పటిష్టంగా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రభుత్వ విధానం అవలంబించడం, బహుళ రవాణా వ్యవస్థలను మెరుగుపరచడం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమ శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లు నెలకొన్నప్పటికీ అవి మన ఎగుమతుల వృద్ధికి ఆటంకం కలిగించవని, అనేక ఊహాగానాలు ఉన్నప్పటికీ దేశ ఎగుమతుల రంగం చూపిస్తున్న స్థిరమైన పురోగతి సాధించిందన్నారు. వాయిస్ మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శి సాగర్ మెహ్రా ప్రస్తుత సంస్కరణలు, ప్రాధాన్యతా పథకాల ద్వారా ఉత్పత్తిని పెంచడం, మూలాల గుర్తింపు, ధృవీకరణ వ్యవస్థలను బలోపేతం చేయడం, సముద్ర లోతు, ఈఈజెడ్ వనరులలోని అపారమైన సామర్థ్యాన్ని వెలిగితీయడం వంటి అంశాలపై ప్రసంగించారు. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి అజయ్ భదు భారత ఎగుమతుల నిర్వహణ, మారుతున్న ప్రపంచ మార్కెట్ పోకడ్లు, సముద్ర ఆహార ఎగుమతుల విస్తరణలో ఎఫ్టీఏల పాత్ర, మార్కెట్ వైవిధ్యీకరణ, మెరుగైన పోటీతత్వం గురించి వివరించారు. ప్రపంచ ప్రమాణాలతో పోల్చితే మనకున్న లోపాలను గుర్తిస్తూ ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులను పెంచాల్సిన అవసరాన్ని, ఎగుమతి విలువలను పెంచేందుకు కోల్డ్ చైన్ అభివృద్ధి, ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలు, గొలుసుకట్టు వ్యవస్థల అనుసంధానానికి మద్దతు ఇచ్చే కీలక పథకాలను సదస్సులో పాల్గొన్న వక్తలు ప్రముఖంగా ప్రస్తావించారు. రైతుల ఆదాయం, ఉత్పత్తిని పెంచడానికి కేజ్ కల్చర్, జలాశయాల ఆధారిత
జలచరాల పెంపకంపై దృష్టి పెట్టాలని సూచించారు. ముత్యాల పెంపకం వంటి అత్యంత లాభదాయకమైన ప్రక్రియల వైపు మళ్లడం ద్వారా లోతట్టు జలమత్స్య సంపద ఎగుమతి సామర్థ్యాన్ని పెంచవచ్చని స్పష్టం చేశారు. ఎగుమతుల తనిఖీ కౌన్సిల్ అధికారులు మార్కెట్ పరిధిని విస్తరించడానికి ధృవీకరణ తనిఖీ వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు పటిష్టమైన నాణ్యతా ప్రమాణాలు, రసాయన అవశేషాల నియంత్రణ, యాంటీ మైక్రోబియల్ ప్రమాణాలు, డిజిటల్ పద్ధతిలో మూలాల గుర్తింపు వంటి అంతర్జాతీయ నిబంధనలను అమలు చేయాల్సిన ప్రాధాన్యతను వివరించారు. మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మత్స్యరంగ అభివృద్దికి ప్రత్యేకమైన దృష్టి సారించారని, 2014లో ఆయన ప్రారంభించిన నీలి విప్లవం ఈ రంగానికి ఒక కొత్త దిశను చూపించిందన్నారు. FIDF ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSY అలాగే PMKSSY వంటి పథకాలు అమల్లోకి తీసుకురావడం ద్వారా మత్స్యరంగ మౌలిక వసతులు ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందని చెప్పారు. వాయిస్ కఠినమైన ధృవీకరణ నిబంధనలు, యాంటీబయాటిక్ ఔషధాలపై నియంత్రణలు, మూలాల గుర్తింపుతో పాటు లోతట్టు జల మత్స్య సంపద నుంచి ఎగుమతుల వాటా తక్కువగా ఉండడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అత్యంత విలువైన రకాలు కొత్త మార్కెట్ల వైపు విస్తరించాల్సిన అవసరాన్ని కూడా సదస్సులో పాల్గొన్న నిపుణులు గుర్తు చేశారు. పారదర్శకత, నిబంధనల అమలు, మార్కెట్ పరిధిని మెరుగుపరచడానికి పటిష్టమైన డిజిటల్ గుర్తింపు వ్యవస్థలు, వాటాదారుల మధ్య మెరుగైన సమన్వయం, విలువ వ్యవస్థ అంతటా మరింత అనుసంధానం అవసరమని చర్చల్లో స్పష్టమైంది. మార్కెట్ పరిధిని విస్తరించడానికి, వినియోగదారుల నమ్మకాన్ని పెంపొందించడానికి అవసరమైన సుస్థిర ధృవీకరణ విధానాలు, బాధ్యతాయుతమైన ఉత్పత్తి పద్ధతులను కూడా ఈ సదస్సులో పరిశీలించారు. సముద్ర ఆహార రంగం కోసం ప్రతిపాదిత PLI విధానంపై జరిగిన చర్చలు ప్రధానంగా విలువ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం, MSME మద్దతు ఇవ్వడం, పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి పెట్టాయి. నిర్దేశిత విధానపరమైన మద్దతు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రపంచ సముద్ర ఆహార విలువ వ్యవస్థలలో భారత స్థానాన్ని బలోపేతం చేయడంపై కూడా ఈ చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, 2014 నుండి దేశ సముద్ర ఆహార ఎగుమతుల రంగంలో గణనీయమైన పురోగతి సాధించామని, ఎగుమతుల పరిమాణం సుమారు 60% మేర పెరిగిందని చెప్పారు. అదే సమయంలో 2014లో మనం కేవలం 105 అంతర్జాతీయ మార్కెట్లకే సముద్ర ఆహారాన్ని ఎగుమతి చేసేవాళ్లం. కానీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సమర్థవంతమైన చర్యలు, కృషి ఫలితంగా ఈ సంఖ్యను 130 మార్కెట్లకు విస్తరించగలిగామని తెలిపారు. వాయిస్ చర్చలు ప్రధానంగా ప్రాసెసింగ్, పంట అనంతరం మౌలిక సదుపాయాల బలోపేతం, అధిక విలువ కలిగిన ప్రత్యేక సముద్ర ఆహారోత్పత్తుల ప్రోత్సాహం, లోతట్టు సముద్ర మత్స్య వనరుల్లో వినియోగంలోకి రాని సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం, అలానే సీవీడ్ సాగు, అలంకార మత్స్య పెంపకం, ముత్యాల రకాల జలచరాల పెంపకం, శీతల జలమత్స్య సంపద వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల ద్వారా ఎగుమతి అవకాశాలను విస్తరించడంపై కేంద్రీకృతమయ్యాయి. భారత అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంచడానికి, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి, సముద్ర ఆహార ఎగుమతుల్లో స్థిరమైన వృద్ధిని వేగవంతం చేయడానికి దోహదపడే విధానపరమైన చర్యలను, సాంకేతికతను అలవర్చుకోవడం

నైపుణ్యాభివృద్ధి, ధృవీకరణలు, బ్రాండింగ్, మెరుగైన మార్కెటు అనుసంధానాల అవసరాన్ని ప్రతినిధులు వివరించారు. సుస్థిర ఉత్పత్తి, విలువ ఆధారిత ఉత్పత్తులు, మూలాల గుర్తింపు, ధృవీకరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆవిష్కరణలు, మార్కెట్ వైవిధ్యీకరణ వంటి అన్ని అంశాలను కలుపుకుంటూ ఒక సమన్వయ విధానంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఈ చర్చలు స్పష్టం చేశాయి. భారత సముద్ర ఆహార ఎగుమతి రంగాన్ని బలోపేతం చేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమల ప్రతినిధులు, ఎగుమతిదారులు, పరిశోధనా సంస్థలు, పారిశ్రామికవేత్తల ఉమ్మడి సంకల్పంతో సదస్సు ముగిసింది. ఈ కార్యశాల ద్వారా భారత సముద్ర ఆహార ఉత్పత్తుల రంగానికి కొత్త అవకాశాలు లభించడంతో పాటు మత్స్యకారులు, ఆక్వా రైతులు, ఎగుమతిదారుల ఆదాయాలు పెరిగే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా వెలువడిన సిఫార్సులు రాబోయే రోజుల్లో విధానాల రూపకల్పనకు, సముద్ర ఆహార ఎగుమతుల్లో భారత అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంపొందించే చర్యలకు ఎంతగానో దోహదపడతాయని భావిస్తున్నారు. సముద్ర ఆహార ఎగుమతులు ఇప్పటికే బలమైన వృద్ధిని, నిలకడను ప్రదర్శిస్తున్న తరుణంలో ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసే విధానం ద్వారా మత్స్యరంగంలో దాగి ఉన్న పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సదస్సు పునరుద్ఘాటించింది. మత్స్యకారులు, రైతులు, ప్రాసెసర్లు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలకు కూడా ఇవి మరిన్ని మెరుగైన అవకాశాలను కల్పిస్తాయని, ప్రపంచ మార్కెట్లో నాణ్యమైన, సుస్థిరమైన సముద్ర ఆహార ఉత్పత్తులను అందించే నమ్మకమైన సరఫరాదారుగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు. సముద్ర ఆహార ఎగుమతుల్లో 100 కోట్ల రూపాయల స్థాయిని అధిగమించే దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణానికి ఈ సదస్సు ఫలితాలు ఊతమిస్తాయని ఆశిద్దాం. విశాఖపట్టణంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జరిగిన జాతీయ స్థాయి కార్యశాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

రాబోయే అతిథి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట కంగువ. ఈ చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్, సాగర్, శ్రద్ధా దాస్ పాడిన పాట వింటారు.

రాబోయే తిది కార్యక్రమంలో తర్వాత వినిపోతున్న పాట లైలా. ఈ చిత్రం నుంచి నారాయణన్, రవిశంకర్, రేష్మ, శ్యామ్ పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు రావోయేతిది కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు. వినబోతున్న పాట రెట్రో. ఈ చిత్రం నుంచి సంతోష్ నారాయణన్ గానం చేసిన పాట వింటారు.

సాహు ఈ చేతి నుంచి శ్వేత మోహన్ దాస్, సిద్ధార్థ మహాదేవ్, శంకర్ మహాదేవ్ పాడిన పాట విన్నారు. వినిపోతున్న పాట సంక్రాంతికి వస్తాం. ఈ చిత్రం నుంచి భీమ్ సిసిలియో ప్రణవి ఆచార్య పాడిన పాట వింటారు.

0: పటాకా అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవే. ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లల్లో పెదవులు తడిసాయే, తడిసిన ఇద్దరి పెదవుల పైన.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో వినిపోతున్న పాట అర్మాన్ మాలిక్ పాడింది సారంగపాణి జాతకం చిత్రం నుంచి.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: శ్రీనివాస్ కళ్యాణం ఈ చిత్రం నుంచి పాట వింటారు.

घर में पार्टी है।

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 మెగాహెర్ట్స్ పై కార్యక్రమం గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో కొన్ని ఆపాత మధుర గీతాలు వింటారు. ముందుగా మంచి రోజులు వచ్చాయి ఈ చిత్రం నుంచి దేవుల్పల్లి రచనకు టి చలపతిరావు సంగీతం అందించారు, ఘంటసాల గానం.

0: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPEకే వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPEలో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: వినిపోతున్న పాట కొడుకు కోడలు. ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల గానం చేశారు. KV మహాదేవన్ సంగీతం, ఆత్రేయ సాహిత్యం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కత్తులర్తయ్య ఈ చిత్రం నుంచి వీటి రచనకు సత్యం సంగీత సరజంలో ఎల్ఆర్ ఈశ్వరి పాడిన పాట వింటారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వినబోతున్న పాట ఇల్లు, క్షమించాలి, గూడు పుటాని చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన పాట వింటారు. ఎస్పి కోదండపాణి సంగీతానికి దాసరిది సాహిత్యం.

0: బావారం నమస్కారం. తమరు కూర్చోవాలి.
1: చిల్లర కొట్టి చిట్టమ్మ ఈ చిత్రం నుంచి దాసం గోపాలకృష్ణ రచించిన రమేష్ నాయుడు సంగీత సరచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేసిన పాట విన్నారు. వినబోతున్న పాట కలెక్టర్ జానకి. ఈ చిత్రం నుంచి పి సుశీల గానం చేశారు. వి కుమార్ సంగీతం, సి నారాయణ రెడ్డి సాహిత్యం.

డబ్బుకి లోకం దాసోహం ఈ చిత్రం నుంచి సి నారాయణ రెడ్డి రచనకు కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ఘంటసాల పాడిన పాట విన్నారు. మీరు విన్న ఆ పాటతోటి గుర్తు చేసుకుందాం. కార్యక్రమం సమాప్తం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు BIS విజయవాడ బ్రాంచ్.
5: వినబోతున్న పాట సి నారాయణ రెడ్డి రచనకు కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ఘంటసాల పాడిన పాట వింటారు. చిత్రం డబ్బుకు లోకం దాసోహం.

క్షమించాలి. కార్యక్రమంలో వినిపోతున్న పాట ఉండమ్మ బొట్టు పెడతా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి శివశిల్ల పాడింది, కెవి మహాదేవన్ సంగీతం, దేవులపల్లి సాహిత్యం.

0: మీరు విన్న పాట ధనమా దైనమా చిత్రం నుంచి పి సుశీలకు పాడారు, సి రంగారెడ్డి రచనకు టీవీ రాజు సంగీతం అందించారు.
1: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
2: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
1: అవునా, సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
0: తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటారు. మల్లెపూవు చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు, ఆరుద్ర రచనకు చక్రవర్తి సంగీతం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జ్యోతి చిత్ర నుంచి ఎస్ జానకి, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడి నొగలు గీతం వింటారు. ఆత్రేయ రచనకు చక్రవర్తి సంగీతం.
2: సిరిమల్లె పూవల్లె నవ్వు

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: కోకిలమ్మ చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట వింటారు. ఆత్రేయ సాహిత్యం MS వస్త్రనాథన్ సంగీతం.

చిత్రగీతాలు కార్యక్రమంలో చివరిగా వినిపోతున్న పాట తూర్పు పడమర చిత్రం నుంచి పి సుశీల పాడింది వింటారు. గీతరచన శ్రీరారెడ్డి, సంగీతం రమేష్ నాయుడు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జెంటిల్మెన్ చిత్రం నుంచి రాజశ్రీ రచనకు ఆర్ రమణ్ సంగీతం అందించారు. పాడినవారు సాహుల్ హమీద్, స్వర్ణలత, మాల్గాడి శుభ.

0: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPEకే వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPEలో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
5: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మక.
8: లాహిర్ లహిర్లో కార్యక్రమం వింటున్నారు. వినిపోతున్న పాట వాసు చిత్రం నుంచి, హారిస్ జయరాజ్ సంగీతానికి, పోతుల రవికరణ్ రచన, పాడినారు KK స్వర్ణలత బృందం.

వారసుల చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటు ఉన్నారు. సంగీతం కీరవాణి. మీరు విన్న పాటతోటి లాహిర్ లహిర్లో కార్యక్రమం సమాప్తం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు.

చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫీఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా అధిపతులు సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021 సంవత్సరాల్లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. దేశంలో చిరుతలు అంతరించిపోయిన తర్వాత వాటిని తిరిగి అడవుల్లోకి ప్రవేశపెట్టేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చీత పురోగతిని రాష్ట్రపతి సమీక్షించారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులపై అధికారులు రాష్ట్రపతికి వివరించారు. అనుకూలమైన నివాస స్థలం, తగినంత వేటాడే జంతువుల సంఖ్య, మానవ జోక్యం చాలా తక్కువగా ఉండడం వల్ల దేశంలోనే మొదటి చిరుతల పునరుద్ధరణ ప్రాంతంగా కూనో నేషనల్ పార్కును ప్రాజెక్టు చీత కింద అభివృద్ధి చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తున్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ మధ్య గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ నుంచి అనుమతి లభించడంతో ముఖ్యమంత్రి రక్షణ మంత్రిని కలవడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. మంగోలియా పర్యటనలో ఆయన అక్కడి నాయకత్వాన్ని కలుస్తారని, అలాగే ఆ దేశ విదేశాంగ మంత్రి బి బాట్సెట్సెగ్తో చర్చలు జరుపుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అనంతరం జయశంకర్ 24, 25 తేదీల్లో దక్షిణ కొరియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రి చో హ్యూన్తో చర్చలు జరుపుతారు. అలాగే గురువారం జెజులో జరగనున్న శాంతి సదస్సులో కీలక ప్రసంగం చేస్తారు. వార్తలు వింటున్నారు. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రతా సమస్యలపై చర్చించడానికి స్విట్జర్లాండ్లో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు సమావేశమైన తరుణంలో ఇరాన్తో జరుపుతున్న చర్చలు పురోగతి సాధిస్తున్నాయని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తెలిపారు. సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడిన వాన్స్ ఈ చర్చలు ఇప్పటికే ప్రోత్సాహకరమైన ఫలితాలిచ్చాయన్నారు. ఈ చర్చలు ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమంపైనే కేంద్రీకృతమైనప్పటికీ ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణను కొనసాగించే ప్రయత్నాలతో సహా
ప్రాంతీయ భద్రతా సమస్యలు కూడా ఇందులో ప్రముఖంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఈరోజు ప్రపంచ వర్షారణ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి, వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలను ప్రోత్సహించడానికి దీనిని జరుపుకుంటారు. భూమిపై ఉష్ణోగ్రతలను స్థిరంగా ఉంచడంలో, ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాన్ని సమతూకంలో ఉంచడంలో వర్షారణ్యాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రపంచానికి అవసరమైన ప్రాణవాయువు ఆక్సిజన్లో దాదాపు 20% ఈ వర్షారణ్యాల నుంచే అందుతుంది. భూమిపై ఉన్న మొత్తం మొక్కలు, జంతు జాతుల్లో సగానికి పైగా వర్షారణ్యాల్లోనే నివసిస్తున్నాయి. లక్షలాది గిరిజన తెగలకు ఆవాసంగా ఉంటూ జీవనాధారాన్ని అందిస్తున్నాయి. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు ఉదయం వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో ఈజిప్టుకు ఇదే మొట్టమొదటి విజయం. ఈ విజయంతో ఈజిప్ట్ గ్రూప్ జీలో మొదటి స్థానానికి చేరుకుంది. అంతకుముందు ఫ్లోరిడాలో కేప్ వెర్డే ఉరుగ్వే మధ్య జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో 2-2 డ్రా అయింది. అలాగే నిన్న రాత్రి కాలిఫోర్నియాలో జరిగిన ఇరాన్ బెల్జియం జట్ల మధ్య జరిగిన గ్రూప్ జీ మ్యాచ్ గోల్సేమీ లేకుండా డ్రాగా ముగిసింది. అంతకుముందు అట్లాంటాలో జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియాపై స్పెయిన్ 4-0 ఘన విజయం సాధించి తదుపరి రౌండ్కు తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. స్పెయిన్ ఇప్పుడు 2 మ్యాచ్ల నుండి 4 పాయింట్లతో ఉండగా సౌదీ అరేబియా 1 పాయింట్తో కొనసాగుతోంది. ఎఫ్ఐహెచ్ హాకీ ఉమెన్స్ నేషన్స్ కప్ గెలుచుకున్న భారత మహిళల హాకీ జట్టును ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఈ విజయం జట్టు కఠోర శ్రమ, అంకిత భావం, సమిష్టి కృషికి నిదర్శనమని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ ఘనత పట్ల దేశం గర్విస్తోందని, మరిన్ని విజయాలు సాధించి దేశానికి మరెన్నో కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జూలై 14 నుండి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్తో క్రికెట్ సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి 15 మంది సభ్యులతో కూడిన వన్డే జట్టును ప్రకటించింది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా ఈ జట్టులో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకొచ్చారు. వీరితో పాటుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్లను బీసీసీఐ జట్టులో చేర్చింది. 3 మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ జూలై 14 ఎడ్జ్ బాస్టన్లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జూలై 16 కార్డిఫ్లో 2వ మ్యాచ్, జూలై 19 లార్డ్స్ మైదానంలో చివరి వన్డే మ్యాచ్ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 6 పెరిగింది. మరణించిన వారిలో 2 మహిళలు, 1 చిన్నారి ఉన్నారు. గాయపడిన మరో 25 మంది జల్పాయిగురి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న సుమారు 32 మంది ప్రయాణికులతో వెళుతున్న నార్త్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, జిల్లా పరిపాలనాధికారులు, స్థానిక నివాసులు సహాయ చర్యలు ప్రారంభించారు. రవాణా శాఖ సహాయ మంత్రి ఆనందమయ్ బర్మన్ ప్రమాద స్థలాన్ని, ఆసుపత్రిని సందర్శించారు. గాయపడిన వారికి అన్ని రకాల వైద్య సహాయం అందిస్తామని, మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ఆకాశవాణి.
వార్తలు ఇంతటితో సమాప్తం.

0: తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై. కార్మికుల కార్యక్రమం.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
3: ఈనాటి కార్యక్రమంలో ముందుగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో విగ్రహాల తయారీ అంశం గురించి CHV రజనీ కుమార్ గారితో పరిచయం వింటారు.
4: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన ముందు రజనీ కుమార్ గారు ఉన్నారు. వీరి ప్రవృత్తి వివిధ మెటీరియల్స్తో, అంటే మట్టి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఫైబర్తో విగ్రహాలు తయారు చేయడం, చిత్రలేఖనం, తర్వాత వెంటిలోకిజం కూడా వీరు చేస్తూ ఉంటారు. నమస్కారం అండి రజనీ కుమార్ గారు.
5: నమస్కారం అండి.
4: ముఖ్యంగా మీరు చేస్తున్న వృత్తి టీచర్?
5: అవునండి.
4: కానీ మరి మీ ప్రవృత్తి చూస్తే మీకు చిత్రలేఖనము, పెయింటింగ్, తర్వాత రకరకాల వస్తువులతో బొమ్మల విగ్రహాలు తయారీ ఉంటున్నాం కదా, ఎప్పటి నుంచి మీరు ఈ యొక్క ఆర్ట్లోకి వచ్చారు?
5: సార్ నేను 1996-97 సంవత్సరాల్లో రాజమండ్రిలో బీఈడీ చేయడం జరిగింది. అక్కడ మా గురువు గారు అయినటువంటి NS శర్మ గారు చిత్రలేఖనంలో మరియు శిల్పంలో కూడా ఉపాధ్యాయులు. ఆయన దగ్గర నుంచి నేను ఇన్స్పిరేషన్ పొంది ఆ రోజు నుంచి కూడా చిత్రలేఖనం మీద, అలాగే ఈ శిల్పాలు చేయడం మీద దృష్టి కేంద్రీకరించాను. ఖాళీ సమయాల్లో ఈ బొమ్మలు చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటానండి.
4: అంటే ట్రైనింగ్ ఏమైనా అవసరం ఉంటుంది దీనికి సాధారణంగా, మామూలుగా, లేకుంటే హాబీతో చేయొచ్చు అంటారా, లేకుంటే ఆ టేస్ట్ ఉండాలంటారా మనిషికి?
5: ఆ టేస్ట్ ఉండాలండి, అలాగే నేర్చుకోవాలనేటువంటి పట్టుదల కూడా ఉండాలా. సహజంగా నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయటం మీద కానివ్వండి, లేదా బొమ్మలు చేయటం మీద ఇంట్రెస్ట్గా ఉండేది. దీనిని ఆయన దగ్గర పదును పెట్టుకోవడం జరిగింది. 2 సంవత్సరాల పాటు ఆయనతోటే ఉండి ఆ మెళుకువలు కొన్ని తెలుసుకోవడం జరిగిందండి.
4: అంటే మీకు గురువుల వారు కాకుండా ఇన్స్పిరేషన్ ఉన్నారు?
5: మా తాతగారు చిన్నప్పుడు మట్టితోటి బొమ్మలు చేసేవారు, వినాయకుడు బొమ్మలు, ఈ ఏనుగు బొమ్మలు. ఇలా నా చిన్నప్పటి నుంచి కూడా, చదువుకునే వయసు నుంచి కూడా చిన్న చిన్న బొమ్మలు చేస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో హీమ్యాన్ అని, రోబోట్ అని టీవీల్లో వచ్చే సీరియల్స్ని చూసి చేస్తూ ఉండేవాడండి. అలా కంటిన్యూ అయింది. మా ఫాదర్ వచ్చేసి ఆర్టిస్ట్ అండి, కాబట్టి నాకు మా కుటుంబం మొత్తం కూడా ఆర్టిస్టులతోటి సంబంధం ఉంది. ఇక ప్రోత్సాహం వచ్చేసి ఒక రకంగా చిత్రకళకి వీటికి ప్రోత్సాహం తక్కువేనని చెప్పాలండి, కానీ అది నా ఇంట్రెస్ట్ మీద డెవలప్ చేసుకుంది.
4: అంటే మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మట్టి, ఫైబర్తో చేస్తాం చెప్తున్నారు కదా, రకరకాల మెటీరియల్స్తో ఒక వస్తువు తయారు చేయడం, అంటే ఒక బొమ్మను తయారు చేయడం, కానీ వీటిలో తేడా ఏంటి అంటారు? ఏది చేస్తే బాగుంటుంది, అంటే ఏ యొక్క మెటీరియల్తో చేస్తే ఆకారాన్ని కానీ మంచి షేప్ వస్తుంటారు?
5: వీటిల్లో ఏదైనా బాగానే ఉంటుంది కానివ్వండి, ప్రధానంగా ఈరోజు ఫైబర్ తోటి తయారు చేసే విగ్రహాలు అయితే చాలా బాగా అందంగా ఉంటాయి. వాటితో పాటు అవి తేలిగ్గా ఉండటానికి, మనం ఎక్కడిదాకైనా ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందండి. దీంట్లో కొద్దిగా రిస్క్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఫైబర్ విగ్రహాలే బాగుంటాయండి. ఇకపోతే మన ఇళ్లలో పెట్టుకోవటానికి వచ్చేసి చిన్న చిన్న బొమ్మల్ని, అంటే ఒక అడుగు లోపు లేదా అడుగు సైజులో బొమ్మలు అయినట్టయితే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి కనుక మనం చేసుకున్నట్టయితే అందంగా ఇంట్లో అలంకరించుకోవడానికి బాగుంటాయి. అలాగే సిమెంట్ బొమ్మలు వచ్చేసి ఇక తక్కువ దూరం తీసుకెళ్ళాయి లేదా పర్మనెంట్గా పెట్టుకోవటానికి ఒక దగ్గర ఉండేటువంటి అయితే సిమెంట్ బొమ్మలు బాగుంటాయి. మొత్తం మీద ఈ ఫైబర్ తోటి తయారు చేసినటువంటి మాత్రం ఎక్కడైనా ప్రతిష్ఠించడానికి సెంటర్స్లో అవి బాగుంటాయి సార్.
4: ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మట్టి, ఫైబర్ నుంచి బొమ్మలు చేస్తాం, విగ్రహాలు చేస్తాం చెప్తున్నారు కదా,
5: అవునండి,
4: దీంట్లో మీరు దేంట్లో ఎక్స్పర్ట్ అంటారు?
5: అంటే ఇక్కడ ఒకటేనండి, మొట్టమొదట దేంతో చేసినప్పటికీ మొట్టమొదట మనం తయారు చేయవలసింది మట్టితోటి అండి. దీనిని వాషుడ్ క్లే తోటి కానీ లేదా చైనా క్లే తోటి కానీ ఇవి మనం తెప్పించుకోవాల్సి ఉంటుంది. ఈ జాడీల ఫ్యాక్టరీ వాళ్ళు అమ్ముతారు. ఇది చాలా మెత్తగా ఉంటుందండి మట్టి. ఈ మట్టితోటి మొట్టమొదట ఒక ఆకారాన్ని తయారు చేస్తారు. దీనికి ఒక బస్ట్ సైజ్ బొమ్మ చేయాలంటే 10-15 రోజులు పడుతుందండి. మనం ఫైబర్తో చేయండి లేదా సిమెంట్తో చేయండి, POP తో చేయండి, మొట్టమొదట తయారు చేయవలసింది మట్టితోటి. దీనిని మనం అచ్చు తీస్తామండి. అచ్చు తీసిన తర్వాత మనకి POPనా, ఫైబరా లేదా సిమెంటా అనేటువంటి చూసుకుని ఆ మెటీరియల్ ని అచ్చులో వేసి మనకు కావాల్సినటువంటి బొమ్మ తీసుకుంటామండి.
4: అంటే రజన్ కుమార్ గారు మట్టితో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని చేస్తాను అంటున్నారు కదా, అంటే మనం చేస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలంటారా, లేకుంటే వాటికి వల్ల మనకి మనిషికి చేతులు కావడం కానీ, లేకుంటే బొబ్బలు రావడం కానీ ఇలాంటివి ఉంటాయి అంటారా సాధారణంగా?
5: సాధారణంగా అండి, ఇప్పుడు మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి ఈ అచ్చు తీసుకునేటప్పటి నుంచే కొంత జాగ్రత్తలు తీసుకోవాలండి. మొట్టమొదట మనం మట్టితోటి బొమ్మ చేసుకున్న తర్వాత ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటిది నీళ్ళలో కలిపిన వెంటనే గడ్డగట్టిపోతూ ఉంటుందండి త్వర త్వరగా, కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో దీన్ని తీసుకోకూడదు. అదే రకంగా కొద్ది కొద్దిగా తీసుకొని కలిపేసుకొని వెంట వెంటనే పూసేసుకుంటూ ఉండాలి. ఇలా పూసిన తర్వాత మనం ఈ అచ్చులు ఒకదానికొకటి అంటుకోకుండా ఈ సబ్బు ఇలాంటి బాగా జిగురు ఉండేటువంటి వాటిని, పేస్ట్ని కనుక మధ్యలో రాసినట్టయితే ఈ అచ్చులు రెండు త్వరగా విడిపోవటానికి ఇది ఉంటుందండి. అదే రకంగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ క్యూరింగ్ అయ్యే కొద్దీ వేడి వస్తుందండి కొంచెం, అది పెద్ద భయపడాల్సిన పని లేదు. ఇది పీఓపితో తీసుకునేటప్పుడు జాగ్రత్తలు అండి ఇవి. ఇక ఫైబర్తో చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ ఫైబర్ రెజిన్ కలిపిన తర్వాత మనం రెండు రకాల కెటలిస్ట్లని అందులో మిక్స్ చేస్తామండి. ఇది మిక్స్ చేసిన దగ్గర నుంచి అది చాలా స్పీడ్గా గడగడిపోతూ విపరీతమైన హీట్ వచ్చేస్తుందండి. అవి రెండు కెమికల్స్ కాబట్టి చేతి మీద పడితే కాలే ప్రమాదం ఉందండి. కాబట్టి వీలైతే గ్లౌజ్ లాంటివి ఉపయోగించుకొని చాలా జాగ్రత్తగా చాలా స్పీడ్గా చేయాల్సిన వర్క్ అండి. వీటిలో ఫైబర్ తోటి చేయడం అనేటువంటిది కొద్దిగా రిస్క్తో కూడిన వర్క్.
4: మరి రజని గారు, మీరు మొదటిసారిగా ఏ విగ్రహాలు చేశారు? మీకు ఏ విగ్రహాలకు అంటే మీరు కమర్షియల్గా చేస్తుంటారా, లేకుంటే ఇండివిజువల్గా మీరు ఒక చేస్తుంటారా, లేకుంటే దీని ద్వారా మీరు ఆర్డర్స్ తీసుకుంటారా, ఎట్లా చేస్తుంటారు మీరు విగ్రహాలు?
5: సార్, నేను వివేకానంద స్వామి అభిమానిని సార్ మొట్టమొదటిగా. మా విద్యాశాఖ కార్యాలయం ముందల వివేకానంద స్వామి బొమ్మ పెట్టాలి అనే ఉద్దేశంతో ఒక మాస్టర్ గారు రిటైర్ అయిన సందర్భంలో ఇలాగే బొమ్మ పెట్టిద్దాం సార్ అంటే, మీరు చేయండి సార్, ఎంత ఖర్చు అయితే నేను ఇస్తానన్నారు. ఆ రకంగా మొట్టమొదట నేను స్వామి వివేకానంద బొమ్మ చేశాను సార్. ఆ మహానుభావుని యొక్క బొమ్మలు దగ్గర దగ్గర 10 బొమ్మల దాకా నేను చేసిన వివిధ పాఠశాలల్లో కాలేజీల్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు సార్, అది నా అదృష్టం. ఇక తర్వాత ఈ ప్రతిభను చూసినటువంటి మా ఎమ్మెల్యే గారు పిలిపించి వాళ్ళ తాతగారి విగ్రహాలు అలాగే అంబేద్కర్, సివి రామను, మోక్షగుణ విశ్వేశ్వరయ్య ఇలాంటి విగ్రహాలు చేయమని ప్రోత్సహించారు సార్. ఇక అదే రకంగా ఈ వర్క్ను చూసి పిలిపించి కొంతమంది విగ్రహాలు అడిగి చేయించుకోవటం జరుగుతుంది సార్. ఖాళీ సమయాల్లో వాళ్ళకి ముందుగానే చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది, బాబు కొద్దిగా లేట్ అవుతుంది ఎందుకంటే నాకు అవుట్ ఆఫ్ టైంలో నేను చేసేది కాబట్టి నా మీద ఇంట్రెస్ట్ నమ్మకం ఉండే వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే చేయడం జరుగుతుంది సార్. ఇది కమర్షియల్ స్థాయిలో నేను చేయట్లేదు సార్.
4: తర్వాత రజని కుమార్ గారు, ఇప్పుడు ఒక మీరు విగ్రహాన్ని తీయాలనుకున్నారు, అప్పుడు ఫీచర్స్ ఎట్లా తీసుకుంటారు? అంటే ఒరిజినల్ ఫోటో, ఇప్పుడు మనకు అంబేద్కర్ ఉన్నారు అనుకోండి, ఒరిజినల్ ఫోటో తీసుకుంటారా, లేకుంటే సాధారణంగా మీకు ఊహలో ఉన్నట్టు తీసుకుంటారా, అంటే మీకు ఒక మోడల్ ఏంటిదంటే ప్రామినెంట్ గా?
5: ఎక్కువగా జనాల్లో ఏదైతే బాగా తెలిసినటువంటి బొమ్మ ఉందో దాన్నే తీసుకుంటాం సార్. మొట్టమొదటి బొమ్మని ఒక్క బొమ్మ ఒక యాంగిల్లో ఉన్న బొమ్మ ఇచ్చే చేస్తే సరిపోతుంది. చాలామంది అంటూ ఉంటారు ఎలాగా మీరు చేయగలుగుతారని, అది మరి బై బర్త్ ప్రాక్టీస్ తోటి అలా వచ్చేసింది. మరి శిల్పులు అందరూ కూడా ఇదే రకంగా చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువ యాంగిల్స్లో బొమ్మలు ఉన్నట్లయితే ఇంకా బాగా వెనుక భాగం కూడా ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది సార్. కాబట్టి మనం తీసుకునేది బాగా జనాలకు తెలిసినటువంటి ఫోటో. స్వామి వివేకానంద ఉన్నారు టర్బన్ చుట్టుకొని ఇలా చేతులు కట్టుకుని, ఆ బొమ్మే బాగుంటుంది. మన దగ్గర చాలా బొమ్మలు ఉంటాయి, వాటి అన్నింటినీ మనం పరిగణలోకి తీసుకోం సార్. అలాగే ఊహాత్మకమైనటువంటి లేదా సృజనాత్మకత శిల్పాలు కానివ్వండి చిత్రాలు కానీ గీయాలంటే మన ఇమాజినేషన్ కావాల్సిన అవసరం ఉంటుందండి. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఉన్నాడు, అల్లూరి సీతారామరాజు డైరెక్ట్గా చేసేయచ్చు, లేదు ఒక బాణం ఇలా విల్లు ఎక్కుపెట్టి వేస్తున్నట్టు కూడా చేయొచ్చు, అది ఇమాజినేషన్. కాబట్టి ఇలాంటి మనం ఊహించుకొని గీసి తయారు చేయగలం సార్.
4: అంటే మీరు బొమ్మ గీశారు, గీసిన తర్వాత మీకు అది కరెక్ట్ గా ఉందా లేదా మీరు ఎట్లా అసెస్మెంట్ చేసుకుంటారు, లేకుంటే మీ ఫ్రెండ్స్ అసెస్మెంట్ చేస్తారా, లేకుంటే మీకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు కరెక్ట్ గా ఉందండి ఇక్కడ ఇది పోయింది అన్న సందర్భాలు ఉంటాయా, ఎట్లా ఉంటాయి?
5: ముందు బొమ్మ చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా నా మిత్రులకు చూపిస్తానండి, వాళ్ళు చూసి వాళ్ళ జడ్జ్మెంట్ ఇక్కడ పర్లేదు కొంచెం ముక్కు ఎక్కువైనట్టుందా చూడని చెప్పంటే, ఇలా కొంత ఆలోచన జరిగిన తర్వాత అసలు పార్టీ వాళ్ళని ఎవరైతే మనకు బొమ్మ చెప్పారు వాళ్ళు వచ్చి చూసిన తర్వాత మొత్తం ఓకే అనుకున్న తర్వాత మాత్రమే దాన్ని అచ్చుదీయటం జరుగుతుంది సార్. ఎందుకంటే బొమ్మ పర్మనెంట్, మన టీచర్ మనకి ఏమి ఇబ్బంది లేదు. బొమ్మ 10 మంది 10 కాలాల్లో 10 మంది చూసేది కాబట్టి బొమ్మ బాగా వచ్చింది అని అందరు సాటిస్ఫై అయితేనే దాన్ని అచ్చుదీసి మిగతా ప్రాసెస్లోకి వెళ్తామండి.
4: తర్వాత అండి, మరి ఇప్పుడు మనం అంబేద్కరే కానీ లేకుంటే స్వామి వివేకానందే కానీ లేకుంటే మహాత్ముడే కానీ వీళ్ళందరూ తీసుకున్నట్లయితే మనకు సాధారణంగా ఒకే రకమైన బొమ్మలు కనిపిస్తుంటాయి, కాబట్టి మనకు ఒక మనసులో ఒక పిక్చర్ ఉంది. ఆ ఫీచర్స్ వచ్చిన తర్వాత అతను చూసుకుంటాడు, అతను చూసుకొని
5: సార్, ఇప్పుడు ఒక మనిషి వచ్చి నా బొమ్మను చేయండి అంటే డైరెక్ట్ గా ఒక 4-5 సిట్టింగ్స్ అతన్ని ఎదురుగా కూర్చోబెట్టుకుని చేసేయచ్చండి. ఎందుకంటే ముందుగా ఒక ఫోటో తీసుకుని ప్రాథమికంగా ఆకారాన్ని తేల్చుకుని ఆయన దగ్గర కూర్చోబెట్టుకుని

0: నోటెడ్ అయినటువంటిది.
1: అయితే మీకు బాగా అప్రిషియేషన్ తృప్తి రికగ్నిషన్ ఇచ్చిన బొమ్మలు ఎలాంటి అంటారు అంటే వివేకానందుడు అంటారా, లేకుంటే అంబేద్కరా, లేకుంటే మహాత్ముడా, లేకుంటే వేరే స్కూల్ సంబంధించిన బొమ్మలే గానీ, లేకుంటే లోకల్ సంబంధించిన బొమ్మలు చేసినవి అంటారు?
0: నాకు ఇప్పుడు దాకా చేసిన బొమ్మలన్నీ మంచి అప్రిసియేషన్ వచ్చిందండి. ప్రత్యేకంగా చెప్పాలంటే అంటే పబ్లిక్ లో పెట్టింది ఏనుగుల పుల్లయ్య గారు అని, అది మార్కాపురం హెడ్ పోస్ట్ ఆఫీస్ ముందలు పెట్టిందండి. అందువలన జనాలందరికీ కూడా బాగా కనపడి ఎవరు చేశారు ఎవరు చేశారని దీనితోటి బాగా నేమ్ వచ్చిందండి. ఇంతకుముందు చేసినవన్నీ కాలేజీల్లో పెట్టున్నాయండి, వాటి వల్ల జనాలకి ఫోకసింగ్ తక్కువ. ఇది పబ్లిక్ లో పెట్టింది కాబట్టి ఎక్కువ అప్రిసియేషన్ అందుకున్నానండి దీని నుంచి. విద్యార్థులకు వచ్చేసి ఖచ్చితంగా నేను నేర్పుతూ ఉంటానండి, చిత్రలేఖనం కానివ్వండి ఈ శిల్పం కానివ్వండి. అయితే నాకు చిత్రలేఖనం మీద కూడా మంచి ఇది ఉందండి, సమాజానికి ఉపయోగపడేటువంటి చిత్రాలను గీయాలని చెప్పి, అదే రకంగా ఈ మహానుభావులు అయినటువంటి వారి విగ్రహాలని సృజనాత్మకత ఉండేటువంటి విగ్రహాలని రూపొందించాలనేటువంటిది మన కోరిక. ఆ చిత్రలేఖనంలో కానివ్వండి శిల్పకళలో కానివ్వండి నాకంటూ ఒక ముద్రను ఏర్పరచుకోవాలనేటువంటిది, తద్వారా సమాజానికి కూడా ఒక సందేశం లాంటిది ఏదైనా చేతైతే ఇవ్వాలనేటువంటిది నా ఉద్దేశం అండి. ఇప్పుడు చిత్రలేఖనం ఉందండి, చిత్రలేఖనంతో మనం ఎన్నైనా చేయొచ్చండి, రకరకాలైనటువంటి సమస్యల మీద కానివ్వండి వీటి మీద మనం ఈ బొమ్మలు గీసి ప్రదర్శన ఇవ్వచ్చండి.
1: తర్వాత అండి, మరి ఇప్పుడు దీంట్లో ఈ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో గానీ ఫైబర్ తో గానీ మట్టితో చేసిన విగ్రహాలు అన్ని దీంట్లో మనం ఏపీలో గానీ వేరే స్టేట్ లో గానీ వేరే ఇండియా లెవెల్ ఇందులో మాస్టర్స్ ఎవరు అంటారు బాగా పేరు మోసిన వాళ్ళు?
0: ఈరోజు చాలా మంది ఉన్నారండి, ఇప్పుడు మద్రాసు బాంబేలో ఉన్నారండి మంచి మంచి శిల్పులు. నాకు తెలిసి ఇక్కడ కొత్తపేట అని చెప్పి ఇక్కడ ఉన్నారండి గొప్ప గొప్ప శిల్పులు. రామలింగేశ్వరరావు గారైన హైదరాబాద్లో, అట్లాగే ఇక్కడ కొత్తపేట వడయారు గారు అని చెప్పి ఇలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి. మా గురువు గారు ఎన్ఎస్ శర్మ గారు, ఆయన గొప్ప శిల్పి చిత్రకారుడు అండి, ఆయన నాకు ఆదర్శం, ఆయన్ని ఫాలో అవుతూ ఉంటానండి.
1: సమాజం ఉపయోగపడే ఇలాంటి ఆర్ట్కు ప్రభుత్వం నుంచి కానీ ప్రజల నుంచి కానీ దీనికి ప్రోత్సాహానికి స్పందన ఉందంటారా?
0: ప్రజల నుంచి ఎప్పుడు స్పందన ఉంటుందండి, ప్రభుత్వం నుంచి వచ్చేసి అది కొద్దిగా కష్టమైనటువంటి పని అండి. మనం వాళ్ళతోటి తిరిగి చాలా రిస్క్ పడాలి. ఒక కళాకారుడు అంతసేపు తిరిగితే కళాకారుడిగా నిలబడలేడు ఆయన నిజానికి, ఎందుకంటే నాకు అది ఇస్తావా ఇది చేస్తాను అనేటువంటి పరిస్థితి కళాకారులకు సహజంగా ఉండదు, ఆ మనసు ఉండదు. కళాకారుడు స్వేచ్ఛగా తన పాటికి తను చేసుకుంటూ పోతా ఉంటాడు. ఈ రోజు నుంచి ప్రజల నుంచి వచ్చిన మద్దతుతోటే కళాకారుడికి డబ్బుల కన్నా ముఖ్యం ప్రజల యొక్క ప్రశంస సార్, కాబట్టి ఆ ప్రశంసలతోటే కళాకారుడు ఎప్పుడు ముందుకెళ్తాడు. ప్రభుత్వం అనేటువంటిది అది ప్రభుత్వ విధానాల మీద వారి యొక్క ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది, వారి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తే పని ముందుకు జరగదండి.
1: ఎనీవే, మరి రజనీ కుమార్ గారు మీ యొక్క ప్రవృత్తిలో మీకున్న అనుభవాలను, తర్వాత మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలను, వాటి ద్వారా మీ ప్రధాన వృత్తి ముఖ్యంగా టీచింగ్ కు ఈ రకంగా విద్యార్థులకు మీ ఆర్ట్ ద్వారా ఏ రకంగా సమాజం ఉపయోగపడుతుంది చాలా వివరాలు తెలియజేశారండి. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో విగ్రహాల తయారీ అంశం గురించి శ్రీ సిహెచ్వి రజనీకుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్మికుల కార్యక్రమంలో తర్వాత శ్రీమతి పి నాగలక్ష్మి గారి కథానికి వింటారు స్ఫూర్తి.
3: పద్మా, పద్మా, పద్మా, సమాధానం లేదు. సుజాత టీచర్ గుమ్మం దాటి లోపలికి వచ్చి చూసింది. మూడేళ్ల పిల్లవాడు తప్పించి ఎవరూ కనపడలేదు. పెరట్లోకి వెళ్ళి చూసింది. ఓహో, ఎవరూ లేరు. ఏంటబ్బా, పసిపిల్లవాడిని వదిలేసి ఇంట్లో ఎవరూ లేకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటారు? 10 నిమిషాలు అటు ఇటు తచ్చట్లాడింది. తిరిగి ఇంటికి వచ్చేసింది. గెడంచికి తెరలాగా కప్పిన చీర చాటు నుంచి బయటకు వచ్చింది పద్మ పిల్లిలాగా. హమ్మయ్యా అని గుండెల మీద చేతులు వేసుకుంది. కోతకెళ్లిన పద్మ తల్లి సాయంత్రం 6 గంటలకి ఇంటికి చేరింది. అమ్మని చూడగానే వాటేసుకుని, అమ్మా అమ్మా, మరే సాయంకాలం మా టీచరమ్మ మన ఇంటికొచ్చిందే. టీచరమ్మ ఎందుకొచ్చిందే? ఏమో తెలవదమ్మా. ఏమందే? వచ్చి అటు ఇటు తిరిగింది. దొడ్లోకి వెళ్ళి కాసేపుండి వెళ్ళిపోయింది. ఏం పని మీద వచ్చిందో అడగపోయావంటే, అమ్మో నాకు టీచర్ అంటే భయమమ్మా, గెడంచి కింద దాక్కున్నానే. ఏమి టీచరమ్మో ఏమిటో, ఎందుకొచ్చిందో గొణుక్కుంటూ, ఈ మధ్య టీచరమ్మలతో సావొస్తున్నాదని మనాళ్ళు గొడవ చేస్తున్నారు గందా అనుకుంది పోలమ్మ. భర్త వెంకన్న రాగానే టీచరమ్మ చెప్పిన విషయం అతని చెవిలో వేసింది పోలమ్మ. అదో పెద్ద సంగతి అంటే, మన అమ్మాయి

మనం బడికి పంపట్లేదు గందా, దానికోసం వచ్చి ఉంటుంది. సరేగాని వన్నం పెట్టవే అంటూ స్నానానికి వెళ్ళాడు. వరుసగా 4 రోజులు సుజాత టీచరు పద్మ ఇంటికి రావడం, పద్మ కనబడకుండా దాక్కోవడం జరుగుతూనే ఉన్నాయి. సుజాత యథాప్రకారం 4 గంటలకి పద్మ ఇంటికి వచ్చింది. అమ్మా నమస్కారం అమ్మా, దండం పెట్టాడు వెంకన్న. నమస్కారం వెంకన్న, ప్రతి నమస్కారం చేసింది సుజాత. అమ్మగారు, మీరు రోజూ సాయంకాలం పూట మా ఇంటికి వస్తున్నారంట, ఎందుకమ్మా? విడియంగానే అడిగాడు వెంకన్న. పద్మ కోసం వస్తున్నా. పద్మని మీరు బడికి పంపట్లేదు కదా, అందుకని వస్తున్నాను వెంకన్న. అది బడికి వస్తే ఎట్టాగమ్మా? మా పిల్లగోడిని ఎవరు చూస్తారు? పసిపిల్లాడిని చూడడం కోసం పిల్లని చదువు మానిపిస్తావా? మరేటి చేయమంటారమ్మా? పిల్లాడిని కూడా బడిలో వెయ్యి, వాడికి 3 ఏళ్ళే గందా, అప్పుడే బడి ఏటమ్మా, ఎవరేసుకుంటారు? అదేమిటి వెంకన్న, ప్రీ స్కూల్లో వెయ్యి. ప్రీ స్కూలా అంటే ఏటమ్మా? అమాయకంగా అడిగాడు. అదే, ఈ రోడ్డు చివర అంగన్వాడీ బడి లేదు, అదే ప్రీ స్కూల్ అంటే. అక్కడ పిల్లవాడిని వెయ్యి, పద్మని మా బడికి పంపించు. చదివించడం మా వల్ల ఏటవుతుందమ్మా? బోలెడు పుస్తకాలు, బట్టలు కొనాలి, డబ్బు ఏడనుండి వస్తుందమ్మా. డబ్బులు ఎందుకు వెంకన్న? పుస్తకాలు, యూనిఫారాలు ప్రభుత్వమే ఇస్తుంది. నోట్సులు నేను కొని పెడతాలే, లేకపోతే హాస్టల్లో వేద్దాం. అప్పుడు ఖర్చంతా హాస్టలే భరిస్తుంది. గవర్నమెంటు మీ వంటి వాళ్ళ పిల్లల కోసం చాలా చాలా చేస్తుంది. ఉపయోగించుకోకపోతే ఎట్లా వెంకన్న? చెప్పు, రేపటి నుండి పద్మను బడికి పంపించు అని వివరంగా చెప్పి వెళ్ళిపోయింది సుజాత. ఈ పంతులమ్మకు పనేం లేదు, విసుక్కున్నాడు. మర్నాడు, ఏమే పోలీ, ఈవేళ నువ్వు ఇంట్లో ఉండి పిల్లగోడిని చూసుకోవే, దీనిని తీసుకుని పొలం పోతా. పదవే పద్ది, పొలం వెళ్దాం, బయలుదేరవే అని భార్యని కూతుర్ని కసిరాడు వెంకన్న. అదేంటయ్యా, పిల్లని బడికి పంపొచ్చు కదా. నాన్నా, నేను బడికి పోతానే అంది పద్మ. ఛత్, మీరిద్దరు నోరు మిండ హే, మీరందరూ నేను చెప్పింది వినాల్సిందే. హు, బయలుదేరవే పద్ది, కూతురు మీద అరిచాడు. అలాగే నాన్న, భయంగా లగెత్తింది పద్మ. అక్కడ సుజాత టెన్షన్ పడుతోంది. పద్మ బడికి రాలేదు, ఏ విషయమూ ఈరోజు తేల్చుకోవలసిందే అనుకుంటూ పద్మ ఇంటికి వచ్చింది సుజాత. పోలమ్మా, పద్మ ఏది అడిగింది సుజాత. మా ఆయన నన్ను పిల్లగాడి దగ్గరుండమని అమ్మాయిని పొలం తీసుకెళ్లాడమ్మా చెప్పింది పోలమ్మ. సరేలే, నేను వెళ్తున్నాలే, వెళ్ళిపోయింది సుజాత. నడుస్తూనే ఆలోచించసాగింది. పద్మ తెలివిగలది, ఆ పిల్లని ఎలాగైనా చదివించాలి. ఆమె బుర్ర పాదరసంలా పనిచేసింది. మొన్న ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు బాలల హక్కుల చట్టం 2009 గురించి చెప్పారు కదా, అంతకుముందు బాలలను పనిలో పెడితే జరిమానా వేసే చట్టం ఉండనే ఉంది. సరే ఎహనేం, చూద్దాం అనుకుంది సుజాత. ఆ సాయంకాలం పొలానికి ఆఫీసర్లు, టీచరు వస్తున్నారు. ఏమిటా అని చోద్యం చూస్తున్నారు అక్కడ పనిచేసేవాళ్ళు. టీచరు తమ దగ్గరికి వచ్చి పద్మను పిలవడం గమనించారు. వెంకన్నగాడి పని అయిపోయిందిలే, పిల్లని బడికి పంపమని మనందరం ఎంత చెప్పినా పంపట్లేదు, ఇప్పుడేం చేస్తాడో చూద్దాం గుణుక్కున్నారు. ఇదిగో వెంకన్న, ఇట్రా, ఈయన లేబర్ ఆఫీసర్ గారు, ఈయన ఆర్డీఓ గారు, ఈయన గారేమో వెల్ఫేర్ ఆఫీసరు, మీ అమ్మాయిని బడికి పంపమని చెప్పడానికి వచ్చారు అని చెప్పింది సుజాత. నేను పంపనమ్మా, విసుక్కున్నాడు వెంకన్న. ఏం, ఎందుకు పంపవు అడిగారు ఆర్డీఓ. అదేంటయ్యా, కూలోళ్ళం మామందరం రెక్కాడిస్తే గాని మాకు డొక్కాడదు, అందుకే పని చేయిస్తుండా, మడికి పంపను ధైర్యంగా చెప్పాడు. అలాగా, సరే 2 నిమిషాలుండి చూద్దాం అంటూ డిఎస్పీ గారికి ఫోన్ చేశారు. ఇంతలో లేబర్ ఆఫీసర్ దగ్గరకొచ్చి నచ్చజెప్ప చూశాడు. వెంకన్న వినలేదు. సరే, పోలీసులు వస్తే గాని లొంగని మొండికట్టమన్నమాట ఈ వెంకన్న అని అర్థమైంది అక్కడున్న అందరికీ. 5 నిమిషాల్లో డిఎస్పీ గారు జీపులోంచి దిగారు. వెంకన్న ఎవర్రా? నేనేనయ్యా. పిల్లల్ని పనిలో పెడితే 25,000 రూపాయలు ఫైన్ కట్టాలి, జైలుకు వెళ్ళాలి తెలుసా? హోంకరించాడు డిఎస్పీ.
వెంకట్

0: అన్నకి ముచ్చెమటలు పోశాయి. భయంతో వణికిపోతున్నాడు. అయ్యా అయ్యా బతిమలాడుతున్నాడు. నేను డబ్బులు కట్టలేనయ్యా. ఆఫీసర్లు వినలేదు. పద్మను జీప్ ఎక్కించుకుని హాస్టల్కి తీసుకుని వెళ్లారు. హాస్టల్లో చేర్చారు. ఇక అంతే, పద్మ జీవితం పూర్తిగా మారిపోయింది. చదువులో మునిగిపోయింది. 10వ తరగతి వరకు అత్యుత్తమ మార్కులతో పాసైంది. తరువాత ఇంటర్మీడియట్ కూడా హాస్టల్లోనే ఉండి చదివి మంచి మార్కులతో పాసైంది. తన ఈ ఉన్నత స్థితికి కారణమైన సుజాత టీచర్ ఆమె మనసులో దేవత. ఏ రోజు ఆమెను తలుచుకోకుండా ఉండేది కాదు. ఇంటర్ పూర్తయ్యాక సుజాత టీచర్ దగ్గరికి వెళ్ళింది. నమస్తే టీచర్ గారు. నమస్తే, రా పద్మ కూర్చో, ఆప్యాయంగా ఆహ్వానించింది సుజాత. టీచర్ గారు, నన్నిప్పుడు ఏం చదవమంటారు? పద్మ అడిగింది. నేను టీచర్ని, నిన్ను నీలాంటి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాను కదా, మరి ఆలోచించుకో ఏం చేస్తావో. అర్థమైంది టీచర్, నేను మీలాగా టీచర్ని అవుతాను. ఓకే గుడ్, సరే వెళ్ళి వస్తాను టీచర్. ఎక్కడికి? ఇంటికి. మీ ఇంట్లో అమ్మా నాన్న ఇప్పుడు నీతో ఎలా ఉంటున్నారు?
1: బాగుంటున్నారు టీచర్.
0: సరే మంచిదమ్మా, అయితే ఈ పూట ఇక్కడే ఉండు, రేపు ఉదయం వెళ్దు గాని. సరేనా?
1: సరే మేడం.
0: భోజనం చేసి నిద్రలోకి జారుకుంది పద్మ. నిద్రలో ఆమెకి ఎన్నో కలలు. ఆ కలలో ఆమెకి టీచర్ ఉద్యోగం వచ్చింది. టీచర్గా ఉంటూనే హాస్టల్లో ఉండి వెనకబడిన పిల్లల్ని ముందుకు తీసుకొచ్చే ఉద్యోగాన్ని ఎన్నుకుందామె. పద్మకి చదువంటే ఇష్టం. చదువుకునే పిల్లలంటే మరీ మరీ ఇష్టం. ఆడపిల్లలు చదువుకుంటుంటే వారిని చదివిస్తూ ఇంకా చదువుకు దూరంగా ఉన్న ఆడపిల్లల్ని వెతికి వెతికి పట్టుకొస్తుంది. వాళ్ళ అమ్మా నాన్నలు మా అమ్మాయికి చదివేందుకు ఉద్యోగం చెయ్యాలా ఉళ్ళేలాలా అనంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తుంది. ఆడపిల్ల ఎందుకు చదువుకోవాలో చెప్తుంది. అమ్మాయిలను బ్రిడ్జ్ స్కూల్లోనో హాస్టల్లోనో చేర్పిస్తుంది. అక్కడితో ఆగదు, వాళ్ల చదువుకి తగిన స్థాయిలో పని ఇప్పిస్తుంది. అందరూ అనుకుంటూ ఉంటారు పద్మకి పనేమి లేదా అని. పని లేకేం, ఆమెకి చాలా పని ఉంటుంది. కానీ తన వంటి కొంతమంది ఆడపిల్లలకి చదువు చెప్పించాలని, స్వావలంబన కల్పించాలని, వారికి ఆర్థిక స్వేచ్ఛను కల్పించాలని, వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలని, ఇంకా ఇంకా ఎన్నెన్నో ఆమె అభిలాష ఆకాంక్షలు. ఈ అభిలాష కలగడానికి కారణం ఆయన సుజాత టీచర్. ఇంతలో పద్మ, ఎంతసేపు కలలు కంటావు, నిద్రలే నిద్రలే అంటూ లేపింది. అదేం టీచర్, నేను టీచర్ని అవ్వలేదా? ఉద్యోగం చేస్తున్నాను కదా, అందరినీ పైకి తీసుకొస్తున్నాను కదా. సరే, ఇంకా 2 ఏళ్ళు అయిన తర్వాత ట్రైనింగ్ అయ్యాక ఆ కలలు నిజం చేసుకుంది. కానీ ఇప్పుడు మాత్రం ఇంటికి వెళ్ళి తరువాత డిఈడి అప్లికేషన్ పెట్టాలి, త్వరగా వచ్చేసాయి. అలాగే టీచర్.
2: మీరు ఇంతవరకు శ్రీమతి పి నాగలక్ష్మి గారి స్ఫూర్తి కథానికి విన్నారు. కార్యక్రమంలో చివరిగా ఒక కార్మిక గీతం వింటారు.

కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి 52.2 MHz పై కార్యక్రమంలో. ఇప్పుడు కొన్ని తెలుగు చిత్రగీతాలు వింటారు. వినబోతున్న పాట ముచ్చమంత వద్దు, ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడింది వింటారు. వేటూరు రచనకు హంసలేఖ సాహిత్యం, క్షమించాలి, వేటూరు సాహిత్యానికి హంసలేఖ సంగీతం అందించారు.

మీరు విన్న పాటతోటి చిత్ర కీర్తన కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి 5.2 MHz. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2030 నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి పలు చర్యలు చేపట్టామని వెల్లడించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మాదక ద్రవ్యాల నియంత్రణకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని

0: తెలిపిన ఈగల సంస్థ ఐజీ ఆకే రవికృష్ణ. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రియల్టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రజాసేవల పర్యవేక్షణ, సాంకేతికత వినియోగం వంటి అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాల అమలుకు సంబంధించిన అవగాహన ఒప్పందం MOU కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ముఖ్యమంత్రి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ బసవతార్గం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. దేశం నుంచి 2030 నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్షయ బాధితులకు పోషకాహార కిట్లను అందజేశారు. అనంతరం సత్యకుమార్ మాట్లాడుతూ క్షయవ్యాధి నిర్మూలనలో సమాజ భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. ప్రజాప్రతినిధులు, సామాజిక సేవా సంస్థలు, పారిశ్రామికవేత్తలు తమ వంతు బాధ్యతగా నిక్షయ మిత్ర కార్యక్రమంలో భాగస్వాములై క్షయవ్యాధి బాధితులను దత్తత తీసుకోవాలని కోరారు. ప్రజల ఆరోగ్య రక్షణకు రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF ద్వారా వైద్య ఖర్చుల కోసం 76 మంది లబ్ధిదారులకు 68,42,000 రూపాయల చెక్కులను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ గత 2 కాలంలో పాలకొల్లు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 14,22,00,000 రూపాయలను లబ్ధిదారులకు అందజేసినట్టు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పేర్కొంటూ
1: మన పాలకొల్లు నియోజకవర్గంలో ఈ రోజు 76 మందికి 66,42,000 ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు అందించడం జరిగింది. ప్రతి వారం వారం లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు చెక్కులు ఇస్తున్నామని అంటే ఇది మానవత్వమైనటువంటి ప్రభుత్వం. మీరు ఆసుపత్రిలో బిల్లులు తెచ్చుకుని మా ఆఫీస్కి వచ్చి ఇస్తే మీరు ఎక్కడికి తిరగని అవసరం లేకుండా మేమే చెక్కులు ఇస్తున్నామని అంటే ఎంత బాధ్యతాయుతంగా మేమందరం కూడా పనిచేస్తున్నామో తెలియని విషయాన్ని అందరూ కూడా గమనించమని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నా.
0: రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ SIR విజయవంతంగా కొనసాగుతోందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా ఇప్పటివరకు 58.12% మంది ఓటర్లకు గణన పత్రాల పంపిణీ పూర్తయిందని ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 4,16,27,694 మంది ఓటర్లలో 2,41,93,304 మందికి పత్రాలు అందజేసినట్టు పేర్కొన్నారు. అలాగే ప్రజల నుంచి వచ్చిన 8,45,108 పత్రాలను ఇప్పటికే డిజిటలైజ్ చేసినట్టు తెలిపారు. ఓటర్ల వివరాలను మరింత పారదర్శకంగా ఖచ్చితంగా నమోదు చేయడం కోసం SIR ప్రక్రియను ఎన్నికల యంత్రాంగం సమర్థవంతంగా నిర్వహిస్తోందని వివేక్ యాదవ్ తెలిపారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు నుంచి 27వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వ్యవసాయ శాఖ సంచాలకులు మంజీర్ జిలానీ సమూన్ ఒక ప్రకటనలో తెలిపారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో వాతావరణ మార్పుల ప్రభావం, ముఖ్యంగా ఎల్నినో పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగంలో ఏర్పడే సవాళ్లు, వాటిని ఎదుర్కొనేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన నివారణ చర్యలపై నిపుణులు అవగాహన కల్పించనున్నారని చెప్పారు. అలాగే పప్పు ధాన్యాల పంటల సాగు విధానాలు, మెరుగైన దిగుబడుల సాధనకు అవసరమైన సాంకేతిక సూచనలు, పంటల నిర్వహణ పద్ధతులు, నీటి వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై రైతులకు వివరించనున్నట్టు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గడిచిన 2 రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి పలు చర్యలు చేపట్టామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఆలయాల్లో ధూప దీప నైవేద్య పథకం అమలుతో పాటు దేవాలయాల్లో నిర్మాణ అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో భజన మందిరాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని మంత్రి తెలియజేస్తూ
2: 6,137 ఆలయాల్లో ధూపదీప నైవేద్యం స్కీమ్లో 73 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా ఇవాళ పనులు ప్రారంభించి మొదలుపెట్టి చేస్తూ వస్తుంది. ఎక్కడైతే మాకు ఆలయం లేదు, ఆలయం కావాలని అడుగుతారు, ఆ యొక్క ఆలయాలు నిర్మాణానికి మొదటగా 5,000 ఆలయాలను నిర్మాణం చేయాలని చెప్పి ఇవాళ

0: అమలుపరుస్తూ ఈ శ్రీవాణి భజన మందిరాల్ని 3 కేటగిరీల కింద చేయడం జరిగింది. ఈ యొక్క స్థలాల్ని చూపించగలిగితే అక్కడ ఆ ప్రాంతంలో ఈ భజన మందిరాల ఏర్పాటుకి నిధులు కేటాయిస్తున్నాం.
1: ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ ఎన్టీఆర్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో నషాముక్త భారత్ వారోత్సవాల్లో భాగంగా విజయవాడలో నిర్వహించిన వాకథాన్ కార్యక్రమంలో ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని, సంబంధిత సమాచారం ఉంటే ప్రజలు 1972 నంబర్కి ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. యువతను సరైన మార్గంలో నడిపించడమే లక్ష్యంగా నషా విముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టామని, పొగాకు రహిత విద్యా సంస్థల కార్యక్రమం, డ్రగ్స్ వద్దు బ్రో వంటి అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. అనంతపురం జిల్లాలో ఈ నెల 28న నిర్వహించనున్న పోలియో చుక్కలు కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో పల్స్ పోలియో 2026పై నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 1289, పట్టణ ప్రాంతాల్లో 334 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇందుకోసం 5247 మంది సిబ్బందిని నియమించినట్టు తెలిపారు. తిరుపతి జిల్లాలోని పుల్లంపేట మండలం ఉడుమవారిపల్లి సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో 2 మృతి చెందగా పలువురి గాయాలయ్యాయి. కడప చెన్నై ప్రధాన రహదారిపై తిరుపతి నుంచి కడప వెళ్తున్న బస్సు లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి మన్నెపల్లి రామప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి పునీత్ సాయి విద్యార్థిని ఎస్విద కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రపంచ వర్షారణ్యాల సంరక్షణ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, వాటి పరిరక్షణకు ప్రోత్సాహం కల్పించడం లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 22న జరుపుకుంటారు. తొలిసారిగా 2017 జూన్ 22వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రపంచ వాతావరణ సమతుల్యతను కాపాడడంతో పాటు జీవ వైవిధ్యానికి వర్షారణ్యాలు కీలకంగా నిలుస్తున్నాయి. వర్షాలు ఉష్ణోగ్రతలను నియంత్రించడం, గాలి నాణ్యతను మెరుగుపరచడం పర్యావరణ సమతుల్యతను పరిరక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అటువంటి వర్షారణ్యాల పరిరక్షణ గురించి తెలియజేయడమే ఈ దినోత్సవ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ఈగల్ ఆధ్వర్యంలో రూపొందించిన 1972 హెల్ప్లైన్ ప్రచార పత్రికలను ఆయన నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2030 నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి పలు చర్యలు చేపట్టామని వెల్లడించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మాదక ద్రవ్యాల నియంత్రణకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపిన ఈగల్ సంస్థ ఐజీ ఆకే రవికృష్ణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై.

ఈనాటి వనితావణి స్త్రీల కార్యక్రమంలో ముందుగా అలిపి

0: పెరిగిన తరంగాల ప్రస్థానం డాక్యుమెంటరీ వింటారు. రచన శ్రీమతి పల్లపోతు పావని, పర్యవేక్షణ శ్రీ ఎం వెంకటరమణ.
1: తొంభై వసంతాల ఆకాశవాణి కథ, దాంతో ముడిపడి పెనవేసుకుపోయిన మనందరి కథ, వారసత్వంగా అనుభవిస్తున్న సాహిత్య సంపద, తరువాతి తరాలకు మునిపటి కళలను పరిచయం చేస్తూ తాను కూడా సరికొత్తగా పరిచయమవుతున్న ఆకాశవాణి కథ. మన గతం మనది, మన కుటుంబానికి మాత్రమే పరిమితం. మరి ఆకాశవాణి గతం మనందరిది. జాతి, మత, కుల, వర్గాలకు అతీతంగా అందరికీ చెందింది. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నిటినీ మిళితం చేసేసి ఒక్క గొంతుకలా కోటి గుండెలను కదిలించింది, కదిలిస్తూనే ఉంది.

0: లక్షల పక్షులు వాలి సేద తీర్చుకుంటున్న మహావృక్షంలా అంతెత్తున నిటారుగా నిలిచి విస్తరించిపోయిన తరంగాల తన అంతరంగ సవ్వడులు వినేద్దామా? అప్పటి వారికి జ్ఞాపకంలా, ఇప్పటి వారికి జ్ఞానంలా. తన కథ తానే చెప్పుకుంటున్న 90 ఏళ్ల ఆకాశవాణి. ఈ మజిలీలో ఎన్నో జ్ఞాపకాల దొంతరలు, ఇంకెన్నో అనుభవాల సారాలు. నడక నేర్పి మాయమైన ఎన్నో తరాల తీయనైన స్వరాలు స్వచ్ఛమైన ఆనందాన్ని, అనంతమైన విజ్ఞానాన్ని ప్రపంచానికిచ్చేసి రేడియో అంటే పెట్టె కాదు, మధురమైన జ్ఞాపకం అంటూ ఆకాశవాణి అంటే గాలి తరంగం కాదు, ఓ భావోద్వేగం అనిపించేలా 90 ఏళ్లు కాదు 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి మన ఆకాశవాణి. తరచి చూస్తే విశ్వానికి పంచిన ఆనందాలే కాదు, రుచి చూసిన చేదు అనుభవాలు, నిట్టూర్చిన సందర్భాలు వెరసి ఈ 90 వసంతాలు.
1: ఇప్పటి తరానికి కావలసింది సాంకేతికత. కాసేపు సాంకేతికంగా మాట్లాడుకుందామా? అసలు రేడియో అంటే విద్యుత్ అయస్కాంత తరంగాలను ఉపయోగించి తీగలు లేకుండా గాలిలో శబ్ద సంకేతాలను ప్రసారం చేసే ప్రక్రియను రేడియో ప్రసారం, అదే రేడియో ట్రాన్స్మిషన్ అంటారు. ఆకాశవాణి, ఆల్ ఇండియా రేడియో, ఏఐఆర్, ఇది భారతదేశ అధికారిక రేడియో ప్రసార సంస్థ. వివిధ భారతి ఆకాశవాణి యొక్క విశిష్ట సేవగా వివిధ భారతిని చెప్పుకోవచ్చు. వివిధ భారతిని 1957 అక్టోబర్ 3వ తేదీన ప్రారంభించారు. దక్కన్ రేడియో 1932వ సంవత్సరంలో హైదరాబాద్ నిజాం పరిపాలనలో ప్రారంభమైంది. ఉర్దూ సామ్రాజ్య నేతృత్వంలో ఈ రేడియో ప్రసారాలు ఉండేవి. ఇక హ్యామ్ రేడియో ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాధారణ కమ్యూనికేషన్ వ్యవస్థలు, అంటే అప్పట్లో ఈ ఫోన్లు సెల్ ఫోన్లు లేవు కదా, సమాచారాన్ని ఈ హ్యామ్ రేడియో ద్వారా పంపేవారు. అయితే ఆకాశవాణి 1930లలో ప్రారంభమై దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ కేంద్రాల ద్వారా తెలుగు కార్యక్రమాలను ప్రసారం చేస్తుండగా ఎఫ్ఎం రేడియోలు తెలుగు రాష్ట్రాల్లో నుండే ప్రాచుర్యం పొందగా ఇప్పుడు ఆన్లైన్ రేడియోలు, అదే అంతర్జాల రేడియో సేవలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. ఇక పెద్దలు కొందరు అనుభవజ్ఞులు వాచ ఏంటంటే మొదటిసారిగా సిలోన్గా పిలువబడే సింహళంలో ప్రసారాలు మొదలయ్యాయి. ప్రాంతాలు, భాషలు, మాండలికాలు, యాసలు, ఎన్ని రకాల వ్యత్యాసాలు, విభేదాలు ఉన్నా బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంతో అన్నిటినీ, అందరినీ కలుపుకుంటూ నదులన్నింటినీ కలుపుకున్న సముద్రం ఉన్నంత గంభీరంగా ఆకాశవాణి ఏకత్రాటిపై నడుపుతూ శ్రోతల్ని అలరించింది. ఇక ముందు కూడా అలరిస్తూనే ఉంటుంది.
0: దీని వెనుక ఎంతో మంది కృషి, పట్టుదల, ఆసక్తి, గట్టి ప్రయత్నం ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పుకోవాలి. సంగీత కళాకారులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు ఇంకా వారి శిష్య బృందాన్ని ఈ సందర్భంగా తలుచుకోవడం ముదావహం. ఇక శ్రీలంక నుండి వచ్చిరాని తెలుగు భాషను అక్కడి మాండలిక యాసలతో మిళితం చేసిన ఘనత మీనాక్షి పొంగుదొరై ఇంకా వారి బృందానికి దక్కుతుందనే చెప్పాలి. ప్రారంభంలో 1 కిలోవాట్తో చాలా తక్కువ పరిధి వరకే ప్రసారాలను ప్రారంభించి చాలా కాలం చేసిన కృషితో ఈరోజు మనం ఎక్కడున్నా, ఎప్పుడైనా ఏది కావాలంటే అది విని

0: సామర్థ్యాన్ని తెచ్చుకోగలిగాం. కాలగమనంలో కాలమే గణన, దేనికైనా గుర్తింపు తేదీలు, నెలలు, సంవత్సరాలు. ఈ పరిభాషలో ఆకాశవాణిని గుర్తు చేసుకుందామా?
1: స్థానికంగా మొదటి స్థానాన్ని ఇస్తే ఆ పరిచయం ఎలా ఉంటుందో తెలుసా? ఇలా కృష్ణానది ఒడ్డున బెజవాడ గుండె చప్పుడే 1948 December 1 పుట్టింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆ రోజుల్లో ట్రాన్సిస్టర్ అంటే ఓ అద్భుతం. ఇంటి వసారాల్లో, పొలం గట్ల మీద, పచారీ కొట్ల దగ్గర ఇలా అందరూ ఒక చోట చేరి ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అనే గొంతు కోసం ఎదురు చూసేవారు. ఒక్క వార్తలే కాదు, కర్ణాటక సంగీతం, నాటకాలు, యువత కోసం యువవాణి కార్యక్రమాలు, రైతుల కోసం వ్యవసాయ కార్యక్రమాలు, ఇక వివిధ భారతి ద్వారా కోస్తా జిల్లాల సంస్కృతికి, సాహిత్యానికి, వ్యవసాయానికి కూడా దిక్సూచిగా నిలిచింది. డాక్టర్ బాలమురళీకృష్ణ లాంటి దిగ్గజాలు 6 వయసులోనే విజయవాడ మైక్ ముందు పాడడం జరిగింది. ఇంకా SP బాలసుబ్రహ్మణ్యం యువవాణి వేదిక నుంచే సినీ లోకానికి ఎదిగారు. విజయవాడ కేంద్రం మొదలైన 6 మురళీకృష్ణ గొంతు విని రేడియో పెట్ట మురిసిపోయింది. ఇంజనీరింగ్ చదువుతున్న SP బాలసుబ్రహ్మణ్యం 1964 విజయవాడ యువవాణి కార్యక్రమంలో లలిత గీతాలు పాడి మొదటి బహుమతిని గెలుచుకున్నారు. ఆ గొంతు విన్న సంగీత దర్శకుడు SP కోదండపాణి సినిమా ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత SP బాలు అందరికీ సుపరిచితులైపోయారు.

0: రైతు రాజ్యం పేరిట 1960 నుండే విజయవాడ కేంద్రం పల్లెసీమ లాంటి కార్యక్రమాలను మొదలుపెట్టింది. వరి నారు ఎప్పుడు నాటాలో, మిర్చి తోటకు ఏ మందు కొట్టాలో, కృష్ణా డెల్టాకు నీళ్లెప్పుడు వస్తాయో చదువురాని రైతుకు రేడియోనే బడి అయ్యింది. విజయవాడ పొలాల్లో హరిత విప్లవం పండింది.
1: 1977 ఈ సంవత్సరాన్ని ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరనేది పచ్చి నిజం. ఒక రేడియో కొన్ని వేల ప్రాణాలను కాపాడిన అరుదైన ఘటన. 1977 నవంబర్ 19 దివిసీమ ఉప్పెన ముంచెత్తింది. ఫోన్ లేదు, కరెంట్ లేదు. ఒక్క విజయవాడ ఆకాశవాణి మాత్రమే బ్యాటరీ సెట్తో పనిచేసింది. సముద్రం ముందుకు పొరులుతోంది, ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళండి అంటూ 24 గంటలు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఆ స్వరం వినే వేల మంది ప్రాణాలు దక్కించుకున్నారు. సముద్రం ఊరిని మింగేస్తుంటే ఒక్క గొంతు ఊరిని కాపాడింది. ఆ గొంతు పేరు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. విజయవాడ నుంచి దక్షిణం వైపు తిరిగితే గుంటూరు స్వరం పూర్తిగా మన పల్నాడుది. 1994 స్థానికంగా పుట్టింది ఇక్కడి ఆకాశవాణి కేంద్రం. ఆకాశవాణి 101.8 MHz పై ఎఫ్ఎం ప్రసారాలు మొదలుపెట్టింది. విజయవాడ కేంద్రం కోస్తా ప్రాంతం అంతా కవర్ చేస్తున్న గుంటూరు పల్నాడు యాసతో పల్నాటి వీరచరిత్ర మొదలుకొని మిర్చి ఆడలో లెక్కలు, ఇంకా సాయంత్రం కవితలు వినపడింది ఇక్కడి నుండే. రైతు నుండి రెసిడెంట్ వరకు వివిధ భారతి రిలే హిందీ పాటలతో పాటు పల్నాటి జానపదాలు, ఒగ్గు కథలు, పల్నాటి యుద్ధం, బ్రహ్మనాయుడు కథలు రేడియో నాటకాలుగా వినిపించింది. విపత్తులో నేస్తంగా అండగా నిలిచింది. 2005-2010 హుద్హుద్ తిత్లీ తుఫాన్ల సమయంలో కూడా గుంటూరు ఎఫ్ఎం జనరేటర్ మీద 24 గంటలు పనిచేసింది. తుఫాను హెచ్చరికలు, పునరావాస కేంద్రాల వివరాలు, ఆహార నీటి సరఫరాలు తదితర సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించింది. 76 ఏళ్లుగా తుఫాన్ వచ్చినా, కరెంటు పోయినా, నెట్వర్క్ లేకపోయినా కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలకు తోడుగా నీడగా నిలిచిన గొంతు మన ఆకాశవాణిది.
0: ఇక ప్రధాన నగరాల్లో ఒకటైన కలకత్తాకు వెళ్దామా. 1923 భారతదేశంలో రేడియో ప్రసారాలు మొదలుపెట్టిన మొట్టమొదటి క్లబ్లలో కలకత్తా రేడియో క్లబ్ ఒకటి. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కలకత్తా స్టేషన్ గా 1927 ఆగస్టు 26 అధికారికంగా ప్రారంభమయ్యింది. 1936 AIR గా పేరు మారిన తర్వాత దేశంలోని ప్రధాన కేంద్రాల్లో ఆకాశవాణి కోల్కతా 6 ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా మారింది. భారతదేశంలో రేడియో ప్రసారాలకు ఊపిరి పోసిన తొలి గొంతుల్లో

0: కలకత్తా రేడియో క్లబ్ 1923 నవంబర్ లో హౌరా బ్రిడ్జ్ నీడలో హుగ్లీ నది గలగల మధ్య మొదలైన ఆ స్వరం ఆకాశవాణి కోల్కతాగా ఈ రోజుకి 90 చరిత్ర మోస్తోంది. రవీంద్రనాథ్ ఠాగూర్ కవితలు, బెంగాలీ శాస్త్రీయ సంగీతం, స్వాతంత్ర్య ఉద్యమ సందేశాలు ఇలా ఎన్నింటికో వేదిక అయ్యింది. 1947 దేశ విభజన సమయంలో మౌంట్ బాటన్, నెహ్రూ, జిన్నా ప్రసంగాలు ఇక్కడి నుంచే దేశమంతా వినిపించాయి. పంకజ్ మల్లిక్, హేమంత్ కుమార్, సుచిత్ర మిత్ర లాంటి దిగ్గజాలు కోల్కతా ఆకాశవాణి మైక్ ముందు పాడి బెంగాల్ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశారు. భారత రేడియో చరిత్రకు తొలి పేజీ కలకత్తా ఆకాశవాణి.
1: ఇప్పుడు రాజధాని స్వరం ఢిల్లీ ఆకాశవాణికి వెళ్దామా. భారతదేశపు గుండెకాయగా చెప్పుకునే ఢిల్లీ నుండి 1936 జనవరి 1 మొదలైంది ఆకాశవాణి ఢిల్లీ స్వరం. ఇది కేవలం రేడియో స్టేషన్ మాత్రమే కాదు, స్వాతంత్ర్య భారతదేశపు చరిత్రకు సాక్షి. 1947 నవంబర్ 12 గాంధీజీ పాకిస్తాన్ నుండి వచ్చిన శరణార్థులకు సందేశం ఇచ్చింది ఇక్కడే. 1975 ఎమర్జెన్సీ ప్రకటన, మొదటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇలా దేశాన్ని కదిలించిన ప్రతి క్షణం ఢిల్లీ ఆకాశవాణి ద్వారానే ప్రజలకు చేరింది. మెల్విల్ డి మెల్లో, జస్దేవ్ సింగ్, అమీన్ సయానీ లాంటి లెజెండరీ అనౌన్సర్లు, లతా, రఫీ, కిషోర్ పాటలు, సంసద్ వార్తలు అన్నిటికీ కేంద్ర బిందువు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం. భారతదేశ ప్రజాస్వామ్యపు స్వరంగా ఇంకో పేరు తెచ్చుకుంది. 1947 స్వేచ్ఛా భారతం అని ప్రకటించిన గొంతు ఇవాళ మన్ కీ బాత్ చెప్తోంది. అదే ఆకాశవాణి ఢిల్లీ. మన్ కీ బాత్ అంటే మనసులో మాట. 2014 అక్టోబర్ 3 గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన ఆకాశవాణి నెలవారీ రేడియో కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 ఏఐఆర్ నెట్వర్క్ అంతా ప్రసారమవుతోంది. ఈ కార్యక్రమం ఎందుకింత ప్రత్యేకతను సంపాదించుకుందో మాట్లాడుకుందాం. ఇందులో సామాన్య ప్రజల కథలు, విజయాలు, వారి నుండి పొందగలిగే స్ఫూర్తిని ప్రధాని స్వయంగా నేరుగా ప్రజలతో పంచుకుంటారు. ఇంకా ఇందులో ఉపాధ్యాయులు, రైతులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, స్టార్టప్స్ నడిపేవారు ఇలా దేశం నలుమూలల నుంచి సామాన్యుల అసాధారణ కథలు వినిపిస్తారు. ముఖ్యమైన విషయం చెప్పిన మన్ కీ బాత్ ఏ సంభాషణో ఉపన్యాసంగానో ఉండకూడదని నేను చెప్తున్నా కాదు, మీ నుండి నేర్చుకుంటున్నా అనే ఇతివృత్తంతో ప్రారంభించారు. ఇందులో మై గవర్నమెంట్ నమో యాప్ల ద్వారా సూచనలు, కథలు కూడా పంపించే అవకాశాన్ని కల్పించారు. ట్రాన్సిస్టర్ వార్తలు విన్న తరం నుండి మొబైల్లో మన్ కీ బాత్ వినే తరం వరకు రేడియో అంతరించిపోలేదు, కేవలం తన రూపాన్ని మార్చుకుంది అంతే.
0: మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? భారత రేడియోకి తొలి ఊపిరిగా చెప్పుకుని ముంబై ఆకాశవాణికి. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ద్వారా 1927 జూలై 23 ప్రారంభమైంది. 1923 మొదలై 1927 అధికారిక స్టేషన్ గా మారింది. వివిధ భారతికి పుట్టినిల్లు ఇదే. అమీన్ సయానీ, బినాకా గీత్మాలతో దేశం మొత్తం ఊగిపోయింది ఇక్కడి నుంచే. లతా మంగేష్కర్, ఆశా భోస్లే, రఫీ పాటలు మొదటిసారి రికార్డ్ అయ్యింది ముంబై ఏఐఆర్ లోనే. హిందీ సినిమా పాటకి ప్రాణం పోసింది బాంబే ఆకాశవాణి.
1: దక్షిణాది సాంస్కృతిక దీపం ఆకాశవాణి చెన్నై కేంద్రం. మద్రాస్ రేడియో ప్రెసిడెన్సీ రేడియో క్లబ్గా 1938 జూన్ 16 నుండి తెలుగులో ప్రసారాలను ప్రారంభించారు. తెలుగు, తమిళ సంస్కృతులకు ఒకేసారి పెద్దపీట వేసింది మద్రాస్ ఆకాశవాణి. మద్రాస్ రేడియోగా 1925 మొదలై దక్షిణ భారత కర్ణాటక సంగీతానికి, నాటకాలకు, సాహిత్యానికి వేదిక అయింది. ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు, బాలమురళీకృష్ణ గారు, ఎంఎల్ వసంతకుమారి గారు తొలి కచేరీలు ఇక్కడే చేశారు. 1938 నుండి తెలుగు వార్తలు, తెలుగు నాటకాలు కూడా 1938 నుండే మొదలయ్యాయి.
0: మన టైం మిషన్ లక్నో కేంద్రానికి తీసుకెళ్లబోతుంది. రండి తెలుసుకుందాం లక్నో ఆకాశవాణి విశేషాలు. తొలి 6 ఆకాశవాణి కేంద్రాల్లో ఒకటి లక్నో ఆకాశవాణి. నవాబుల గడ్డ లక్నోలో 1930

0: 1928లో మొదలైన ఆకాశవాణి ఉర్దూ షాయిరీకి, హిందుస్థానీ సంగీతానికి రామచరిత్ మానస్ పారాయణకు పెట్టింది పేరు. బేగం అక్తర్, బిస్మిల్లా ఖాన్, గిరిజాదేవి లాంటి దిగ్గజాలు ఇక్కడి మైక్ ముందు పాడారు. ఫౌజీబాయి యొంకేలి కార్యక్రమంతో సైనికుల గుండెల్లో నిలిచింది. గంగా జమున సంస్కృతిని గాలి తరంగాల్లో నింపిన స్వరం లక్నో ఆకాశవాణి.
1: ఇక మన ప్రయాణం కావేరి తీరపు కళాకేంద్రం వైపుగా. ఆకాశవాణి తిరుచి కేంద్రాన్ని చుట్టే చూద్దాం పదండి. మద్రాసు తర్వాత దక్షిణాదిలో రెండో కేంద్రంగా 1939 మొదలైంది తిరుచి ఆకాశవాణి. కావేరి డెల్టా రైతులకు, త్యాగరాజ ఆరాధనోత్సవాలకు, తమిళ సాహిత్యానికి ప్రాణం పోసింది తిరుచి ఆకాశవాణి. 1944 నుండి తిరువయ్యార్ త్యాగరాజ స్వామి ఆరాధన ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న ఘనత తిరుచికే దక్కింది. 10 జిల్లాలకు వెలుగునిచ్చిన కళాకేంద్రం ఈ తిరుచి ఆకాశవాణి కేంద్రం.
0: భాషలు వేరైనా భావం ఒక్కటే, రాష్ట్రాలు వేరైనా దేశం ఒక్కటే, ఈ ఒక్కటి అన్న భావాన్ని 90 ఏళ్లుగా ఊపిరిలా ఊదింది ఆకాశవాణి. స్కూలు లేని పల్లె సర్కారులా వచ్చి నల్లబల్ల లేకుండానే నాగరికత నేర్పించింది ఆకాశవాణి. రైతు చెమట చుక్కకి విలువ చెప్తూ యుద్ధం వచ్చినా, తుఫాను వచ్చినా, నెట్లు నెట్వర్క్లు పోయినా ఆగకుండా, మూగపోకుండా కోటి గుండెలకు కొండంత ధైర్యం ఇచ్చిన గొంతు ఆకాశవాణి. 90 వసంతాల ప్రయాణంలో లెక్కలేనన్ని కథలు, కోట్ల కొద్దీ కన్నీళ్లు, చెరగని చిరునవ్వులు అన్నిటికీ సాక్ష్యంగా నిలిచింది ఆకాశవాణి స్వరం. టెక్నాలజీ మారుతుంది, తరాలు మారిపోతున్నాయి, కానీ భారతమాత పిలుపు వినిపించే గొంతు మారదు.
1: ఇది మనందరి ఆకాశవాణి 90 వసంతాల అద్భుతమైన అరుదైన కథ. ఈ కథలో ఎన్నో వేల గళాలకు మైకులిచ్చింది, వేదికలేని వారికి రంగస్థలమైంది, లెక్కలేనంత అశేష జనవాహిని అలరించింది, 100 వసంతాలను ఇంతే అందంగా చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.
0: ముగింపు నచ్చట్లేదు, కాదు కాదు, ముగించేయడం నచ్చట్లేదు. అలుపెరగని ఆకాశవాణితో అనుబంధం అలానే ఉంటుంది. మరి కొనసాగింపు కావాలా?
1: కొనసాగింపో కొసమెరుపో, అసంపూర్ణంగా తోస్తోంది కదా.
0: 90 ఏళ్ల ఆకాశవాణి కథలో చొరవ తీసుకుని మరీ ఇంకొంచెం తొంగి చూస్తే,
1: ఆకాశవాణి చాలా మంది కళాకారులకు మొదటి వేదిక అయింది. గుర్తు చేసుకుందాం వారందరి గురించి ఇంకోసారి.
0: ముందుగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో లలిత సంగీత గాయకుడిగా తన కెరీర్ను మొదలుపెట్టారు. 1940 రేడియోలో పాడిన పాటలతోనే ఆయన గొంతు ఇంటింటా చేరింది. సినిమాల్లోకి రాకముందే ఘంటసాల మనందరి రేడియో స్టార్ అయిపోయారు. తెలుగు సినిమా గాయకుల్లో గాన గంధర్వుడుగా పేరు తెచ్చుకున్నారు.
1: ఆకాశవాణి మద్రాసులో చిన్నారుల కార్యక్రమంలో పాడడంతో మొదలైంది ఆవిడ కెరీర్. 1950 పెండ్యాల నాగేశ్వరరావు గారు రేడియోలో పి సుశీల గారి పాట విని తెలుగు సినిమాలో గాయనిగా అవకాశం ఇచ్చారు. 40,000కు పైగా పాటలు, 5 జాతీయ అవార్డులు ఆవిడను వరించాయి.
0: ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే ఆకాశవాణి లలిత సంగీత పోటీల్లో ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. రేడియో అనౌన్సర్ కావాలని కలలు కన్నారట. కానీ ఎస్పి కోదండపాణి ఆయన పాట రేడియోలో విని సినిమాల్లోకి తీసుకొచ్చారు. ఈ లెజెండరీ 16 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డులో కూడా స్థానాన్ని దక్కించుకున్నారు.
1: ఇక పిబి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుకుందాం. పిబి శ్రీనివాస్ గారు ఆకాశవాణి కళాకారుడిగా చాలా ఏళ్లు పనిచేశారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పాడారు. రేడియోలో ఆయన గజల్స్, లలిత గీతాలు ఎంతో ప్రఖ్యాతిని పొందాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు పర్మనెంట్ వాయిస్గా జీవాన్ని పోశారు.
0: మరి ఇంకొకరు ఎంఎస్ రామారావు గారు. తెలుగు వారి ఆధ్యాత్మిక జీవితంలో భాగాన్ని తీసేసుకున్నారు. ఎంఎస్ రామారావు సుందరకాండ హరికథను మొట్టమొదట ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా ప్రసారం చేశారు. రేడియోలో వచ్చిన సుందరకాండ రికార్డులు కోట్లాది అమ్ముడుపోయాయి. అప్పట్లో ప్రతి తెలుగు ఇంట్లో వినిపించిన గొంతు ఎంఎస్ రామారావు గారిదే.
1: కొసరాజు రాఘవయ్య చౌదరి. అందరికీ కొసరాజుగా పరిచయం.

0: మద్రాస్ కేంద్రంలో న్యూస్ రీడర్ ఇంకా అనౌన్సర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేశారు. 1950వ సంవత్సరంలో ఆయన గంభీరమైన గొంతు రేడియో ద్వారా ప్రతి తెలుగింట్లో వినిపించేది. తెలుగు, ఆంగ్లం ఈ రెండు భాషల్లో వార్తలు చదివేవారు. సినిమాల్లోకి రాకముందు రేడియో నాటకాల్లో హీరోగా 100ల కొద్దీ నాటకాలు వేశారు. కన్యాశుల్కం, గుణసుందరి కథ లాంటి రేడియో నాటకాలు అత్యధిక ప్రాచుర్యం పొందాయి. శివాజీ గణేశన్, రాజ్ కుమార్ లాంటి నటులకు తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పారు ఆయన. ఆయన డబ్బింగ్ కు కళా ప్రపూర్ణ బిరుదు కూడా వచ్చింది.
1: వేదాంతం రాఘవయ్య గారు విజయవాడ కేంద్రంలో నాట్య విభాగంలో ప్రొడ్యూసర్ గా చేశారు. రాఘవయ్య రేడియో నాటకాలకు కొరియోగ్రఫీ కూడా చేసేవారు. ఇక్కడి నుంచే సినిమా రంగంలోకి డైరెక్టర్ గా వెళ్లారు. 1953 సంవత్సరంలో దేవదాసును చిత్రీకరించారు ఈయన.
0: ఇంకొకరు పాలుబాయి భానుమతి. 1940వ సంవత్సరంలో విజయవాడ ఆకాశవాణిలో గాయనిగా, నటిగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. రేడియో నాటికల్లో నటిస్తున్నప్పుడే సినిమా అవకాశాలు వచ్చాయి.
1: బాలంత్రపు రజనీకాంతరావు, ఈ పేరు తెలియని వాళ్ళు కూడా ఎక్కువ ఉండరేమో. విజయవాడ ఆకాశవాణి మొదటి సంగీత దర్శకుడుగా 30 ఏళ్లు పనిచేశారు ఈయన. భక్తి రంజని, లలిత సంగీతం లాంటి కార్యక్రమాల రూపకర్త. ఘంటసాల, సుశీల, లీల ఇంకా ఎంతో మందికి మొదటి అవకాశం ఇచ్చింది ఈయనే.
0: మల్లాది రామకృష్ణ శాస్త్రి విజయవాడ కేంద్రంలో నాటక విభాగానికి చీఫ్ ప్రొడ్యూసర్ గా కన్యాశుల్కం, వరవిక్రయం లాంటి గొప్ప రేడియో నాటకాలు రూపొందించారు. జగ్గయ్య, సావిత్రి లాంటి వాళ్లు ఆయన నాటకాల్లో నటించారు.
1: తెలుగు ప్రజలకు కథ చెప్పడం నేర్పించారు. ఆయన లేకుండా విజయవాడ ఆకాశవాణి చరిత్ర అసంపూర్ణమే. మహాభారత కథను ఆధునికంగా సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా చెప్పేవారు. ఇది మహాభారతం కాదు, పుషశ్రీ భారతం అనేలా. 1970ల నుండి ప్రతి ఆదివారం ఉదయం 7:30 వచ్చే కంచు కంఠం, వ్యంగ్యం, కథ చెప్పే విధానాలతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. పాండవుల కథ చెప్తూనే నేటి రాజకీయాలను, సమాజాన్ని వ్యంగ్యంగా విమర్శించేవారు. సెన్సార్ను కూడా తట్టుకునే తెలివైన పదజాలం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
0: 1950ల నుండి 80ల మధ్య కాలంలో వివిధ భారతి, ఆకాశవాణి లేకుండా తెలుగు సినిమా పాటలు హిట్ అయ్యేవి కావు. బినాక, గీత్మాలలో వచ్చే తెలుగు పాటలు నేషనల్ లెవెల్లో ప్రాముఖ్యత పొందేవి. 1950ల నుండి 90ల మధ్య తెలుగు సినిమాకు ప్లేబ్యాక్ సింగర్స్, రచయితలు, నటులు ఎక్కువ మంది విజయవాడ రేడియో స్టేషన్ నుంచే వచ్చారు. అందుకే దీన్ని సినీ సరస్వతి నిలయం అని పిలుస్తారు. రేడియో లెజెండ్స్ అందరికీ ఓ పెద్ద సెల్యూట్ చేద్దామా.

0: వాళ్ల గొంతులు ఆగిపోయినా రేడియో తరంగాల్లో అవి ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.
1: రేడియో ఒక బిల్డింగ్ కాదు, ఒక గుడి. మైక్ విగ్రహం అయితే రికార్డింగ్ రూమ్ గర్భగుడి. 1948 డిసెంబర్ 1 నుండి ఈ గుడిలో పుట్టిన ప్రతి గొంతు తెలుగు జాతి మనసులో దేవుడైపోయింది. ఒక యుగం మొత్తం పేపర్ లేదు, టీవీ లేదు, నెట్ లేదు, కానీ ప్రతి ఇంట్లో ప్రపంచం మాత్రం ఉండేది, అదే రేడియో.

0: ఇప్పుడు అన్నీ ఉన్నా నా స్థానం నాదే అంటూ సత్తాను చాటుతోంది. ఇది మనందరి ఆకాశవాణి కథ.
1: మీరు ఇంతవరకు అలు పెరిగిన తెలంగాణ ప్రస్థానం డాక్యుమెంటరీ విన్నారు. రచన శ్రీమతి పల్లపోతు పావని, పర్యవేక్షణ శ్రీ ఎం వెంకటరమణ. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫండ్ ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్?
1: ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న ఐపీఈకే వెళ్తున్నాం.
2: అవునా? సూపర్.
3: యాటిట్యూడ్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
4: వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి 2.2 MHz పై. సమయం 2 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో తర్వాత హిందీలో వార్తా ప్రసారం వింటారు.
5: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈజ్ ఆకాశవాణి అండ్ ఐ ఆమ్ వల్సా విలియమ్స్ విత్ ద మిడ్ డే న్యూస్. The headlines. BJP government in West Bengal presents first full budget focusing on social welfare, infrastructure development and employment, announces a slew of women-centric schemes. BRICS National Security Advisors meeting begins in New Delhi to discuss emerging security challenges. External Affairs Minister Dr. S. Jaishankar arrives in Mongolia to hold meeting with his counterpart to deepen economic ties. IMD forecasts heavy to very heavy rainfall over Assam and Meghalaya today. And in FIFA World Cup, Egypt beat New Zealand 3-1 to secure first ever World Cup victory. In a major employment and welfare push, the BJP-led West Bengal government today presented its first full budget 2026-27, focusing on social welfare, infrastructure development and employment, and also announced a slew of women-centric schemes.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

తెలుగు సాహితీ మణితీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూమ్బర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఏ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
3: శ్రోతలు లలిత గీతాలు వింటున్నారు, చివరిగా వినండి.

శ్రోతలు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు వినండి ఎన్సీఈఆర్టీ వారు సమర్పించు ప్రాయోజిత కార్యక్రమం.

టీన్ టైం కార్యక్రమంలో కొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి, లక్ష్మీ నరసింహ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రేయ ఘోషల్ ఆలపించిన వేటూరి గీతం, మణిశర్మ సంగీతం.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం, ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట కలేజా. ఈ చిత్రానికి హేమచంద్ర, శ్వేత ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి గీతానికి సంగీతం మణిశర్మ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: శ్రోతలు టీన్ టైం కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట మనో సుజాత ఆలపించారు. గణేష్ చిత్రం కోసం రచన చంద్రబోస్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సినీ గీతాలు వింటున్నారు. టీన్ టైమ్ కార్యక్రమంలో వినబోతున్న పాట గ్యాంగ్ మాస్టర్. ఈ చిత్రానికి మనో స్వర్ణలత ఆలపించారు. వీటోరి గీతం ఇది.

శ్రోతలు టీన్ టైం కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఆహా. ఈ చిత్రానికి వందే మాత్రం శ్రీనివాస్ ఆలపించారు. రచన శ్రీ వెన్నెల.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 యువలయ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట ఆడవారి మాటలకు అర్థాలు వేరులే. ఈ చిత్రానికి కార్తీక్ గాయత్రి ఆలపించారు. యువన్ శంకర్ రాజా సంగీత సారథ్యంలో చంద్రబోస్ రచన ఇది.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం
2: 18 అధ్యాయాలు,
1: 700 శ్లోకాలు,
2: 700 రోజులు.
1: ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
2: ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.

0: సమస్త ధర్మముల అనగా సమస్త కర్తవ్య కర్మములను నాయందు త్యజించి నీవు కేవలము సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడనైన నన్ను శరణు పొందుము. నేను నిన్ను సర్వపాపముల నుండి ముక్తునిగా వింతును. నీవు శోకింపకుము.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్,
2: నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి,
1: వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజు ఉదయం 7:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
2: ఉదయరేఖలు కార్యక్రమంలో ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.
1: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని
2: భగవద్గీత పారాయణం.
3: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
4: సార్, ఎక్సలెంట్ కరిక్యులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
3: అవునా? సూపర్.
5: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
6: వినబోతున్న పాట ఆహ్వానం చిత్రానికి SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించారు. SV కృష్ణారెడ్డి సంగీత సారథ్యంలో సిరివెన్నెల గీతమిది.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సినీ గీతాలు వింటున్నారు. యువలయ కార్యక్రమంలో వినబోతున్న పాట నేను నాను. ఈ చిత్రానికి టిప్పు చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం.
1: అరే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే రే ర

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. యువలయ కార్యక్రమంలో వినవదన పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించారు. నిన్నే ఇష్టపడ్డాను ఈ చిత్రానికి రచన సిరివెన్నెల.

0: శ్రోతలు ఇంతవరకు యువలయ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. సమయం 4:30గా వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో ధత్తేకి షాన్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థి ఎం దుర్గా భవాని. వినండి 8వ తరగతికి హిందీ పాఠం ధత్తేకి షాన్.
2: నమస్తే అధ్యాపక్ జీ.
3: శుభాశీష్. బయటో హమారే దేశ్ కా నామ్ క్యా హై?
2: హమారే దేశ్ కా నామ్ భారత్ హై.
3: భారత్ దేశ్ కా నామ్ కబ్ ఉజ్వల్ హోగా?
2: జబ్ కోయి అచ్చా కార్య కియా హోతా హై తబ్ భారత్ దేశ్ కా నామ్ ఉజ్వల్ హోతా హై.
3: అచ్చా కార్య కా అర్థ క్యా హై?
2: దేశ్ కీ భలాయి కే లియే కామ్ కర్నా అచ్చా కార్య మానా జాతా హై.
3: దేశ్ కీ భలాయి కే లియే అచ్చా కామ్ కర్తా తో క్యా హోతా హై?
2: దేశ్ కీ భలాయి కే లియే అచ్చా కామ్ కర్తా తో శాన్ హోతా హై.
3: టీకీ కహా తుమ్నే ఆజ్ హమ్ ధర్తీ కీ శాన్ నామక కవితా పాఠ కే బారే మే జానేంగే.
2: జీ హా.
3: ధర్తీ కీ శాన్ తూ భారత్ కీ సంతాన్, తేరే ముట్టియో మే బంద్ తూఫాన్ హై రే, మనుష్య తూ బడా మహాన్ హై, భూల్ మత్ మనుష్య తూ బడా మహాన్ హై. తూ జో చాహే పర్వత్ పహాడో కో ఫోడ్ దే, తూ జో చాహే నదియో కే ముఖ కో భీ మోడ్ దే, తూ జో చాహే మాటీ సే

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: రంగస్థలి కార్యక్రమంలో గరుడాద్రి నాటకం నుండి నరసింహస్వామి వేట సీన్ పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ కసిబిసి వెంకట సుబ్బయ్య, హార్మోనియం శ్రీ బొత్స సత్యనారాయణ.
4: మంత్రి, నేను వేట మార్గం వెళ్ళి మృగమును సంహరించి రావాలను, అదిగో అటు చూడము. అదిగో అడవిలో మృగములెల్లా కగుతోలే అయ్యో

మంత్రి, నా భార్య ఆదిలక్ష్మీదేవిని అతి త్వరితముగా పిలవడంపు. ఇక నేను క్షణం ఆగుటకు టైం లేదు. దేవి, నేను వేట మార్గము వెళ్ళి మృగమును సమణించి రావాలను. నాకిక సెలవసంగుము దేవి. వేట మార్గము నేను వెళ్ళదీరు.

చిట్టుకున్నా మృగమూలా తడుకునా పడవేతో, చుట్టుకున్నా మృగమూలా తడుకునా పడవేతో,

చిన్న డాకితే పంచానాసే.

అలిగి కూర్చున్నావేమిటి కథ? దేవి, నిన్ను ఎన్నడైనా ఎప్పుడైనా ఒక మాట అని ఉంటినా? చెప్పుము. అలుగుట పనులే మేలా చిమి ఎందో వత్తు వేగా సర్వలెందుకే సాగదోల.

రాయుడే మే దేవి, బ్రహ్మ నీకు రాసి ఉన్నాడా? ఎవడా బ్రహ్మ? బ్రహ్మరాయుడే మీ నాతో భగవంతుడు చెలియా. గద్వరంబులో తిరిగి వచ్చదా, గద్వరంబులో

Chingo, దేవి నన్ను మించినోడు ఈ జగములో ఎంతైనా ఎక్కడైనా ఉన్నాడేమో చెప్పు, నన్ను మించినోడు జగములో ఉన్నాడేమో చెప్ప.

దేవి, నీవు భక్తురాలు మనకున్నావు, పనితీరులేనంతో నిన్ను పతివతననుకో అంటే కడక యుద్ధము నాతో చేసడి.

0: శీఘ్రముగా పోయేవత్తు చంత.
1: శ్రోతలు, ఇంతవరకు ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో గరుడాద్రి నాటకం నుండి నరసింహస్వామి వేట సీన్ పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ కసిబిసి వెంకట సుబ్బయ్య, హార్మోనియం శ్రీ బొత్స సత్యనారాయణ. మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వింటారు.

0: సరితా, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూమ్బర్గ్ సర్టిఫికేషన్స్, 2 SCP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
3: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు. సిరివినెల గీతం ఇది, చిత్రం శ్రీనివాస కళ్యాణం.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట రాక్షసుడు

వార్తా విపంచి. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని బీడి, లైమ్స్టోన్, డోలమైట్, ఐరన్, మాంగనీస్ గనులు, క్రోమ్, మైకామైన్ కార్మికులు, సినీ కార్మికుల

పిల్లలు, 2026-2027 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీలు 1 నుంచి 10వ తరగతి చదివేవారు ఆగస్టు 31, 2026 లోపు, 11 నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు అక్టోబర్ 31, 2026 లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల లేక కళాశాలల్లో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. ఇతర వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in, అప్లికేషన్ ఫామ్ /login అనే వెబ్సైట్లో చూడవచ్చు, లేదా ఆఫీస్ ఆఫ్ ద వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట గీతాంజలి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించారు. వేటూరి రచన ఇది.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట దొంగ మొగుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించారు. వేటూరి గీతం ఇది.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఎస్ జానకి ఆలపించారు. చిన్ని కృష్ణుడు చిత్రం కోసం రచన వేటూరి.

వినబోతున్న పాట భారతంలో అర్జునుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించారు. జొన్న విత్తుల గీతానికి సంగీతం చక్రవర్తి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఆస్తులు అంతస్తులు. ఈ చిత్రానికి ఎస్ జానకి ఆలపించారు. రాజశ్రీ రచన ఇది, సంగీతం ఇళయరాజా.

0: This is Akashvani, the news read by Anuja Kumar. In Uttar Pradesh, 14 students lost their lives after a massive fire broke out at a coaching center located inside a commercial complex in Lucknow's Aliganj area this afternoon. Several injured persons have been admitted to nearby hospitals. The blaze reportedly started inside the institute building and spread rapidly through the complex, which houses coaching centers, showrooms and a gaming zone, triggering panic among students. Fire brigade teams, police personnel and district administration officials are conducting rescue and evacuation efforts. Talking to media, Deputy Chief Minister Brijesh Pathak said that 14 students aged between 16 to 18 years who were present at the animation centre in the building lost their lives. He said that the firefighters are searching for students in the corners, washrooms and other areas of the building. Uttar Pradesh Chief Minister Yogi Adityanath spoke to the Director General of Police and the Additional Chief Secretary Home, directing them to ascertain the cause of the fire and closely monitor the ongoing rescue and relief operations. He said those found responsible for the incident would face strict action. The Chief Minister also cut short his visit to Aligarh and Firozabad districts while returning to Lucknow to personally oversee the situation. Prime Minister Narendra Modi has expressed grief at the loss of lives in the fire mishap. In a social media post, he announced an ex gratia of 2 lakh rupees from Prime Minister National Relief Fund to the next of the kin of each deceased. The injured would be given 50,000 rupees. The two-day BRICS National Security Advisors meeting began in New Delhi today. The meeting, being chaired by National Security Advisor Ajit Doval, brings together security chiefs from the bloc's 11 member countries. These include India, Brazil, China, Egypt, Ethiopia, Indonesia, Iran, Russia, Saudi Arabia, South Africa and UAE. The discussion includes the rapidly evolving nature of national security challenges as well as the role of new technologies in emerging security threats. On the sidelines of the meeting, NSA Ajit Doval today met Iran's Deputy Secretary of the Supreme National Security Council, Ghadir Nizamipour. Both sides reviewed the ongoing situation in West Asia. They also discussed cooperation under the BRICS platform and India-Iran bilateral ties. Prime Minister Narendra Modi today said that the changes that have taken place over the past 12 years have succeeded in strengthening people's faith in governance and administration. The Prime Minister said this while sharing an article written by Union Minister of Commerce and Industry Piyush Goyal in a social media post. External Affairs Minister Dr. S. Jaishankar today met his Mongolian counterpart Batsetseg Batmung in Ulaanbaatar. In a social media post, Dr. Jaishankar said the talks underscored the warmth, depth and potential of the India-Mongolia strategic partnership. The two leaders reviewed the progress in key areas of bilateral cooperation. Defence Minister Rajnath Singh today met Director General of Israel Ministry of Defence, retired Major General Amir Baram, in New Delhi. In a social media post, the Defence Ministry said that Mr. Baram briefed Mr. Singh about Israel's commitment to expand India-Israel defence cooperation under the overall ambit of India-Israel Special Strategic Partnership. UK Prime Minister Keir Starmer has announced his resignation from the post and as the leader of the Labour Party, ending his tenure at the Downing Street amid growing internal pressure from his own party. Delivering his resignation statement, Mr. Starmer recalled his arrival at Downing Street 2 years ago as the proudest moment of his life.
1: Every decision I've taken has been about putting the country I love first. That is why I will resign as leader of the Labour Party. I have spoken to His Majesty the King this morning to inform him of my decision. In the case of a contest, this will ensure a new leader is in place before Parliament returns in September. I will remain in post as Prime Minister until the contest is complete.
0: Benchmark domestic equity indices ended nearly 0.4% up today, buoyed by growing optimism over progress in US-Iran talks aimed at ending the months-long conflict in West Asia. The Sensex rose to 91 points to close at 77,094. And in the FIFA World Cup 2026, Argentina will take on Austria in Group J fixture tonight at Arlington in US at 10:30 p.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
2: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
3: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
2: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
3: ఎలా తెలుసుకోవచ్చు?
2: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
3: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
2: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
4: ఆర్బిఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనలో 10 సూత్రాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఎరువుల విక్రయాల్లో రైతులను ఇబ్బంది పెడితే డీలర్లు సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో భారతదేశం అభివృద్దిలో మరింతగా ముందుకు సాగుతోందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు. రాష్ట్రంలోని కార్మికులకు సంక్షేమ పథకాల సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనలో 10 సూత్రాల అమలుపై ఈరోజు ఒక ఎంఓయూ జరిగింది. రాష్ట ప్రణాళిక విభాగంతో కేఆర్ఈఏ యూనివర్సిటీ సారథ్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఐఎఫ్ఎంఆర్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఐఎఫ్ఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఒప్పందాలు మార్చుకున్నారు. రాష్ట స్థూల ఉత్పత్తి వృద్ది రేటు సాధనలో 10 సూత్రాల మిషన్ సెల్స్ ఏర్పాటుతో పాటు పర్యవేక్షణపై ఐఎఫ్ఎంఆర్ పనిచేయనుంది. పేదరిక నిర్మూలన, నీటి భద్రత, డీప్టెక్ మిషన్లపై ఐఎఫ్ఎంఆర్ రాష్టంలో పనిచేయనుంది. 10 సూత్రాల అమలుపై రాష్ట స్థాయి కమిటీతో పాటు మిషన్ వర్కింగ్ గ్రూపులను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఎరువుల లభ్యత పంపిణీపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, యూరియా లేదా డీఏపీ కొనుగోలు చేసే రైతులకు కాంప్లెక్స్ ఎరువులను బలవంతంగా విక్రయించే విధానాన్ని అరికట్టాలన్నారు. రైతులను ఇబ్బంది పెడితే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, కంపెనీలపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు అవసరమైన ఎరువులనే అందించాలని స్పష్టం చేశారు. రాష్టంలో అవసరానికి మించి అధిక ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. అలాగే సహజ వ్యవసాయంపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోందని, సాధ్యమైనంత మేర రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని పేర్కొన్నారు. అధిక ఎరువుల వినియోగంపై రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఎరువుల బుకింగ్, యాప్ నిర్వహణ సజావుగా ఉండాలని, ఓటీపీ మెసేజ్ లింక్ వేగంగా వచ్చేలా చర్యలు తీసుకుంటామని అధికారులు మంత్రికి తెలియజేశారు. స్త్రీశక్తి పథకానికి రోజుకు 8 కోట్ల 50 లక్షల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రవాణా శాఖ 2 ఏళ్ల పాలన పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. వాహన యాప్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అలాగే వాహనదారులకు 19 ఫిట్నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు అందేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని పేర్కొన్నారు. పన్నుల చెల్లింపు విధానంలో

0: ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని, అన్ని విషయాల్లో రవాణా రంగం ముందుకు వెళుతోందని తెలిపారు. ఆర్టీసీపై ఎలాంటి భారం పాడకుండా స్త్రీశక్తి పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. అలాగే దివ్యాంగ శక్తి పథకం కూడా విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి వివరిస్తూ,
1: అన్ని వాహనాల్లో మార్త్ గైడ్ లైన్స్ పరంగా తప్పకుండా ఇన్బిల్ట్ అయిన లేని వెహికల్స్ అన్ని దానిలకు ఇక్కడే ఏర్పాటు చేసేదానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అది VLTD అనేది 24/7 సెంట్రల్ ఏదైతే రూమ్ ఉంటుందో కమాండ్ కంట్రోల్ లో ఆపరేషన్ అవుతుంది కాబట్టి అది కూడా వచ్చే 2 సంవత్సరాల్లోనే ఇవన్నీ పూర్తి చేసుకుని రవాణా రంగాన్ని ఇంకా ముందుకు తీసుకుని పోయి ఎక్కడ ఏ విధమైన ప్రమాదాలు లేకుండా సురక్షితమైన ప్రయాణాన్ని ఇచ్చే విధంగా రాష్ట్ర రవాణా శాఖ అందిస్తుందని మీ అందరి ముందర తెలియజేస్తాను.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయవంతంగా 12 ఏళ్ల సుపరిపాలనలో సాధించిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతునివ్వాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాసవర్మ కోరారు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పలువురు వ్యాపారవేత్తలు, వైద్యులు, విద్యావేత్తలతో సమావేశమైన కేంద్ర మంత్రి ప్రభుత్వం సాధించిన విజయాలు, అద్భుతమైన అభివృద్ది గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఆర్టికల్ 370 రద్దు, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ ఇండియా ద్వారా ప్రపంచానికే ఆదర్శంగా నిలవడంతో పాటు భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం వంటి విజయాలను వారికి వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో G20 సదస్సును విజయవంతంగా నిర్వహించడం, కరోనా వంటి విపత్కర సమయంలో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ను సరఫరా చేయడం ద్వారా నేడు భారతదేశం ఒక విశ్వ గురువుగా అభివృద్ది చెందిన తీరును మంత్రి ప్రస్తావించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ ప్రగతికి సంబంధించిన ప్రత్యేక పుస్తకాలను వారికి అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కార్మికులకు సంక్షేమ పథకాల సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ కార్మికుల సంక్షేమ బోర్డు 45వ సమావేశంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. కార్మిక సంక్షేమ కార్యక్రమాలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా కార్మికులకు చేరవేసేందుకు రూపొందించిన సంక్షేమ బోర్డు నూతన వెబ్సైట్ను మంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, కార్మిక సంక్షేమ పథకాల అమలులో సాంకేతికతకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. నూతన వెబ్సైట్ ద్వారా కార్మికుల నమోదు, సంక్షేమ పథకాల దరఖాస్తులు, లబ్దిదారుల వివరాలు, పథకాల మార్గదర్శకాలు, ఫిర్యాదుల పరిష్కారం వంటి సేవలు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్మికులకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా డిజిటల్ వేదికలను అభివృద్ది చేస్తున్నామని మంత్రి తెలిపారు. 45వ బోర్డు సమావేశంలో సంక్షేమ పథకాల అమలు, నమోదు ప్రక్రియల సరళీకరణ, కార్మికుల భద్రత, సామాజిక భద్రతా కార్యక్రమాల విస్తరణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. రాష్టంలోని 5 బోధనాసుపత్రుల్లో తొలిసారిగా కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు రాబోతున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్చైర్లు, వినికిడి పరికరాలు, ఇతర సహాయ ఉపకరణాల తయారీ ఈ కేంద్రాల్లో జరుగుతాయని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైద్యులు సూచించే అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు ఇవ్వడం వల్ల దివ్యాంగులకు వ్యయ ప్రయాసాలు తగ్గుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ తయారీ యూనిట్లను రాష్టంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. తొలి విడత కింద ఒంగోలు, తిరుపతి, కర్నూలు, విజయవాడ, విశాఖ సర్వజన ఆసుపత్రుల్లో ఈ తయారీ యూనిట్లు ఏర్పాటు కానున్నాయని, వీటికి అవసరమైన స్థలాలు, నిర్మాణాలు, ఇతర వసతుల పరిశీలన కేంద్ర బృందాల ద్వారా ఈ రోజు నుంచి ప్రారంభమైందని తెలిపారు. తిరుపతి జిల్లా సదాశివ కోనలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శాసనాలు గుర్తించామని భారతీయ పురావస్తు శాఖ డైరెక్టర్ ఎం మునిరత్నం రెడ్డి తెలిపారు. 477 సంవత్సరాల క్రితం చెక్కిన శాసనాలను డిజిటలైజేషన్ చేస్తున్నట్లు తెలిపారు. అటవీశాఖ అధికారులతో కలిసి సదాశివ కోనలో పర్యటించిన ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, సదాశివ కోనలో బయటపడిన శాసనాల్లో గుడిమల్లం ఆలయ చరిత్ర, మన సంస్కృతి, సంప్రదాయాలకు తెలియజేసే శాసనాలను చెక్కినట్లు చెప్పారు. ఇప్పటికే 85,000 శాసనాలను దేశవ్యాప్తంగా గుర్తించామని ఆయన తెలియజేస్తూ,
2: ఈ శాసనం 1471వ సంవత్సరం, అంటే 477 సంవత్సరాల క్రితం ఈ యొక్క సదాశివ దేవరాయలు గుడిమల్లం పరశురామేశ్వర దేవాలయానికి సంబంధించినటువంటి పూజలు, నైవేద్యాలు, అంగరంగ వైభవాల కోసం ఇక్కడ భూమినివ్వటం జరిగింది. అలానే సదాశివ కోనలో ఒక పుష్కరిణిని కూడా కట్టించారు అని చెప్పేదానికి ఈ యొక్క శాసనం ఆధారంగా ఉంది. ఈ శాసనం తెలుగు, తమిళ్, కన్నడ 3 భాషల్లోనూ వేయించబడి ఉంది.
0: వాతావరణం. తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి తెలంగాణ వరకు కొనసాగుతున్న నిన్నటి అల్పపీడన ద్రోణి రాయలసీమ తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రేపు ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ 2047 విజన్ లక్ష్యాల సాధనలో 10 సూత్రాల అమలుపై రాష్ట ప్రభుత్వం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఎరువుల విక్రయాల్లో రైతులను ఇబ్బంది పెడితే డీలర్లు సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో భారతదేశం అభివృద్దిలో మరింతగా ముందుకు సాగుతోందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చెప్పారు. రాష్టంలోని కార్మికులకు సంక్షేమ పథకాల సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
4: TLI है ना.
3: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं TLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.
5: EM आकाशवाणी संप्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचकः पुनीत त्रिपाठी. आदौ मुख्य वार्ताः. पश्चिमबंगे भाजपा नेतृत्वे सर्वकारेण प्रथमं पूर्णं अर्थसंकल्पनापत्रम् उपस्थापितम् यस्मिन् सामाजिक कल्याणं आधारभूत संरचना विकासं आजीविका सृजनं समेत्य अनेकाः महिला केन्द्रित योजनाः सन्ति घोषिताः. सुरक्षा समाह्वानानां विषये चर्चयितुं नवदिल्ल्यां अद्य ब्रिक्स राष्ट्रीय सुरक्षा परामर्शदातॄणां सम्मेलनं समारब्धम्. आर्थिक संबंधान इतोपि सुदृढ़ीकर्तुं विदेश मंत्री डॉक्टर एस जयशंकरः स्वकीयेन समकक्षेण सह चर्चार्थं मंगोलिया देशं संप्राप्तवान्. भारतीय ऋतु विज्ञान विभागेन अद्य असम मेघालय राज्ययोः कृते अतिवृष्टेः पूर्वानुमानं प्रकटितम्. अपि च अस्य वर्षस्य फीफा विश्वकप क्रीडायाम् अर्जेंटीना दलम् अद्य रात्रौ अमेरिका देशस्य आर्लिंगटन नगरे ग्रुप जे क्रीडायाम् ऑस्ट्रिया दलं सम्मुखीकरिष्यति. अथ वार्ताः विस्तरेण. भाजपा नेतृत्वे पश्चिम बंग प्रशासनेन अद्य प्रवर्तमान वित्तीय वर्षस्य कृते स्वीयं प्रथमं पूर्ण अर्थसंकल्पनापत्रं प्रस्तुतम्. अस्मिन् पत्रे सामाजिक कल्याणं आधारभूत संरचना विकासं वृत्ति सृजनं च महिला केन्द्रित योजनाः विशेष रूपेण प्राधान्यं प्राप्ताः सन्ति. बंगालस्य वित्तमंत्री स्वपन दास गुप्ता 70,000 कोटि रूप्यकाणां अर्थसंकल्पना पत्रम् उपस्थापयन् एतत् विकसित बंगाल निर्माणस्य मार्गचित्रमिति अवदत्. तेन स्पष्टीकृतं यत् राज्यस्य उपरि वर्तमानकालीनं ऋणं 8,00,000 कोटि रूप्यकोप्यधिकम् अस्ति. अतः वित्तीय अनुशासनम् अस्माकम् अत्यन्तं मुख्या प्राथमिकता अस्ति. अर्थसंकल्पनायाः प्रमुखासु घोषणासु विद्यते वृत्त्यावसराः. राज्ये रिक्त 1,00,000 सर्वकारीयपदेषु नियुक्तिं करिष्यते, यस्मिन् 50,000 आरक्षकपदानि तथा 50,000 शिक्षकपदानि सम्मिलितानि सन्ति. एतेषु रिक्तेषु पदेषु 33% स्थानं महिलाभ्यः आरक्षितं भविष्यति. सहैव 10% अतिरिक्त आरक्षणम् अग्निवीरेभ्यः निर्धारितं कृतम्. नवदिल्ल्यां ब्रिक्स संघटनस्य राष्ट्रिय सुरक्षा परामर्शदातॄणां द्विदिवसीयोपवेशनम् अद्य समारब्धम्. भारतस्य राष्ट्रिय सुरक्षा परामर्शदात्री अजीत डोभालस्य अध्यक्षतायां प्रचलन्त्याम् अस्यां गोष्ठ्याम् अस्य समूहस्य 11 सदस्यदेशानां सुरक्षाप्रमुखाः भागं भजन्ति. एतेषु सदस्यदेशेषु भारत, ब्राजील, चीन, मिस्र, इथियोपिया, इण्डोनेशिया, ईरान, रूस, सऊदी अरब, दक्षिणाफ्रीका तथा संयुक्त अरब अमीरात सम्मिलिताः सन्ति. अवधेयं यत् 26,000 तमे वर्षे भारतेन 4th time ब्रिक्स संघटनस्य अध्यक्षता प्राप्ता अस्ति, यस्य अन्तर्गतम् एव एतत् आयोजनं सम्भवति. अजीत डोभाल अद्य ईरान देशस्य SNSC संस्थायाः रक्षा विषयक उपसचिवेन गदीर निजामीपुर इत्यनेन सह द्विपक्षीय मन्त्रणां कृतवान्. विदेश मन्त्रालयस्य अनुसारं उभयपक्षतः पश्चिमेशिया क्षेत्रस्य वर्तमान स्थितेः समीक्षा ब्रिक्स मञ्चस्यान्तर्गतं सहयोग विषये तथा भारत ईरान द्विपक्षीय सम्बन्धे चर्चा अभवत्। अस्मिन्नेव क्रमे श्रीडोभालः इथियोपिया देशस्य राष्ट्रिय गुप्तचर एवं सुरक्षा सेवा संस्थानस्य विश्लेषण कार्यकारी निदेशकेन मिलियन लेमा तादेसे महोदयेन सह अपि अमिलत्। विदेश मंत्री डॉ एस जयशंकर अद्य द्विदिवसीय प्रवासाय मंगोलिया देशं संप्राप्तवान्। यस्योद्देश्यं द्वयोः देशयोः मध्ये विशिष्ट सहभागित्वं इतोपि सुदृढं करणीयमस्ति। एकस्मिन् सामाजिक पटले एकेन संदेशेन डॉ जयशंकर अवोचत् यत् अहं मंगोलिया देशे निष्कर्षयुत संवादाय आशावान् अस्मि। अस्य प्रवासस्यान्तर्गतं विदेश मंत्री मंगोलिया देशस्य शीर्ष नेतृभिः सह मेलनं करिष्यति, अपि च स्वकीय समकक्षया विदेश मंत्रिण्या बी बाटसेट सेग वर्यया सह चर्चां करिष्यति। स्वकीय भ्रमणस्य द्वितीये चरणे विदेश मंत्री बुधवासरे दक्षिण कोरिया देशं प्राप्स्यति। तत्र सः दक्षिण कोरियायाः विदेश मंत्रिणा चो ह्युन महोदयेन सह द्विपक्षीय वार्तां विधास्यति। अनेन सहैव सः गुरुवासरे जेजू द्वीपे आयोज्यमाने जेजू फोरम फॉर पीस एंड प्रोस्पेरिटी इत्याख्ये सम्मेलने मुख्य भाषणमपि प्रदास्यति। प्रियाः श्रोतारः, संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति। लखनऊनगरस्य अलीगंज क्षेत्रे एकस्य आपणस्य उपरि कार्यरते कोचिंग इति शिक्षणकेन्द्रे प्रचण्डः अग्निकाण्डः अभवत्, येन छात्रेषु आतंकः उत्पन्नः। केचन व्रणिताः जनाः चिकित्सालयेषु प्रवेशिताः सन्ति। मृतानां संख्या इदानीमपि अस्पष्टास्ति। उत्तरप्रदेशस्य उपमुख्यमंत्री बृजेश पाठकः तत्र आगत्य स्थानीय प्रशासनेन आरक्षकैः एसडीआरएफ दलैः च संचाल्यमानस्य उद्धार कार्यस्य निरीक्षणं विहितवान्। संस्थायाः भवनस्य अन्तः अग्निः उद्भूतः तथा द्रुतगत्या प्रसृतश्च, जनाः अन्तः एव अवरुद्धाः अभवन् इति कथ्यते। एषः एकः क्रयणसंकुलम् आसीत् यस्मिन् प्रशिक्षणं क्रीडाक्षेत्रादिकम् आसीत्। अग्निसुरक्षादलानि, आरक्षकाः, जनपद प्रशासनस्य अधिकारिणश्च उद्धारस्य निष्कासनस्य च प्रयत्नान् आरब्धवन्तः। केचन जनाः कोचिंग इत्यस्य शौचालये प्रच्छन्नं भूत्वा आत्मानं रक्षितवन्तः। केचन जनाः प्रथमतलाद् कूर्दयित्वा स्वप्राणान् रक्षितवन्तः। रक्षादलेनापि तान् रक्षितम्। यूके देशस्य प्रधानमंत्री कीर स्टार्मरः स्वदलस्य वर्धमानस्य आन्तरिक द्वन्द्वे डाउनिंग स्ट्रीट इत्यत्र स्वस्य कार्यावधिं समाप्य लेबर पार्टीति दलस्य नेतुः पदात् सहैव प्रधानमन्त्रिणः पदात् त्यागपत्रस्य घोषणाम् अकरोत्। स्वस्य त्यागपत्र वक्तव्ये श्री स्टार्मरः द्विवर्षात् प्राक् डाउनिंग स्ट्रीट इत्यत्र स्वस्य आगमनं जीवनस्य गौरवपूर्णतमं क्षणत्वेन स्मृतवान्। कोटिशः जनानां जीवनं परिवर्तयितुं लक्ष्यं स्वीकृत्य राजनीतौ प्रविष्टवान् इति सः उक्तवान्।
4: Every decision I've taken has been about putting the country I love first. That is why I will resign as leader of the Labour Party. I have spoken to His Majesty the King this morning to inform him of my decision. In the case of a contest, this will ensure a new leader is in place before Parliament returns in September. I will remain in post as Prime Minister until the contest is complete.
5: भारत ऋतु विज्ञान विभागेन अद्य असम मेघालय राज्ययोः कृते अतिवृष्टेः रेड अलर्ट इति रक्तवर्णीया संचेतना उद्घोषितास्ति। विभागेन श्वः पर्यन्तम् उपहिमालयीय पश्चिमबंग, कर्नाटक, तेलंगाना, केरलम, गोवा, ओडिशा तथा देशस्य उत्तरपूर्वीय भागस्य पृथक् पृथक् स्थानेषु अतिवृष्टेः पूर्वानुमानमपि ख्यापितम्। अनेन सहैव विभागेन अद्य हरियाणा, चंडीगढ़, दिल्ली, पंजाब, हिमाचल प्रदेश, उत्तराखंड, मध्यप्रदेश, महाराष्ट्र, अंडमान निकोबार द्वीप समूह, जम्मू कश्मीर तथा लद्दाख क्षेत्रेषु विद्युत गर्जनम समेत्य झंझावातः तथा तीव्र प्रचंड वायुः संभावना च व्यक्तीकृता। अस्य वर्षस्य फीफा विश्वकप क्रीडायाम् अर्जेंटीना दलम् अद्य रात्रौ अमेरिका देशस्य आर्लिंगटन नगरे ग्रुप जे क्रीडायाम् ऑस्ट्रिया दलं सम्मुखीकरिष्यति। भारतीय समयानुसारं रात्रौ सार्ध दश वादने क्रीडायाः आरम्भः

0: భవిష్యతి. అంతే ముఖ్య వార్తాః పునః ఏకవారం. పశ్చిమబంగే భాజపా నేతృత్వే సర్వకారేణ ప్రథమం పూర్ణం అర్థసంకల్పనాపత్రం ఉపస్థాపితం. సురక్షా సమాహ్వానానాం విషయే చర్చయితుం నవదిల్ల్యాం అద్య బ్రిక్స్ రాష్ట్రీయ సురక్షా పరామర్శదాతృణాం సమ్మేళనం సమారబ్ధం. ఆర్థిక సంబంధాన్ ఇతోపి సుదృఢీకర్తుం విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః స్వకీయేన సమకక్షేణ సహ చర్చార్థం మంగోలియా దేశం సంప్రాప్తవాన్. భారత ఋతు విజ్ఞాన విభాగేన అద్య అసమ మేఘాలయ రాజ్యయోః కృతే అతివృష్టేః పూర్వానుమానం ప్రకటితం. అపి చ అస్య వర్షస్య ఫీఫా విశ్వకప్ క్రీడాయాం అర్జెంటీనా దళం అద్య రాత్రౌ అమెరికా దేశస్య ఆర్లింగ్టన్ నగరె గ్రూప్ జె క్రీడాయాం ఆస్ట్రియా దళం సమ్ముఖీకరిష్యతి. ఇతి వార్తాః.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2.
2: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
3: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
4: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
5: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
6: ఆ చిహ్నం లేకపోతేనో?
5: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
7: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
8: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
9: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

0: ఈనాటి పల్లెసీమల కార్యక్రమంలో రక్తహీనత కారణాలు నివారణోపాయాలు డాక్టర్ ఎం దీపగారి ప్రసంగం వింటారు.
1: నమస్కారం అండి, నా పేరు దీప, శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఇవాళ మనము మహిళల్లో రక్తహీనత ఎందుకు వస్తుంది, అది ఎలా నివారించవచ్చు అనే దానిపైన మనం తెలుసుకుందాము. రక్తహీనత అంటే ముఖ్యంగా అందరికీ తెలిసినదే, కావలసినంత రక్తం మన శరీరంలో లేకపోవడమే రక్తహీనత. అయితే ఇంకా వివరంగా చెప్పాలంటే, ఎప్పుడైతే హిమోగ్లోబిన్ లెవెల్ అంటే రక్తంలో హిమోగ్లోబిన్ అనే పదార్థము ఉన్న మోతాదు కన్నా తక్కువ ఉంటే అది రక్తహీనతగా పరిగణిస్తాము. అయితే రక్తహీనత అనేది ఎక్కువ శాతం మహిళల్లో, చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. మరి రక్తహీనత అనేది ఒక తీవ్రమైన సమస్యగా పరిగణించవచ్చు, ఎందుకంటే భారతదేశంలో మన పోషకాహార లోపాల్లో చూస్తే అత్యంత ఎక్కువగా కనిపించేది రక్తహీనతనే. ప్రతి 10 మంది చిన్నపిల్లల్లో 7 ఎక్కువ రక్తహీనత కనిపిస్తుంటుంది. అలాగే మహిళల్లో కూడా ముఖ్యంగా గర్భం దాల్చినప్పుడు ఈ రక్తహీనత సమస్యతో బాగా బాధపడుతూ ఉంటారు. రక్తహీనత అనేది మనము అంటే హిమోగ్లోబిన్ అనే పదార్థం, ఎందుకంటే మనకు కావాల్సిన ఈ ప్రాణవాయువు ఆక్సిజన్ అని అంటాం కదా, అది మన శరీర భాగాలకు అందినప్పుడు ఎక్కువ అలసటగా అనిపిస్తుంటది. అంటే హిమోగ్లోబిన్ ఎప్పుడైతే తక్కువైతుందో రక్తంలో, ఇలాంటి చాలా సమస్యలకు దారితీస్తుంటది. మనం రక్తహీనత ముఖ్యంగా మనం ఏంటంటే తీసుకునే ఆహారంని బట్టి ఉంటుంది. అంతేకాకుండా మన పోషకాహార పరిస్థితి, అంటే మనం బాగా ఆరోగ్యంగా ఉన్నామా, మన ఎత్తుకు తగ్గ వెయిట్ ఉన్నామా లేదా అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. మనం రోజు తీసుకునే ఆహారంలో సరైన మోతాదులో ఒకవేళ ఇనుము లోపించి ఉంటే దాని రక్తహీనతకి దారితీస్తుంది. ఇంతేకాకుండా ఇనుము అనేది శరీరంలో గ్రహించడానికి ఒక ఖనిజ లవణమైన కాల్షియం కూడా అవసరమవుతుంది. ఎప్పుడైతే ఇనుముతో పాటు మనం తీసుకునే ఆహారంలో కాల్షియం మనకు తక్కువ అవుతుందో రక్తహీనత ఎక్కువ వస్తుంటది. ఈ రక్తహీనత అనేది వయసులో అమ్మాయిల దగ్గర నుంచి గర్భం దాల్చిన తర్వాత పాలిచ్చే తల్లులు, ఆ తర్వాత వయసు వారికి కూడా ఈ రక్తహీనత అనేది చాలా పెద్ద సమస్యగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో రక్తహీనత అనేది ప్రతి ఒక్కరిలో

0: ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. అయితే మరి రక్తహీనత ఎందుకు వస్తుంది? ఫస్ట్ మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా అసలు రక్తహీనత ఎందుకు వస్తుంది అనేది అంశం చాలా ముఖ్యమైనది. అయితే యుక్త వయసులో ఉన్నప్పుడు అమ్మాయిలు ఎవరైతే మంచి సరైన పోషకాహారం తీసుకోకపోతారో అలాంటప్పుడు వాళ్ళు కూడా రక్తహీనత సమస్యతో బాధపడతారు. ఇప్పుడు గర్భం దాల్చినప్పుడు ఆ సమస్య అనేది అలాగే వస్తూ ఉంటుంది. అప్పుడు కూడా మనం తీసుకునే ఆహారంలో సరైన ఇనుము ధాతువు లేనప్పుడు ఇది చిన్నపిల్లలు పుడితే వాళ్ళు కూడా రక్తహీనత బాధపడాల్సింది వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు కావాల్సినంత ఇనుము వాళ్ళ పెరుగుదలకి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే తల్లి ఆరోగ్యంగా ఉంటుందో ఇనుము ధాతువు అనేది పెరిగే శిశువుకు కూడా అందిస్తుంది. కాబట్టి ఈ పెరిగే శిశువులకి కడుపులో ఉన్నప్పుడు తీసుకునే ఇనుము అనేది పుట్టిన తర్వాత ఒక 6 నెలల వరకు వాళ్ళ శరీరంలో నిల్వ ఉంటుంది. కాబట్టి తల్లి ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ తల్లి గర్భం దాల్చిన మహిళ ఎప్పుడైతే రక్తహీనత బాధపడుతుందో వాళ్ళకు పుట్టబోయే పిల్లలు కూడా రక్తహీనత బాధపడతారు. అంటే బాధపడమే కాకుండా ఇంకా వేరే సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఇనుము అనేది మన యుక్త వయసులో ఉన్నప్పటి నుంచి అమ్మాయిల యొక్క ఆరోగ్యం విషయంలో మనం కొన్ని జాగ్రత్తలు చిన్నపాటి జాగ్రత్తలు మనం పాటించినట్లయితే ఆ తర్వాత ఉన్న వయసులో ఈ రక్తహీనతని మనం నివారించవచ్చు. అయితే మన కారణాలు ఏంటి అసలు ఈ రక్తహీనత అంటే? ముఖ్యంగా మహిళల్లో ఈ రక్తస్రావం ఎక్కువ అవడం వల్ల ఒక కారణం అవుతుంది. అలాగే కడుపులో నులిపురుగులు ఉండడం వల్ల కూడా ఒక కారణము. ఆహారంలో రోజు తీసుకునే ఆహారంలో ఇనుము మనకు అంటే కావలసినంత ఇనుము మనకు తక్కువైనప్పుడు కూడా రక్తహీనత అనేది వస్తుంటుంది. ఇంతేకాకుండా వేరే సమస్యలు వేరే కారణాలు అంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ ఇలా వేరే రోగాలు అనారోగ్యం ఉండడం వల్ల కూడా రక్తహీనతకి దారితీస్తుంటుంది. అలాగే ఇప్పుడు పరిశోధనలో తెలిసింది ఏంటంటే మలేరియా అనే జ్వరం, మలేరియా ఏదైతే దోమలతో వస్తుందో మలేరియా జ్వరంతో బాధపడే వాళ్ళకు కూడా ఈ రక్తహీనత అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది అనేది తెలిసింది. అయితే మరి రక్తహీనత మరి చిన్నపిల్లల్లో మరి మహిళల్లో వస్తుంది. కాబట్టి హిమోగ్లోబిన్ శాతం అంటే ఇప్పుడు సాధారణంగా మహిళల్లో ఏంటంటే 11 నుంచి 12 గ్రాముల వరకు ఉండాలి అని చెప్తూ ఉంటాము హిమోగ్లోబిన్. మరి అలాగే పురుషుల్లో వచ్చే వాటికి వాళ్ళకి 13 నుంచి 14% వరకు ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ మనం అనుకున్న దానికంటే ఈ లెవెల్ మనకు తక్కువైతుందో అప్పుడు మనం రక్తహీనతగా గుర్తిస్తాము. అయితే మరి ఎక్కువ ఈ గ్రామీణ ప్రాంతాల్లోనే ఎందుకు ఎక్కువగా ఉంటుంది అని మనం తెలుసుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు తీసుకునే రోజువారీ ఆహారంలో ఎక్కువ శాతం ఆకుకూరలు చాలా తక్కువగా తీసుకుంటుంటారు. ఆకుకూరల్లో ఇనుము అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ ఆకుకూరలే కాకుండా వేరే ఆహార పదార్థాల్లో కూడా ఇనుము అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పోషకాహార లోపాల్లో మనకు ఎక్కువ కనిపించేది గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. అది కూడా రక్తహీనత అనేది చిన్నపిల్లల్లో మహిళల్లోనే సర్వసాధారణం అని ఉంటుంది. కాబట్టి ఇది గర్భిణీ స్త్రీలపైన కూడా రక్తహీనత మరి మనం చూసుకుంటే గర్భిణీ స్త్రీలపై రక్తహీనత ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, లేకపోతే రక్తహీనత వంటి లక్షణాలు ఏంటిది అని తెలుసుకుంటే రక్తహీనత రావడం వల్ల ఎక్కువ అలసిపోవడము, తలనొప్పి ఎక్కువ రావడము, తర్వాత గర్భిణీ స్త్రీలు అయితే గర్భస్రావం జరగడము, ఇంతేకాకుండా తక్కువ బరువుతో చిన్నపిల్లలు పుట్టడం, బిడ్డ పుట్టడం ఏంటంటే లేకపోతే తల్లి ఒకవేళ రక్తహీనత బాగా బాధపడుతుంటే తల్లి చనిపోవటం, పని చేసే సామర్థ్యం తగ్గటం, రోగాలు తేలిగ్గా రావటం అనేటి లక్షణాలు బాగా కనిపిస్తుంటది. ఒకవేళ రక్తహీనత ఇంకా ఎక్కువైనట్లయితే గోళ్ళు మనకు చెంచా ఆకారంలో ఎక్కువగా వచ్చేస్తుంటది, అంటే చెంచా ఆకారంలో కనిపిస్తాయి గోళ్ళు. ఇంతేకాకుండా కళ్ళు రెప్పలు కానీ చర్మం కానీ పాలిపోయినట్లు కనిపించడం, ఇవి మనకు సాధారణంగా కనిపించే రక్తహీనత యొక్క లక్షణాలు. మరి అలాగే చిన్నపిల్లలు ఎక్కువ రక్తహీనత ఉన్నట్లయితే వాళ్ళు అందరి పిల్లలతో కలిసి ఆటలు ఆడలేకపోవడం ఒకటి మనం గమనించవచ్చు. ఇంతేకాకుండా చదువుల వెనకబడి ఉండడం, ఒంటరిగా కూర్చోవడము, తర్వాత కంటి చూపు కూడా మందగించడం, అంటే రక్తహీనత అనేది కేవలం మనం పనిచేయడమే కాకుండా మిగతా వాటికి కూడా మనకు లోపాలకి దారి తీస్తుంటది. ఈ రక్తహీనత అనేది ఇందాక అనుకున్నట్టు మనం కేవలం ఇనుము ఒకటే కాదు, రక్తం అది ఇనుము ధాతు మనం గ్రహించడానికి కాల్షియం కానీ విటమిన్ సి కూడా చాలా అవసరం ఉంటుంది. అయితే మరి గర్భిణీ స్త్రీలు రక్తహీనత ఎందుకు ఎక్కువ వస్తుందంటే గర్భం దాల్చక ముందు మనకు రక్తంలో కావలసినంత ఇనుము లేనప్పుడే ఈ గర్భిణీ స్త్రీలో కూడా మనకు ఎక్కువ రక్తహీనత అనేది కనిపిస్తుంటది. కాబట్టి మనం ఏం చెప్తుంటే అమ్మాయిలకి యుక్త వయసు ఉన్న ఇప్పుడు ఈ మధ్య కాలంలో యుక్త వయసు ఉన్న అమ్మాయిల నుంచి మనం ఏదైనా ఒకటి చేయాలనుకుంటే ప్రోగ్రాము అక్కడ ఆ వయసులో ఉన్న అమ్మాయిల దగ్గర నుంచి మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ గర్భిణీ స్త్రీలు అలాగే మనం ఎప్పుడైతే రక్తహీనత బాధపడుతుంటారో వాళ్ళు అంగన్వాడీ సెంటర్స్ కానీ ఏఎన్ఎంస్ వాళ్ళు అందించే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ 100 రోజులు వాడమని చెప్తూ ఉంటారు. అవి వాడినట్లయితే కనుక ఈ రక్తహీనతని తగ్గించవచ్చు. అలాగే ఈ ఇనుము కలిగిన ఆహార పదార్థాలు ఎక్కువ మనకు చౌకగా లభ్యమయ్యే ఈ ఆకుకూరల్లో ఇనుము ధాతువు అనేది చాలా ఎక్కువ పుష్కలంగా లభ్యం అవుతుంటుంది. ఆకుకూరలు అలాగే విటమిన్ సి అనేది కూడా బాగా ఎక్కువగా ఉంటుంది, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. మనకు రోజు కనిపించే పాలకూర కానీ తోటకూర కానీ పచ్చళ్ళి కానీ మునగాకు కానీ, చెప్పాలంటే మునగాకు చాలా అసలు వాడుకలో ఉండదు కానీ వాటిలో ఉన్నంత ఇనుము ధాతువు వేరే ఆకుకూరలు చాలా తక్కువగా ఉంటుంది. కాల్షియం ఇట్లాంటివి అయితే కానీ మన గోంగూరలు ఎక్కువగా ఉంటుంది. అలాగే పీచు పదార్థం కూడా ఎక్కువ ఆకుకూరలు ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ ఆకుకూరలో మనకు రోగాలు రానియకుండా రోగ నిరోధక శక్తి పెంచే పదార్థాలు కూడా ఆకుకూరలు ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు అటుకులు కానివ్వండి, బెల్లం కానివ్వండి, నువ్వులు, ఇవన్నీ ఇనుముకి మూలం. మరి ఎవరైతే ఈ మనం మాంసం కోడిగుడ్లు తినే వాళ్ళైతే అంతకంటే మంచిది. వాటిలో ఇంకా ఇనుము ధాతు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ముడి ధాన్యాలు మనం జల్లించే పిండి వాడే కంటే ముడి ధాన్యాలు పట్టించి మనం తీసుకోవడం వల్ల కూడా వాటిలో ఉన్న పోషకాలు పుష్కలంగా మనకు శరీరానికి అవసరమయ్యే పోషకాలు బాగా లభ్యమవుతాయి. వీటిలో ఒకవేళ మనం చిరుధాన్యాల్లో ఒకవేళ చూసుకుంటే సజ్జల్లో ఎక్కువగా ఇనుము ఎక్కువగా ఉంటుంది, అలాగే పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. రాగులు, గర్భిణీశీలకు మనం ఎప్పుడు మనం రాగి జావ తాగండి, చిన్నపిల్లలు రాగి జావ తాగండి అనేది చెప్తూ ఉంటాము. ఎందుకంటే రాగుల్లో ఎక్కువ కాల్షియం అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఏ ఆహార పదార్థంలో మనం చూసుకున్నా కూడా రాగుల్లో, ముడి ధాన్యాలు, ధాన్యాలు, ఆహార గింజల్లో వచ్చే వాటికి రాగులు అనే దాంట్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు మరి ఇవన్నీ తీసుకోవడం వల్ల మరి రక్తహీనత తగ్గుతుందా అనేది ఒకటి మనకు ఒక డౌట్ రావచ్చు. అయితే మనం చేసుకునే వంట చేసే పద్ధతులు కూడా కొంచెం మార్పు తీసుకొని రాగలిగితే ఖచ్చితంగా మనం తినే ఆహారంలో వాటిలో ఉన్న పోషకాలు మనకు లభిస్తాయని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మన ఆకుకూరలో ఇనుము ఎక్కువ ఉంటుంది అనేసి చెప్పుకుంటాము. మరి ఆకుకూరలు వండేటప్పుడు మనం ముందుగా ఏం చేస్తామంటే వాటిని చిన్న చిన్నగా కోసుకున్న తర్వాత కడుగుతాము. అది మామూలుగా సర్వసాధారణంగా ఉన్న అలవాటు. కానీ ముందుగానే ఆకుకూరలను కడిగి బాశుభ్రంగా కడిగి వీలైతే ఉప్పు నీళ్ళలో కడగడం మంచిది. ఉప్పు నీళ్ళు కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోయడం చాలా మంచిది. అలాగే కూరగాయలను కూడా, ఏవైతే పసుపచ్చ కూరగాయలు ఉన్నా కానీ ఏవైనా సరిపండ్లు కానీ ముందుగా ఫస్ట్ కడుక్కోవడం తర్వాత కోయడం, కోసి మనం తీసుకుంటే అది చాలా బాగుంటుంది, మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఈ ఆకుకూరలు విషయానికి వస్తే వండేటప్పుడు మనం కొంచెం అంటే ఆకుకూరలో ఉండే నీళ్లు అవి ఉడకడానికి మనకు సరిపోతాయి. కాబట్టి అదనంగా మనం వాటర్ నీళ్ళు ఏం పోయాల్సిన పని లేదు. వాటిని వండేటప్పుడు అలాగే మూత పెట్టి వండడం. ఎందుకు మూత పెట్టి వండాలి అనుకుంటే వాటిలో ఉన్న బి కాంప్లెక్స్ విటమిన్స్ కానీ ఇంకా వేరే కాల్షియం కానీ ఇట్లా ఆవిరైపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఆకుకూరలు వండేటప్పుడు కొద్దిపాటి మనం నూనె వేసి వండుతుంటాము. ఆకుకూరల్లో విటమిన్ ఏ అంటే కొవ్వులో కరిగే కొన్ని విటమిన్లు ఆకుకూరల్లో ఉంటాయి. కొవ్వు పదార్థం అంటే ఏం లేదు, నూనెలో ఎప్పుడైతే మనం వేయించుతాము ఆకుకూరని, దాంట్లో ఉన్న విటమిన్ అందులో మొత్తం వచ్చేసి మనకు ఏదైతే మనం బీటా కెరటిన్ ల రూపంలో ఉన్న విటమిన్ మనం ఎప్పుడైతే వాటిని తీసుకుంటామో అది విటమిన్ ఏగా మారుతుంది శరీరంలో. కాబట్టి ఆకుకూరలు అనేది కేవలం ఇనుము ధాతువుకి రక్తహీనత నివారించడమే కాకుండా కంటి జబ్బులు కూడా రాకుండా నివారిస్తుంది. అంటే ఆకుకూరలు మనం అనుకుంటే చాలా చౌకగా లభించే ఆకుకూరలు, వీటిలో మనకు చాలా జబ్బులు నయమైతాయి. అంటే కంటి జబ్బులే కాకుండా రక్తహీనతే కాకుండా చర్మ వ్యాధులు కానీ ఇంకా రోగ నిరోధక శక్తి పెంచడం కానీ ఇలాంటివి చాలా ఉపయోగాలు ఉంటాయి. అందులో వీటిలో మునగాకులో మరి ఎక్కువగా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కరివేపాకు కూడా, కరివేపాకులో కూడా ఇనుము ధాతు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ఇది వాడినట్లయితే చాలా వరకు మనం ఈ అలసట కానీ ఇంకా వేరే డిప్రెషన్ లాంటివి ఏమైనా సరే కానీ దూరం చేసుకోవచ్చు అనేది పరిశోధనలో తెలుస్తుంది. మరి ఇంతవరకు మనం రక్తహీనత మీద తెలుసుకున్నాము. అయితే రక్తహీనత వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఎప్పుడైతే రక్తహీనత అనేది ఉన్నప్పుడు సర్వసాధారణంగా అది కొంత మోతాదులు అంటే రక్తహీనత కొంచెం ఉన్నప్పుడు సమస్య ఏం కాదు కానీ బట్ ఎక్కువ రక్తహీనత మన బాధపడుతున్నట్లయితే అది మాతృమరణాలకే దారితీస్తుంది. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పుకున్నట్టు చిన్నపిల్లలు పుట్టి చనిపోవడం, తక్కువ బరువుతో పుట్టడం, పుట్టిన పిల్లలు శారీరక లోపాలతో పుట్టడం ఇలాంటివి ఎక్కువ కనిపిస్తుంటుంది. అలాగే రక్తహీనత బాధపడుతున్నట్లయితే తల్లికి ఎలాంటి వైద్యం చేయాలన్నా కూడా చాలా కష్టంగా మారుతుంది. పుట్టిన పిల్లల శారీరక లోపాలతోనే కాకుండా మెదడు కూడా సరిగా అభివృద్ధి చెందక మానసిక లోపాలతో కూడా పుడుతూ ఉంటారు. కాబట్టి మరి రక్తహీనతని మనం ఈ ఆహార పదార్థాలతోనే మనం ఇంతకుముందు నివారించవచ్చు అని మాట్లాడుకోవడం జరిగింది. ఇంతేకాకుండా ఫస్ట్ ముఖ్యంగా గర్భిణీశీలు చేయవలసిన పనులు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ముందుగా మీ దగ్గర ఉన్న అంగన్వాడీ సెంటర్లో కానీ ఏఎన్ఎంలో కలిసి ముందు మీ పేరు నమోదు చేయించుకోవడం, తర్వాత వాళ్ళు ఇచ్చే ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అంట 100 మాత్రలు ఇస్తారు. ఎప్పుడైతే మీరు గర్భం దాల్చినారు అని తెలిసినప్పుడు వెంటనే వెళ్ళి వాళ్ళని కలవడము. కలిసిన వెంటనే వాళ్ళు మీకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ ఇస్తారు. ఇది ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్, ఐరన్ టాబ్లెట్ ఏంటంటే మీరు పరిగడుపున కాకుండా ఏమైనా తిన్న తర్వాత వేసుకోవడం మంచిది. అలాగే కొంతమంది ఇవి తినడం వల్ల కడుపులో తిప్పడం, వాంతులు ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. అది కేవలం ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ తీసుకోవడం వల్లే అవుతుంది అనేది ఒక అపోహ ఉంటుంది, అలాంటిది ఏమి కాదు. కాబట్టి నిర్భయంగా మీరు ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకోవచ్చు. కాకపోతే ఏమైనా తిన్న తర్వాత కాసేపు ఒక అరగంట ఆగి ఇది తీసుకుంటే చాలా మంచిది.
1: శ్రోతలు, ఇంతవరకు ఈనాటి పల్లె సీమల కార్యక్రమంలో రక్తహీనత కారణాలు, నివారణ ఉపాయాలు డాక్టర్ ఎం దీప గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతాలు వింటారు.

0: వ్యవసాయ సూచనలు.
1: వివిధ పంటలలో సూక్ష్మ పోషకాల లోపాలు, వాటి నివారణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి మొక్క తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోవడానికి 19 మూలకాలను ఆహారంగా తీసుకుంటుంది. ఈ మూలకాలను ఆవశ్యక పోషకాలు అంటారు. అయితే కొన్ని పోషకాలను ఎక్కువ మోతాదులోను, కొన్ని పోషకాలను తక్కువ మోతాదులోను ఉపయోగించుకుంటుంది. అధిక మోతాదులో తీసుకున్నప్పుడు స్థూల పోషకాలుగా, తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు సూక్ష్మ పోషకాలుగా వీటిని విభజించడం జరిగింది. కర్బనం, హైడ్రోజన్, ఇంకా ఆక్సిజన్ ఇలాంటివి నిర్మాణాత్మక పోషకాలుగాను, నత్రజని, భాస్వరం, పొటాషియం ప్రధాన పోషకాలుగాను, కాల్షియం, మెగ్నీషియం, గంధకం ఉప పోషకాలుగా, జింక్, ఇనుము, రాగి, మాంగనీస్, బోరాన్, మాలిబ్డినం, క్లోరిన్, సోడియం, వెనిడియం, సిలికాన్, ఇవి సూక్ష్మ పోషకాలుగా చెప్పుకోవచ్చు. పేరుకు తగినట్టుగానే ఇవి మొక్కకు చాలా సూక్ష్మ పరిణామంలో, అంటే తక్కువ పరిణామంలో అవసరమవుతాయి. అయితే మొక్కల పెరుగుదలలోనూ దిగుబడులను పెంచడంలో వీటి పాత్ర కీలకంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇవి లోపించినప్పుడు దిగుబడులు తగ్గడంతో పాటు అవసరానికన్నా ఎక్కువగా వాడినప్పుడు హాని కలిగే అవకాశం కూడా అదేవిధంగా ఉంటుంది. మొక్కకు కావలసిన పోషక పదార్థాలను సకాలంలో సక్రమంగా ఇంకా సమగ్రంగా అందించినప్పుడు మాత్రమే మనం ఆశించిన దిగుబడులు సాధించగలుగుతాం. పంటల పెరుగుదలకు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల అవసరం కూడా చాలా ఉంటుంది. ప్రధాన పోషకాలు అందుబాటులో ఉన్నా సూక్ష్మ పోషకాల లోపాలుంటే దిగుబడులు తగ్గుతాయి. అందుకని సూక్ష్మ పోషక లోపాలు క్రితం సంవత్సరం పైరులో మనం గమనించినట్లయితే సాధ్యమైనంత వరకు నేలలో వాటికి సంబంధించిన ఎరువులను వేసుకొని ఆ లోపాలు తరువాత పంటలో రాకుండా నివారించుకోవాలి. ఇంకా వివిధ పంటలలో పోషకాల ఆవశ్యకత, లోపచిహ్నాలు, వాటి నివారణ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా సూక్ష్మ పోషక లోపాలు అధిక సున్నం కలిగిన, క్షారగుణం కలిగిన నల్లరేగడి నేలలు, సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలల్లో, ఇంకా ఆమ్ల గుణం కలిగిన తేలికపాటి నేలల్లోనూ, అధిక వర్షపాతం గల లేదా అతి తక్కువ లోతులో నీటి మట్టం ఉన్న నేలల్లోనూ, నాణ్యమైన సాగునీరు అందించలేనప్పుడు, పంట బెట్టకు గురైనప్పుడు, చలి తీవ్రంగా ఉన్న పరిస్థితులలో ఈ సూక్ష్మ పోషక లోపాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బెట్టకు గురయ్యే నేలల్లో బోరాన్, ఇనుము, ఇంకా మాంగనీస్ లోపాలు ఉంటాయి. చలి తీవ్రంగా ఉన్న పరిస్థితులలో జింక్, రాగి, ఇనుము లోపాలు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా నీరు నిలిచే లోతట్టు ప్రాంతాలు, మురుగునీరు పోని భూములు, ఇంకా ఎల్లవేళలా నీరు పెట్టే వరి పొలాల్లో అయితే జింక్ లోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాగునీటిలో కార్బొనేట్స్, బైకార్బొనేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, నేలలో సున్నం పాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఇనుపు ధాతు లోపం కనిపిస్తుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పంటలపై కొన్ని పోషక పదార్థాల లోపాలు కనిపిస్తూనే ఉంటాయి. సాధారణంగా ఏంటంటే ఈ లోప లక్షణాలు కనిపించినప్పుడు తర్వాత పంటలపై ఈ పోషకాలను పిచికారీ చేస్తూ ఉంటారు. అయితే పిచికారీ ద్వారా కంటే కూడా భూమి ద్వారా మొక్క తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి భూసార పరీక్ష ఫలితాల ప్రకారం కావాల్సిన పోషకాలను సిఫారసు చేస్తే గనక ముందుగానే నేలకు అందించినట్లయితే లోపాలను నివారించుకోవచ్చు. ఇక పోషక లోపాలు ఎలా తెలుసుకోవాలంటే, సాధారణంగా స్థూల పోషక లోప చిహ్నాలు మొక్కల క్రింది భాగంలో ముదురాకుల్లో కనిపిస్తే, సూక్ష్మ పోషక లోపాల చిహ్నాలు ఎక్కువగా మొక్కల పైభాగంలో లేత ఆకుల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇనుము, మాంగనీస్, రాగి, ఇంకా గంధకం పోషక లోపాలు మొక్క పైభాగంలో కనిపించి తీవ్రమైనప్పుడు మొక్క మొత్తం బహిర్గతమవుతాయి. జింకు, మాలిబ్డినం, మెగ్నీషియం లోపలక్షణాలు ముందుగా మొక్క మధ్యభాగంలో ఉన్న ఆకుల్లో కనిపిస్తాయి. బోరాన్, ఇంకా కాల్షియం లోపలక్షణాలు మొక్క చిగుర్లలో కనిపిస్తాయి. ఇక ఈ సూక్ష్మ పోషకాల ఆవశ్యకత ఏంటంటే,

మూలకం అత్యంత కీలక పాత్ర వహిస్తుంది. పంట పక్వతలోను ఫలదీకరణలోను మొక్కలలో వివిధ పిండి పదార్థాల సరఫరాలో కూడా బోరాన్ ముఖ్యమైన కీలక పాత్ర వహిస్తుంది. అయితే ఈ సూక్ష్మ పోషక లోపాలు ఒక్కొక్క ప్రాంతంలో ఎక్కువగా ఉండవచ్చు, ఒక్కొక్క ప్రాంతంలో తక్కువగా ఉండవచ్చు. జింకు లోపం సాధారణంగా దాళ్వా వరిలో, మొక్కజొన్న, ప్రత్తి, వేరుశనగ, ఇంకా అపరాలలో కనిపిస్తుంది. వరిలో జింకు లోపం మెరక తీసిన పొలాల్లో, చివకని లేక మాగని సేంద్రియ పదార్థం వేసిన నేలల్లో, చౌడు ఇంకా ఉప్పు నేలల్లో, భాస్వరం ఎక్కువ మోతాదు అంటించిన పొలాల్లో జింకు లోపం కనిపిస్తుంది. జింకు లోపం దాళ్వా వరిలో నాటిన 2 నుంచి 4 వారాలలో మొక్కపై నుండి 3 లేదా 4 ఆకు నడిమ ఈన తెల్లగా పాలిపోతుంది. ఆ తర్వాత ఆకు కొనభాగం ఆకుపచ్చ రంగులోనే ఉండి ఆకు మధ్యభాగంలో ముదురు ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. కొన్నిసార్లు కొన్ని లోపలక్షణాలు కనిపించకుండా నత్రజని, భాస్వరం ఎరువులు తగినంతగా వేసినప్పటికీ పైరు ఏపుగా పెరగదు. ఇక మొక్కజొన్నలో అయితే జింకు లోపం వలన లేత ఆకుల్లో నడిమ ఈనకు సమాంతరంగా తెలుపు లేదా పసుపు చారలు ఏర్పడి మొక్క గిడసబారి ఉంటుంది. లోపం తీవ్రత ఎక్కువైనప్పుడు ఆకులు ఎరుపు రంగులోకి మారి ఆకుపై మచ్చలు ఏర్పడతాయి. ప్రత్తి పండించే అన్ని రకాల భూముల్లో జింకు లోపం కనిపిస్తుంది. పంట సాకే దశలో జింకు లోపం వలన లేత ఆకులలో ఈనల మధ్య పత్రహరితం కోల్పోవటం, తెల్లని చిన్న మచ్చలు ఏర్పడటం జరుగుతాయి. కణుపుల మధ్య పొడవు తగ్గి మొక్క పొదలాగా ఉండి కాండం సన్నగా ఉంటుంది. లోపం అధికంగా ఉన్నప్పుడు వేర్లు కుళ్ళిపోవటం, ఆకులు అంచులు చుట్లు తిరగడం, ఇంకా కాడల మీద తుప్పు మచ్చలు ఏర్పడటం ఇలాంటివి చూస్తాము. ఇక మొగ్గలు పూలు రాలిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక వర్షాధారంగా పండించే వేరుశనగ పంటలో అయితే జింకు లోపం సాధారణంగా కనిపిస్తుంది. లేత పసుపు పచ్చని చారలు, ఆకుల ఈనెలు ఇంకా అంచుల వెంబడి ఏర్పడి లోపం తీవ్రమైనప్పుడు ఈనెలు కూడా పసుపుపచ్చగా మారి చివరకు కొమ్మలు ఎండిపోవటం, ముదురు ఆకులలో కూడా క్లోరోసిస్ లక్షణాలు కనిపిస్తాయి. ఇక అపరాల పంటలలో అయితే జింకు లోపం వల్ల మొక్కలు గిడిచబారిపోయి లేత ఆకుపచ్చ లేదా తెలుపు మచ్చలు వచ్చి ఆకులు చిన్నవిగా మారి కణుపుల దగ్గరగా ఉండి మొక్క గుబురుగా ఆలస్యంగా పెరుగుతుంది. కంది పంటలో అయితే జింకు లోపిస్తే గనక మొక్కలు ముదురు ఆకుపచ్చ చారలతో కనిపిస్తాయి. ఆకులలో ఈనెల ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. మొక్కలు కురుచుగా ఉండి కొమ్మలు ఇంకా ఆకుల పరిమాణం చాలా తగ్గి చిన్న ఆకులతో పువ్వు మాదిరిగా కనిపిస్తుంది. పూత రావటం ఆలస్యం అవుతుంది. పూత ఇంకా పిందిరాలటం జరుగుతుంది. లోపం ఎక్కువగా ఉన్నప్పుడు ఈనెలు ఆకుపచ్చగా ఉండి మధ్యకు పాలిపోయి లోపల ముడుచుకుంటాయి. ఆకు అంచుల నుండి ఎన్నినట్లుగా లోప తీవ్రతను బట్టి గోధుమ రంగులో నిర్జీవమైన మచ్చలు ఏర్పడి ఆకు మొత్తం ఎండిపోయి రాలిపోవటం జరుగుతుంది. ఇక చెరుకులో అయితే జింకు లోపం సర్వసాధారణంగా కనబడుతుంటుంది. జింకు లోపం వలన ఆకులలో నడిమయ్యనే ఇంకా ఆకు అంచుల పచ్చగా ఉండి మధ్యభాగం పత్రహరితాన్ని కోల్పోయి తరువాత కణజాల క్షయం జరుగుతుంది. దుబ్బు చేయదు. ఇంకా కణుపుల మధ్య నిడివి తగ్గిపోతుంది. చెరకు గడలు సన్నగా రసం లేకుండా ఉంటాయి. ఇక ఈ సూక్ష్మ పోషక లోపాల నివారణ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. పంటలలో జింకు లోపం నివారణకు సాధారణ నేలలో 3 పంటలకు 1 కొత్త ఆయకట్టు కింద సాగు చేసే నేలలో, చౌడు ఇంకా ఉప్పు నేలలో 2 పంటలకు 1 ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. పైరు మీద జింకు లోపం కనిపిస్తే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి ఆకులు మొత్తం తడిచేలాగా ఎకరాకు 200 లీటర్ల మందులు రావడం చొప్పున 2-3 సార్లు 5 రోజుల వ్యవధితో పిచికారీ చేయాలి. వరి తర్వాత వరి పండించే నేలలో అయితే ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ను ప్రతి దాళ్వా పంటకు ముందు వేసి జింకు లోపాన్ని నివారించుకోవాలి. ఇక పత్తి పంటలో ఇనుము లోపం కనిపిస్తుంది. ఈ ఇనుము లోపం ఉన్నప్పుడు లీటర్ నీటికి 10 గ్రాముల అన్నబేదిని 1 గ్రాం నిమ్మ ఉప్పుతో కలిపి మొక్క మొత్తం తడిచే విధంగా వారం 10 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక చెరుకు పంటలో ఇనుము లోపించినట్లయితే పంటపై 20 గ్రాముల అన్నబేది, నిమ్మ ఉప్పు 2 గ్రాములు లేదా 1 చెక్క నిమ్మపత్తరసం 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఇక కంది పంటలో ఇనుము లోపం కనిపించినప్పుడు లీటర్ నీటిలో ఫెర్రస్ సల్ఫేట్ అన్నబేది 2 గ్రాములు, 0.5 గ్రాముల నిమ్మ ఉప్పు, ఇంకా 15 గ్రాముల యూరియా కలిపి పైరుపై వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇక పత్తి పంటలో కనుక బోరాన్ లోపం కనుక కనిపిస్తే దానిని సవరించడానికి 1 నుండి 1.5 గ్రాముల బొరాక్స్ను 1 లీటర్ నీటిలో కలిపి ప్రతి మొక్క 60 నుంచి 65 రోజుల్లో ఉన్నప్పుడు ఒకసారి, ఇంకా 85 నుంచి 90 రోజుల మధ్యలో ఉన్నప్పుడు ఒకసారి మొక్క పూర్తిగా తరిచేటట్టు పిచికారీ చేయాలి. అయితే మనం అందుబాటును బట్టి సాధ్యమైనంత వరకు సేంద్రియ ఎరువులను కనుక వాడినట్లయితే సూక్ష్మ పోషకాల లోపాలు పంటపై రాకుండా చూసుకోవచ్చు. లోపచిహ్నాలు కనిపించిన తర్వాత పంటలపై పోషకాలు పిచికారీ చేయటం వలన ఆ పంట కాలానికి మాత్రమే పనిచేస్తాయి. అందుకే ముందుగానే

0: చూసారి పరీక్షలను చేసుకొని ఆ నేలకు సిఫారసు చేసిన మేరకు వేసుకున్నట్లయితే గనక ఆ లోపాలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా 1-2 సంవత్సరాల వరకు కూడా ఈ లోపాలు రాకుండా ఉంటాయి. దాంతోపాటు మనం మంచి దిగుబడులు పొందే అవకాశం కూడా ఉంటుంది.
1: వ్యవసాయ సూచనలు విన్నారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ప్రసార విశేషాలు. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2లో ఈ పూట ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు.

7:15 చిత్రగీతాలు వింటారు. 7:30 ఫిఫా వరల్డ్ కప్ 2026 అప్డేట్స్ వింటారు. 7:32 నుండి చిత్రగీతాలు వినవచ్చు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఉంటుంది. ఇక రాత్రి 8:00 ఆంజనేయుడి పెళ్ళి నాటిక ఉంటుంది. రచన శ్రీ విజయసారథి. ఇక రాత్రి 8:15 సినీ గీతాలు వినవచ్చు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం ఉంటుంది. 8:40 దేశభక్తి గీతం వినవచ్చు. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:10 నుండి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాల రిలే ఉంటుంది. 102.2 MHz పై ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

తెలుగు సాహితీ మణితీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

0: వాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 అవస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులా వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహా దేశాల భద్రతకు తలెత్తుతున్న కొత్త సవాళ్లను ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ జాతీయ సలహాదారుల సమావేశంలో చర్చిస్తున్నారు. దేశాభివృద్దిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా సిబ్బంది ఆర్థిక సైనికులు వ్యవహరిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. లక్నోలోని ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 విద్యార్థులు మరణించారు. లండన్ లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్ లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో రేపు తలపడుతుంది. న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ప్రారంభమైంది. 2 పాటు జరిగే ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తున్నారు. కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ దేశాల్లో భారత్ తో పాటు బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. వేగంగా మారుతున్న జాతీయ భద్రతా ముప్పుల స్వభావం, అలాగే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల వల్ల ఎదురవుతున్న భద్రతా నష్టాల పాత్రపై చర్చలు కేంద్రీకృతం చేశారు. ప్రతినిధులు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ రంగంలో లోపాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ముప్పులను కూడా పరిశీలిస్తారు. ఇటీవల జరిగిన ఉగ్రవాద నిరోధక బ్రిక్స్ సంయుక్త వర్కింగ్ గ్రూపులు సమాచారం, సమాచార మార్పిడి సాంకేతికతల వినియోగంలో భద్రతకు సంబంధించిన ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ 2012, 2016, 2021 సంవత్సరాల్లో ఈ కూటమికి నాయకత్వం వహించిన తర్వాత ప్రస్తుతం 2026లో 4వసారి బ్రిక్స్ అధ్యక్షత పదవిని చేపట్టిన తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది. 2025 రియో సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తపరిచిన ప్రజాకేంద్రిత దార్శనికతను ప్రతిబింబిస్తూ భారత్ అధ్యక్షతన ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే అంశంతో ఈ సదస్సులో చర్చలు జరుపుతున్నారు. 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈరోజు ఇరాన్ ఎస్ఎన్ఎస్సి రక్షణ వ్యవహారాల డిప్యూటీ సెక్రటరీ ఘదీర్ నిజామీపూర్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఇరుపక్షాలు సమీక్షించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరో సమావేశంలో ఇథియోపియా జాతీయ నిఘా భద్రతా విభాగానికి చెందిన అనాలిసిస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిలియన్ లెమాతా దెస్సితో కూడా అజిత్ దోవల్ భేటీ అయ్యారు. జాతీయ అభివృద్దిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ కీలక పాత్రను కేంద్ర హోంవ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు ప్రశంసించారు. దేశ అభివృద్దికి సిఐఎస్ఎఫ్ సిబ్బంది దేశ ఆర్థిక సైనికులుగా పనిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో సిఐఎస్ఎఫ్ నూతన ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ భవనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ మాట్లాడారు. సిబ్బంది, వారి కుటుంబాల మానసిక శ్రేయస్సు నిర్ధారించేందుకు వేలాది మందికి చురుగ్గా కౌన్సిలింగ్ అందిస్తున్న సిఐఎస్ఎఫ్ ప్రాజెక్ట్ మన్ కార్యక్రమాన్ని మంత్రి అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆయుష్మాన్ సిఏపిఎఫ్ ద్వారా నగదు రహిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో పాటు కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు సిఏపిఎఫ్ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని సంజయ్ చెప్పారు. ఈ సందర్భంగా సిఐఎస్ఎఫ్ బహుళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా సంజయ్ ప్రారంభించి దేశానికి అంకితం చేశారు. భారత వాయుసేన ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అన్ని వసతులతో అభివృద్ది చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రక్షణ శాఖ కార్యాలయం కర్తవ్య భవన్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమావేశమై గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టులో ఒకటైన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్దికి సంబంధించి భూసేకరణ, యుటిలిటీస్ బదలాయింపు అంశాల్లో పూర్తిగా సహకరిస్తామని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలియజేశారు. భారత వాయుసేన టెర్మినల్తో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనున్న పౌర విమానయాన శాఖకు చెందిన టెర్మినల్ బిల్డింగ్ తో పాటు కార్గో ఎంఆర్ఓ హ్యాంగర్ సౌకర్యాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా ఈ సాయంత్రం సమావేశమవుతున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అలీగంజ్లోని పురానియా ప్రాంతంలో ఒక దుకాణంపై అంతస్తులో నడుస్తున్న కోచింగ్ సెంటర్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యార్థులు ఇది తీవ్ర భయాందోళన రేకెత్తించింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ, భవనంలోని యానిమేషన్ సెంటర్లో ఉన్న 16 నుంచి 18 సంవత్సరాల వయసు గల 14 మంది విద్యార్థులు అగ్ని ప్రమాదంలో మరణించారని తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది భవనంలోని మూల ప్రాంతాలు, వాష్రూమ్లు, ఇతర ప్రాంతాల్లో మిగిలిన విద్యార్థుల కోసం గాలిస్తున్నట్లు ఆయన చెప్పారు. భవనం లోపల ఒకసారిగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించడంతో అనేక మంది లోపలి చిక్కుకుపోయినట్లు సమాచారం. కోచింగ్ సెంటర్, గేమ్ జోన్, షోరూంలో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్లో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాద తీవ్రత దృష్ట్యా తన అలీగఢ్, ఫిరోజాబాద్ జిల్లాల పర్యటన మధ్యలో రద్దు చేసుకుని పరిస్థితిని సమీక్షించేందుకు తిరిగి లక్నోకి చేరుకున్నారు. లక్నోలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా పోస్టులు ఆయన స్పందిస్తూ, మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మోదీ మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైనప్పటి నుంచి ఆధార్ యాప్ డౌన్లోడ్లు 3.1 కోటికి పైగా దాటాయి. ఈ యాప్ను ప్రజలు అత్యధికంగా ఆమోదించడం, ఆధార్ సేవలను వారి వద్దకు తీసుకురావడంలో యాప్ పై ఉన్న వారికి ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దాదాపు 40 లక్షల మంది ప్రజలు ఈ యాప్ను ఉపయోగించి తమ మొబైల్ నంబర్లను అప్డేట్ చేసుకోగా, సుమారు 850,000 మంది తమ చిరునామాలను అప్డేట్ చేసుకోవడానికి యాప్ను ఉపయోగించారు. ఈ యాప్లో ఒకే క్లిక్తో లాక్ లేదా అన్లాక్ చేసే సదుపాయం, ఉనికిని ధృవీకరించడానికి ఫేస్ వెరిఫికేషన్, ఆథెంటికేషన్ హిస్టరీ, భౌతిక విజిటింగ్ కార్డులకు బదులుగా సులభంగా కాంటాక్ట్లు పంచుకోవడానికి వీలుగా క్యూఆర్ ఆధారిత ఎడిట్ చేసుకోదగిన కాంటాక్ట్ కార్డు వంటివి మరికొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్ తన సొంత పార్టీ నుంచి పెరుగుతున్న అంతర్గత ఒత్తిడి మధ్య ప్రధానమంత్రి పదవికి ఈరోజు రాజీనామా చేశారు. లేబర్ పార్టీ నాయకత్వానికి కూడా తాను రాజీనామా చేస్తున్నట్టు కేర్ స్టార్మర్ ప్రకటించారు. తన భార్యతో కలిసి ప్రధానమంత్రి నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపలకు కేర్ స్టార్మర్ వెంటనే వచ్చినాయి. వారికి హర్షధ్వానాలు, చప్పట్లతో వీడ్కోలు లభించింది. 2 ఏళ్ల క్రితం తాను ప్రధానమంత్రి పదవిని చేపట్టిన క్షణాన్ని తన జీవితంలోనే అత్యంత గర్వించదగ్గ క్షణంగా స్టార్మర్ పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని స్టార్మర్ చెప్పారు. అయితే లండన్లో గత 10 ఏళ్లలో ప్రధానమంత్రులు రాజీనామా చేయడం ఇది 6వ సారి కావడం విశేషం. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ హాకీ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు రేపు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. 2024లో చైనాలోని హులన్బాయర్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ సమరం తర్వాత భారత పాకిస్తాన్ హాకీ జట్లు ముఖాముఖి తలపడడం ఇదే మొదటిసారి. ఆనాటి మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. గత 10 ఏళ్లలో భారత పాకిస్తాన్ జట్ల మధ్య ఉన్న హాకీ రికార్డును పరిశీలిస్తే భారత్కే భారీ ఆధిక్యం ఉంది. గత 17 మ్యాచ్ల్లో 15 విజయాలు 2 డ్రాలతో భారత్ ఓటమి లేకుండా అజేయంగా కొనసాగుతోంది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ రోటర్డామ్ లెగ్ చివరి మ్యాచ్లో నిన్న ప్రపంచ నెంబర్ 2 జట్టు నెదర్లాండ్స్పై 3-2 విజయం సాధించిన భారత హాకీ జట్టు అదే ఉత్సాహంతో పాకిస్తాన్ను ఎదుర్కోవాలని భావిస్తోంది. విశేషాలు మరొకసారి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహా దేశాల భద్రతకు తలెత్తుతున్న కొత్త సవాళ్లను ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ జాతీయ సలహాదారుల సమావేశంలో చర్చిస్తున్నారు. దేశాభివృద్ధిలో సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఆర్థిక సైనికులుగా వ్యవహరిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మరణించారు. లండన్లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో రేపు తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి ఆరాధన. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన ఆత్రేయ గీతం, ఇళయరాజా సంగీతం.

తిరుపతి పాట ఆత్మబంధువు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించారు. ఆత్రేయ గీతం ఇది.

వినబోతున్న పాట అమెరికా అబ్బాయి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు. ఆరుద్ర గీతం ఇది.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: శ్రోతలు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు.
3: ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం
4: 18 అధ్యాయాలు,
3: 700 శ్లోకాలు,
4: 700 రోజులు.
3: ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
4: ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.

0: సమస్త ధర్మముల అనగా సమస్త కర్తవ్య కర్మములను నాయందు త్యజించి నీవు కేవలము సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడనైన నన్ను శరణు పొందుము. నేను నిన్ను సర్వపాపముల నుండి ముక్తునిగా వింతును. నీవు శోకింపకుము.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్,
2: నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి,
1: వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజు ఉదయం 7:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
2: ఉదయరేఖలు కార్యక్రమంలో ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు.

0: భగవద్గీత పారాయణం.
1: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం.
2: కార్యక్రమం కొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.
3: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో కేతీ బచావో అభియాన్ కార్యక్రమాల వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
4: ఆకాశవాణి రైతు సోదరులకి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది. దీనికి సంబంధించి అటు వ్యవసాయ శాఖ అధికారులు, ప్రభుత్వము, రైతులు కూడాను చాలా సన్నద్ధంగా రాబోయే పంటకాలానికి ముందస్తుగా అన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం వారు ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమాన్ని రైతుల ముందుకు తీసుకొచ్చింది. మరి జిల్లాలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ ఖేతీ బచావో కార్యక్రమంలో రైతులకి చాలా విషయాలు వివరిస్తూ రైతులు మున్ముందు వారి యొక్క పంట పొలాలలో మంచి పంట దిగుబడి సాధించేందుకు, అలాగే నాణ్యమైనటువంటి పంటలు తీసుకునేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నారు కృషి విజ్ఞాన కేంద్రాల వారు. దానిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారు రైతుల కోసం అవగాహన సదస్సు కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో ఏ అంశాలు వస్తాయి ఇత్యాది విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి భరత్ గారు.
5: నమస్తే అండి.
4: ఈ ఖేతీ బచావో అభియాన్ మెయిన్ మోటో ఏంటండి?
5: భారత ప్రభుత్వము జూన్ 1 నుంచి 30 వరకు ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమాన్ని రైతులకు చేరువవ్వాలనే ఉద్దేశంతో కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా, వ్యవసాయ విశ్వవిద్యాలయాల ద్వారా, పరిశోధన స్థానాల ద్వారా ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో పెద్ద ఎత్తులో శాస్త్రవేత్తలు రైతుల దగ్గరికి వెళ్లేసి వారికి భూమి ఆరోగ్యం యొక్క ఆవశ్యకత మీద పెద్ద ఎత్తులో అవగాహన కల్పించడం, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేపట్టవలసిన చర్యల గురించి వారికి చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే, ముందుగా ఖేతీ బచావోలో ఇప్పుడున్న పరిస్థితుల్లో భూములు చాలా వరకు నిస్సారమైపోతున్నాయి. ఎందుకంటే రైతులు రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవులు, ఏదైతే మనకు కుళ్ళింపజేసే సూక్ష్మజీవులు చనిపోవడం వల్ల భూమిలో ఉన్న సేంద్రీయ కార్బన్ నిల్వలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. మన భూమిలో సేంద్రీయ కార్బన్ నిల్వలు 1-1.5% ఉండవలసింది. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 0.3-0.4% అనేది మనకి ఎక్కువ భూముల్లో చూడడం జరుగుతుంది. రిపోర్ట్స్ కూడా అదే విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీని మీద రైతులు పెద్ద ఎత్తులో చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో భూములన్నీ నిస్సారమైపోయే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా సేంద్రీయ కార్బన్ అనేది భూమిలో ఉండడం వల్ల మన పంట పండించడానికి అవసరమయ్యే స్థూల పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాష్, ద్వితీయ పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, అదేవిధంగా సూక్ష్మ పోషకాలైన జింక్, ఐరన్, కోబాల్, నికెల్, మ్యాంగనీస్, మాలిబ్డినం, క్లోరిన్ లాంటి సూక్ష్మ పోషకాలు కూడా మనకు స్వతహాగా లభ్యమయ్యే అవకాశం ఉంది. అంటే ఎందుకు ఈ భూమిలో ఉన్న సేంద్రీయ కార్బన్ల రోజు రోజుకు తగ్గిపోతున్నాయి అంటే, దాన్ని ఖేతీ బచావో అనే కార్యక్రమంలో ముఖ్య అంశాలుగా కొన్ని అంశాలని రైతులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వము గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తులో తీసుకెళ్లడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా భూసార పరీక్షలు చేసుకోవడము, భూసార పరీక్షలు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అంటే, మనం చూసుకున్నట్టయితే భూసార పరీక్షలు చేసుకోవడం వల్ల మన భూమిలో ఉన్న ఏదైతే లభ్య నత్రజని, భాస్వరం, పొటాష్, అదేవిధంగా సూక్ష్మ పోషకాలు, సేంద్రీయ కార్బన్ నిల్వలు, ఇవన్నీ మనకు తెలుసుకోవడం ద్వారా దాన్ని బట్టి మనకు ఎంత అయితే అవసరం ఉందో అంతవరకే మనము ఎరువులను వాడుకోవడానికి అవకాశం ఉంది. దాని ద్వారా ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడం ఒక ఎత్తైతే, ఇంకోటి రైతుకు అయ్యే పెట్టుబడి ఖర్చును కూడా మనం తగ్గించుకోవచ్చు. కొన్ని పంటలు మనం చూసుకున్నట్టయితే ఏదైతే యూరియాని ఎక్కువగా వరిలో వాడడం వల్ల చీడపీడల ఉధృతి కూడా ఎక్కువగా రావడం గమనిస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరిలో సుడిదోమ ఉధృతి ఎక్కువ రావడము, అగ్గి తెగులు ఉధృతి ఎక్కువ రావడము, బ్యాక్టీరియా ఎండుతెగులు ఉధృతి రావడం, కాండం తొలచు ఉధృతి కూడా ఎక్కువగా మనం గమనించడం జరుగుతుంది. కాబట్టి యూరియా మోతాదుని తగ్గించుకోవాలి రైతులు. ముఖ్యంగా భూసార పరీక్షలు మనం చేసుకునే ముందు మట్టి నమూనాలని మనం సేకరించడం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం ఏవైతే ఒక ఎకరం నుంచి మూడు ప్రదేశాలని మనం ఎంపిక చేసుకుని దాని నుంచి వీ షేప్ లో కట్ చేసుకుని ఒక 15 సెంటీమీటర్స్ డెప్త్ లో తీసుకుని దాని నుంచి శాంపిల్ కలెక్ట్ చేసుకుని దాన్ని గోనె సంచి మీద పరిచేసి మనకు కావాల్సిన ఒక 1/2 కేజీ వరకు నమూనాని మన క్వాడ్రేట్ మీటర్ ద్వారా దాన్ని సపరేట్ చేసుకుని భూసార పరీక్ష కేంద్రాలకు దాన్ని ఇచ్చినట్టయితే అన్ని రకాల పరీక్ష చేసి దాని ద్వారా మనకు ఆరోగ్య పత్రాలు సాయిల్ హెల్త్ కార్డ్స్ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనము ఎటువంటి ఎరువులు వేసుకోవాలనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు తప్పకుండా భూసార పరీక్షలు చేసుకోవాలి. మట్టి నమూనాలు స్వీకరించేటప్పుడు గట్ల దగ్గర కావచ్చు, తేమ ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, నీడ ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, మనం మట్టి నమూనాలను స్వీకరించకూడదు. అదేవిధంగా ఫెర్టిలైజర్ బ్యాగ్స్ లో మనం క్వాడ్రేట్ మీటర్ ద్వారా మట్టి శాంపిల్స్ ని సపరేట్ చేయకూడదు. ఎందుకంటే దాంట్లో కొన్ని ఎరువుల నమూనాలు ఉంటాయి కాబట్టి రిజల్ట్స్ సరిగా రావడానికి అవకాశం లేదు. కాబట్టి తప్పకుండా రైతులు భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం చేసుకున్నట్టయితే మన దిగుబడులు మంచిగా రావడం, చీడపిల్ల ఉద్ధరిని తగ్గించుకోవడం, రైతుకు అయ్యే పెట్టుబడి ఖర్చును కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి భూసార పరీక్షలు తప్పకుండా చేసుకోండి.
4: సార్, ఎస్పెషల్ గా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వస్తే ఇక్కడ నేల స్వభావం ఏ విధంగా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి పోషకాల లభ్యత అనేది ఎలా ఉండేది, ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉందంటారు?
5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసినట్టయితే దీంట్లో సేంద్రీయ కర్బన నిల్వలు 0.3 to 0.4% ఉంది. దీంట్లో లభ్య నత్రజని తక్కువ ఉన్నది. అదేవిధంగా భాస్వరం కూడా మీడియం నుంచి లో ఉంది. పొటాషియం నిల్వలు ఎక్కువ ఉన్నప్పటికీ పంటకు అందకపోవడం, కాబట్టి కొంత పొటాషియం డెఫిషియన్సీస్ కూడా మనము పంట పొలాల్లో చూడడం జరుగుతుంది. కాబట్టి పొటాషియం నిల్వలు మనం ఏదైతే సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేసి అనాలిసిస్ చేసిన తర్వాత కూడా ఎక్కువగా ఉన్నా గానీ తప్పకుండా వరి సాగు చేసే రైతులు, ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధానంగా సాగు చేసే పంటల్లో వరి, పత్తి, మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా వరి సాగు చేసే రైతులు పొటాషియం చలికాలంలో అయితే యాసంగిలో అయితే 13 కేజీలు చివరి దుక్కిలో, అదేవిధంగా పొట్టదశలో 13 కేజీలు వేసుకుంటే సరిపోతుంది. వానాకాలంలో అయితే ఒక చివరి దిక్కులో 13 కేజీలు పొటాషియం మనం వేసుకున్నట్టయితే బాగుంటుంది. భాస్వరం ఎరువులైన డిఏపి ఒక బ్యాగ్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా నత్రజని ఎరువులు యూరియాని 3 దఫాలుగా వేసుకున్నట్టయితే రైతుకు బాగుంటుంది. ఎందుకంటే నత్రజని వినియోగ సామర్థ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి 3 దఫాల్లో మనం వేసుకున్నట్టయితే పంటకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అనేది ఉంది.
4: ప్రధానంగా రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ కేటీ బచావ అభియాన్ కార్యక్రమంలో మరి జిల్లా మొత్తంగా ఎన్ని క్యాంపులు నిర్వహిస్తున్నారు, ఎప్పుడెప్పుడు నిర్వహించే అవకాశం ఉందంటారు?
5: కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం వారు గత నెలలో April 24 నుంచి May 27 వరకు రైతు ముంగిట శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంట్లో కూడా పంట మార్పిడి చేసుకోవడం, క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకోవడం, యూరియా వినియోగాన్ని తగ్గించుకోవడం, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, నీటి ఆదాన్ని చేసుకోవడం, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అంశాలని మేము గత నెలలో 23 మండలాల్లో ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసుకుని ప్రతి గ్రామంలో రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల ముంగిట శాస్త్రవేత్తలు వెళ్లేసి వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ నెలలో June 1 నుంచి 30 వరకు ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమంలో భాగంగా మేము ప్రతిరోజు ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని దాదాపు ఒక 15 మండలాల్లో మేము రైతులకు అవగాహన కల్పించాలని చర్యలు తీసుకుంటున్నాం. దీంట్లో భాగంగా చుంచుపల్లి మండలం, టేకులపల్లి మండలం, అదేవిధంగా లక్ష్మీదేవిపల్లి మండలంలో కూడా ఈ ఖేతీ బచావో అభియాన్ మీద అవగాహన కల్పించడం జరిగింది.
4: ఇప్పుడు ఈ అవగాహన కార్యక్రమంలో రైతులంతా వారికున్నటువంటి మట్టి నమూనాల సేకరణ వచ్చేసింది, దాని మీద రిపోర్ట్స్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి కొన్ని. మరి దీని తర్వాత వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
5: భూసార పరీక్షలు చేయించుకోవడం, చేసుకున్న తర్వాత సాయిల్ హెల్త్ కార్డ్స్ ద్వారా ఎటువంటి లభ్యత నత్రజని, భాస్వరం, పొటాష్ ఉందనే తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి మనము ఎరువుల వినియోగాన్ని వాడుకోవాలి. దానికంటే ముందు మనము ఏదైతే బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్ అనేది సమగ్ర ఎరువుల యాజమాన్యం కూడా చేసుకోవాలి. దాంట్లో రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులను కూడా మనము కొంత ప్రోత్సహించినట్టయితే ఈ రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. రెండు సమానంగా ఉన్నప్పుడు సేంద్రీయ ఎరువులు అయిన పచ్చిరొట్ట ఎరువులు కావచ్చు, పశువుల పేడ కావచ్చు, అదేవిధంగా చెరువు మట్టి కావచ్చు మనం వేసినట్టయితే తర్వాత వేసే రసాయనిక ఎరువులు వినియోగం ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ సమయంలో పచ్చిరొట్ట ఎరువులను తప్పకుండా రైతులు వేసుకోవాలి. వ్యవసాయ శాఖ వారు పచ్చిరొట్ట ఎరువులని సబ్సిడీలో రైతులకు అందించడానికి ప్రతి క్లస్టర్లో వారు అందుబాటులో ఉంచినారు. కాబట్టి ఈ పచ్చిరొట్ట ఎరువులను మనం వేసుకున్నట్టయితే జీలుగా, జనుము, కొంతమంది అందుబాటులో ఉన్న పెసర కూడా వేసుకుంటే 60 నుంచి 65 రోజులు పంట కాలం పంట తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువులుగా వాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి పెసరను కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా జీలుగా జనుము అయితే 50 రోజుల్లో పూత దశలో దాన్ని కలే దున్నుకున్నట్టయితే దాదాపు 8 టన్నుల వరకు ఒక ఎకరానికి బయోమాస్ సేంద్రీయ పదార్థం అనేది భూమికి అందించడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వృక్ష సంబంధ వ్యర్థాలు ఎరువుదాలు ఎక్కువ అందుబాటులో ఉన్నాయి. అది కూడా పచ్చి రొట్టె ఎరువులు, జీలుగ జనుము ద్వారానే ఎక్కువగా మనకు అందుబాటులో ఉంది. కాబట్టి వీటిని వాడుకుంటే అవి లెగ్యూమ్ జాతికి సంబంధించిన మొక్కలు కాబట్టి దాదాపు 25% నత్రజని వినియోగాన్ని రసాయనిక ఎరువుల ద్వారా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతుకు ఎరువులకు అయ్యే ఖర్చును కూడా మనం ఈ ఏదైతే పచ్చి రొట్టె ఎరువు

0: ఎకరాల్లో వరి సాగు అవుతుంది ఖరీఫ్ రబీలో కలుపుకొని. కాబట్టి రైతులు తప్పకుండా పంట మార్పిడి, క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. వరికి ముందు పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడం, వరి తర్వాత అపర పంటలైన పెసర, మినుము వేసుకోవడం, అదేవిధంగా బొబ్బర్లు వేసుకోవడము, ఉలవలు వేసుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా నూనె గింజ పంటలైన నువ్వులు, వేరుశనగ పొద్దుతిరుగుడు, కుసుమాలు వేసుకున్నట్టయితే ఎరువుల వినియోగాన్ని కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా చాలా వరకు ఈ పంటలన్నీ స్వతహాగా లెగ్యూమ్ జాతికి సంబంధించినవి కాబట్టి నైట్రోజన్ ఫిక్సేషన్ జరగడానికి కూడా, నత్రజని స్థిరీకరింపజేయడానికి కూడా ఈ పంటలు మనకు దోహదపడతాయి. కాబట్టి పంట మార్పిడి తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే వరి సాగు చేయడం వల్ల ఇంకా చాలా రకాల దుష్ప్రభావాలు మన వాతావరణానికి, భూమికి జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా దాంట్లో వరి ఎక్కువగా సాగు చేయడం వల్ల మీథేన్ వాయు విడుదల ఎక్కువ అవడం వల్ల కూడా వాతావరణంలో మార్పులు సంభవించడానికి మేజర్ గా దోహదపడే వాయువులలో చూసుకున్నట్టయితే మీథేన్ వాయు, నైట్రోజన్ ఆక్సైడ్, యూరియా ఎక్కువ వేయడం వల్ల నైట్రోజన్ ఆక్సైడ్ ఎక్కువ మనకు రిలీజ్ అవుతుంది. అదేవిధంగా మన వరి పంటలు ఎక్కువగా మనం యాంత్రికంగా ఉపయోగిస్తాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కంబైన్ హార్వెస్టర్స్ కావచ్చు, అదేవిధంగా ట్రాక్టర్స్ కావచ్చు, స్ప్రేయర్స్ కావచ్చు, ఎక్కువ వాడడం వల్ల కూడా CO2 వాయువు కూడా ఎక్కువగా వెలువడడం వల్ల ఎక్కువగా దుష్ప్రభావాలు జరగడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా వాతావరణ మార్పులు సంభవించడానికి ఈ వరి సాగు చేయడం వల్ల విడుదలయ్యే ఈ వాయువులు పెద్ద ఎత్తులో దోహదపడుతున్నాయి. కాబట్టి వరి మొత్తాన్ని మనం సాగు చేయకుండా ఉండలేము. ఎందుకంటే ప్రధాన ఆహార పంటగా వరి ఉంది. కాబట్టి ఖరీఫ్ లో మనం పండించుకొని రబీలో పంట మార్పిడి చేసుకున్నట్లయితే రైతుకు, వాతావరణానికి, అదేవిధంగా దేశానికి కూడా చాలా వరకు లాభసాటి ఉంటుంది. ఎందుకంటే దేశానికి మనము యూరియా మోతాదును కూడా తగ్గించుకున్నట్టయితే 1500 రూపాయలు సబ్సిడీ మనం గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి దానివల్ల కూడా మనకు ఎకానమీ మీద కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం పంట మార్పిడి కూడా చేసుకున్నట్టయితే బాగుంటుంది. యూరియాకు ప్రత్యామ్నాయంగా కూడా నానో యూరియా కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఒకటే నానో యూరియా ఒకదానితోనే మనము పంట పండించలేము. కొంతవరకు యూరియా, రసాయనిక ఎరువులు, యూరియా మోతాదును తగ్గించుకోవడానికి ఈ నానో యూరియా అనేది కొంత సహకరిస్తుంది. కాబట్టి ఈ వాడకాన్ని కూడా మీరు వినియోగించుకోవాలని నా వైపు నుంచి తెలియజేస్తున్నాను.
1: రైతుల ఆలోచన ధోరణిలో ఎప్పటికీ కూడాను పంట దిగుబడి పైనే ఉంటుంది. ఒక రైతు ఇన్ని బస్తాలు తీశాడు, ధాన్యం వచ్చింది అనేది ఉంటుంది. కానీ అతని భూస్వభావం, అక్కడ వాతావరణ పరిస్థితి, అక్కడ నీటి స్వచ్ఛత, ఇది కూడా పంటకి దోహదం చేసిందని గమనించారు. అతను తీశాడు, నేను కూడా తీయాలి అనే మూస పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల కూడా నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా.
0: తప్పకుండా. అందుకే ఈ మధ్య కాలంలో పంట ప్రణాళిక, భారత ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇన్ని క్వింటాల వరకే వారు పర్చేజ్ చేయడానికి వారు అన్ని రకాల ఇది క్రాప్ బుకింగ్ చేయడము, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఫ్యూచర్లో ఏవైతే మనకు అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలను ఎక్కువగా సాగు చేయడం, మనకు అవసరం లేని పంటలను ఎక్కువగా సాగు చేసి కూడా కొంత వేస్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ మార్గంలో కూడా మన భారత ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే అంశం మీద అన్ని రకాల కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం తీసుకురావడం జరిగింది. NMNF, నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి రైతులకు అవగాహన ఎప్పటికప్పుడు కల్పించడం కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా జరుగుతుంది.
1: ఈ ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో మీరు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అయితే దీనికి రైతుల నుంచి సపోర్టు, ఎలా వాళ్ళ పంటని దిగుబడి పెంచేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు?
0: కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కూడా ఎన్నో రకాల స్కీమ్స్, FOM, ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూ, ప్రకృతి వ్యవసాయం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి రైతులను ప్రోత్సహించడం, కొంతమంది రైతులను ఎంపిక చేసి వారి క్షేత్రాలని మిగతా రైతులను తీసుకెళ్లడం, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం అన్ని రకాలుగా రైతులను అవగాహన కల్పించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. భారత ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ని తీసుకొచ్చి వారి రైతులను చైతన్యపరచడం, రైతులు మార్పు వైపు వారు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇంకా రాబోయే 4-5 సంవత్సరాల్లో తప్పకుండా అన్ని విషయాలు వారు అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేసి రేపు తప్పకుండా అన్నిటికీ సహకరిస్తారని మా వైపు నుంచి ఆశాభావం వ్యక్తం చేస్తాం.
1: బాగుందండి. ఈ ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో రైతులకి ఎప్పటికప్పుడు వెన్నుదొన్నుగా ఉంటూ వారికి అవగాహన కల్పించడం, భూ పరీక్షలు అన్ని కూడా మీరు దగ్గర నుండి మరీ చేపిస్తున్నారు. మరి మున్ముందు రైతులు మీ యొక్క ఆలోచన విధానానికి సపోర్ట్ చేస్తూ పంటల పైన అధిక దిగుబడి సాధిస్తారనేసి ఆకాశవాణి కూడా కోరుకుంటుంది. చాలా చక్కటి విషయాలు మా రైతులకు వివరించినందుకు ధన్యవాదాలు అండి. నమస్కారం.
0: థాంక్యూ.
2: మీరింతవరకు ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమాల వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కులిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఆంజనేయుడి పెళ్ళి నాటిక వింటారు. రచన శ్రీ విజయసారథి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆంజనేయుడి పెళ్ళి నాటిక వింటారు. రచన శ్రీ బృందావనం విజయసారథి. వినండి ఆంజనేయుడి పెళ్ళి నాటిక.

0: శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యకాయం, ప్రకీర్తి ప్రధాయం, భజే నాయపుత్రం.
1: నాయన ఆంజనేయులు, నీ యుక్త వయస్సంతా ఆ స్తోత్రాలతోనే పూర్తి చేస్తావా, లేక ఏదైనా పెళ్లి ఆలోచన ఉందా?
0: ఉంది బామ్మ, ఉంది, అతి త్వరలోనే. ఈ శతాబ్దాంతానికి లోపే నా పెళ్ళి. బామ్మ బామ్మ, నాదో చిన్న కోరికే. నేను అప్పటిదాకా బతుకుండేట్టు కాస్త వంట బాగా చేయవే. నువ్వు చేసేవి తినలేక మరీ చూస్తున్నాను.
1: పోనీ ఆంజనేయులు, ఓ మంచి వంటలక్కనైనా చూసి పెళ్లి చేసుకోరా నాయన. నీ కోరిక తీరుతుంది, నాకు శ్రమ తప్పుతుంది.
0: బామ్మ, మళ్ళీ అదే అనద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. నే కోరుకునే అమ్మాయి దొరికేంతవరకు నీ చేతికి పని తప్పదు, నాకి నిరీక్షణ తప్పదు.
1: సర్లే నాయన, నువ్వు రిటైర్ అయ్యేలోపుగా పెళ్లి చేసుకో. ఆ వచ్చే డబ్బుతో పెన్షన్తో ఈ ముసలి మొగుడు ఆ కుర్రపేళ హాయిగా కాపురం చేద్దురు.
0: బామ్మ, నువ్వు మరీ నన్ను రెచ్చగొడుతున్నావు.
1: నా నాయనే, నీ కోపం వచ్చిందా? నువ్వేమైనా బుజ్జివా రెచ్చి అరిగిపోవటానికి? ఇదిగో చూడు ఆంజనేయులు, నువ్వు ఈ శ్రావణ మాసం లోపు పెళ్లి చేసుకోపోయావో, నేనే ఓ సంబంధం ముదిర్చి పెళ్లి చేస్తాను, అంతే. తెలిసిందా?
0: ఏ బెదిరిస్తున్నావుటో బామ్మ?
1: కాదు, ముందు జాగ్రత్త కోసం చెబుతున్నాను. ఇప్పటికే నీకోసం చూసి వచ్చిన సంబంధాలన్నీ పెళ్లిళ్ళయి హాయిగా పిల్ల జలతో కాపురాలు చేసుకుంటున్నారు, నువ్వు మాత్రం.
0: అదిగో అదిగో, అదే అనద్దంటున్నాను. ఏ మనిషికైనా ఓ లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేని బతుకు తాతయ్య లేని బామ్మ బతుకు లాంటిదే.
1: హేచ్చినట్లుంది నీ సామెత. నీ లక్ష్యం ఏదైనా దేశాన్ని ఉద్ధరించేదా, లేక నిన్ను ఉద్ధరించేదా? చూడు ఆంజనేయులు, నా మాట విని డబ్బు ఉద్యోగం ఉన్న అమ్మాయి కావాలని ముండి పట్టుదల వదిలే. లేకపోతే ఈ జన్మకు నీ పెళ్లి చూసే అదృష్టం నాకుండదు.
0: మా నాన్న పెళ్ళి ఎప్పుడు ఇదే మాట అన్నావట. నీకేం ఢోకా లేదు, అయినా నువ్వు విన్నన్నా చెప్పవే బామ్మ, నా మాట నాదే. కాకపోతే ఈ జన్మకు పెళ్ళైనా లేకుండా ఉంటా గానీ నా నిర్ణయంలోంచి మాత్రం ఏం మార్పు ఉండబోదు. అంతే మరి.
1: సరే, ఇంకే నువ్వు కోరుకున్నట్లే అత్తామామం లేని డబ్బు ఉద్యోగం ఉన్న వధువునే చేసుకో.
0: బామ్మ, నీ మాటలతో నా ఆఫీస్ టైం అంతా తినేసావు, త్వరగా వడ్డించు, ఆఫీస్కి వెళ్ళాలి.
1: సరేరా, ఎవరికి తప్పినా నాకు మాత్రం తప్పుతుందా? ఆంజనేయులు పేరు పెట్టుకున్నందుకు తగ్గ లక్షణాలే వచ్చాయి.

0: అమ్మాయిలను వేధించే పురుష పుంగవులు, యువతి ఆత్మహత్యా యత్నం. చచ పేపర్ చూద్దామంటేనే భయం. ఒక్కటి అనుకూలమైన వార్త ఉండదు. వరుడు కావలెను. ఇదేదో మన బాబుతేనే. ఆ అమ్మాయి పేరు సువర్చల. బామ్మాయ్, ఓ బామ్మ, ఇటు రావే, త్వరగా ఇటురా.
1: ఏం కొంతమంది ఆయన కర్మగారి నీకు పెళ్లి ఆలోచన వచ్చిందా ఏమిటి?
0: మా బామ్మ జీనియస్సే, జీనియస్. మహా కరెక్ట్గా ఊహించావు. ఇదిగో ఇటు చూడు, ఈ పేపర్లో ఓ అమ్మాయి నాకు మొగుడు కావాలి అని ఒక పెద్ద ప్రకటన ఇచ్చిందే.
1: మా నాయనే, ఇది ఎవరో నీకు తోడుపడిన దానిలాగే ఉంది. ఇంకేం రాసిందేమిటి?
0: ఆ అమ్మాయికి అమ్మా నాన్నలు తెలియరట, అంటే లేనట్టే కదా. ఆస్తంతటికి తానే వారసురాలట, పైపెచ్చు బ్యాంకులో ఉద్యోగంట. అబ్బా అబ్బా, బ్యాంకు డబ్బంతా మాదే. చామన ఛాయ రంగు, రంగు రూపుతో మనకేం పనిలే కానీ అన్ని శుభలక్షణాలే.
1: మరి ఆ అమ్మాయిని ఎప్పుడు కలుసుకోమని వ్రాసిందో చూడు.
0: చూస్తున్నానే, నేను అదే చూస్తున్నాను. వివాహం చేసుకోదలచిన వారు ఈరోజు సాయంత్రం 6 గంటలకు స్వయంగా సంప్రదించండి. వెరీ గుడ్. బామ్మా, ఇన్నాళ్లకు నాకు కావలసిన సంబంధం దొరికిందే.
1: మా ఆంజనేయుడు ఎంత అదృష్టవంతుడు, వాడి అదృష్టం అంతా వాడి మూతిలోనే ఉంది. ఒరే అబ్బాయి, పేపర్లో ఈ ప్రకటన చూసి అంతా ఎగబడతారేమో కదా.
0: ఎంతమంది వచ్చినా సరే తప్పనిసరిగా అమ్మాయిని నేనే పెళ్లి చేసుకుని తీరాలి. బామ్మ బామ్మ, ఈ అమ్మాయితోనే నాకు పెళ్లి అయ్యేలా దీవించవే.
1: అంతా సువర్చన లీల. నువ్వు ఆఫీసు నుండి కొంచెం పెందలాడేరా. చూడు, తలకు కాస్తంత రంగు వేసుకుని పెళ్లి చూపులకు వెడుదు గాని. ఆ పిల్ల జుట్టు నేసిన వాడిని చేసుకోకపోవచ్చు.
0: మా బామ్మ చాలా ఫాస్ట్. నేను రెండింటికి వచ్చి రెడీ అయిపోతాను, నువ్వు కూడా రెడీగా ఉండు, వస్తా.
1: ఆంజనేయులు పెళ్లి అనేసరికి ఏం గొంతులేస్తున్నాడు పిచ్చి సన్యాసి.

0: అబ్బో, చాలా మంది వచ్చారే బామ్మ. ఆ సువర్చల నన్ను అసలు చూస్తుందంటావా? ఎవరినైనా ఒప్పేసుకుంటుందా?
1: నీ మొహం అపుసకునపు మాటలు మాట్లాడకు. ఆ చూడు, ఎవరినో పిలుస్తున్నట్టున్నారు. అటుపట
2: రండి, ఇలా కూర్చోండి. మీ పేరేమన్నారు?
0: ఆంజనేయులు, ఎంఏ.
2: మీ విజిటింగ్ కార్డు ఇలా ఇస్తారా? అమ్మాయి గారు అపాయింట్మెంట్ ఇవ్వగానే పిలుస్తారు. కూర్చోండి.
0: బామ్మో, ఇక్కడ అంతా సిస్టమేటిక్గా ఉంది. ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటుందంటావా?
1: పిచ్చి సన్యాసి, మీ తాతయ్య నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇట్లాగే ఉపలాడి పట్టాడు, తెలుసా?
0: నాకెట్లా తెలుస్తుంది బామ్మ. అయినా ఇప్పుడు నువ్వు ఫ్లాష్ బ్యాక్లు వద్దు, వర్తమానంలోకి రా.
3: ఆంజనేయులు, ఆంజనేయులు.
0: అమ్మయ్యా, బామ్మో, నా పేరు వచ్చింది. నువ్వు నాతో పాటు లోపలికి రావే. ఎంతైనా ఆడవాళ్ళు ఆడవాళ్ళ మాటలే నమ్ముతారు.
2: ఆమె లోపలికి వెళ్ళడానికి వీల్లేదండి.
0: ఈ నా గర్ల్ ఫ్రెండ్ కదయ్యా, స్వయానా మా బామ్మ.
2: మీ బామ్మే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మా అమ్మగారు రికమెండేషన్స్ ఒప్పుకోరు. రూల్స్ అంటే రూల్సే.
0: దీనికి తోడు బోర్డు రూల్స్ కూడానా?
2: అవమానకరంగా మాట్లాడితే మీ ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేయబడుతుంది, జాగ్రత్త.
0: అమ్మో, ఆ ప్రమాదం కూడా ఉందా?
1: బాబు, వాడేదో తెలియక వాగాడు కానీ వాడిని ఒక్కడే లోపలికి పోనియండి. ఈ ఇంటర్వ్యూ రద్దు అయితే వాడి జీవితమే రద్దు.
2: సరే పోండి, ఆ మొహం చూసి మిమ్మల్ని పంపిస్తున్నాను.
4: హలో మిస్టర్ ఆంజనేయులు, వెల్కమ్ వెల్కమ్. ఇలా కూర్చోండి. మీకేం కావాలి?
0: నాకు మీరు కావాలి.
4: నేను అడిగింది మీరేం తీసుకుంటారు అని.
0: ఓ, అదే. నో థ్యాంక్స్. ఈ ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతి అడ్డగాడిదకు వృధా ఖర్చు తగ్గించుకోండి.
4: నిజం చెప్పారు.
0: డ్రింక్స్ ఇచ్చి మీ డబ్బుకు చాలా వృధా చేశారనుకుంటాను.
4: చూడండి ఆంజనేయులు గారు, మీరు నన్ను అభిమానిస్తున్నారా లేక నా డబ్బునా?
0: మీరు మరీ ఇబ్బంది పెట్టే ప్రశ్న వేశారు. కానీ భార్యాభర్తల మధ్య అనురాగానికి వారధి డబ్బు అని నమ్మేవాడిని నేను.
4: అంటే డబ్బు అనురాగం కంటే విలువైనదనా మీ అభిప్రాయం?
0: ముమ్మాటికి నిజం. మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటానో, మీ డబ్బును అంతే జాగ్రత్తగా చూసుకుంటానంటే నమ్మండి.
4: ఈ డబ్బు మనిషితో కాపురం చేయడం కష్టమేనే.
0: మీరేమంటున్నారు?
4: ఆహా, మీరు నాకు బాగా నచ్చారు.
0: నిజంగానా?
4: నిజంగానేనండి. నేను మీలాంటి మనీ మనిషి కోసమే ఇంతకాలం ఆగాను.
0: చాలా సంతోషం. ఆ దేవుడు కూడా ఇలాంటి కేసులు చాలా జాగ్రత్తగా జాంటి చేస్తాడు.
4: బైద్యపై, మన పెళ్లి ఈ రోజు రాత్రికే జరిగిపోవాలి.
0: అంత అర్జెంటుగానా?
4: లేకపోతే మా బంధువులంతా వచ్చి మన పెళ్లి ఘనంగా జరపాలని పట్టుబట్టి మరి డబ్బంతా వేస్ట్ చేయిస్తారు. ఏమంటారు?
0: ఓ, మీరు మరీ నాకంటే గొప్పవారిలో ఉన్నారు. నాదో చిన్న కోరిక.
4: ఏమిటో చెప్పండి.
0: మరేం లేదు, నాతో పాటే మా బామ్మ కూడా వచ్చింది. పెద్దది, ఆమె ఒక్కదాన్ని మన పెళ్లికి సాక్ష్యంగా పెట్టుకుంటే బాగుంటుంది.
4: అదైనా వేస్టే. అయినా పర్వాలేదు, మనకు అప్పుడప్పుడు ఇలాంటి ఖర్చులు తప్పవు.
0: మరి మన పెళ్లి ఎక్కడో చెప్పారు కదా?
4: అదే మరిచాను. ఈ ప్రక్క వీధిలో ఇంకాసేపట్లో ఓ పెళ్లి జరగబోతుంది. మనం వెంటనే అక్కడికి వెళ్ళేట్లయితే ఆ పెళ్లి మేళాలతో ఆ మంత్రాలతో ఓ పైసా ఖర్చు లేకుండా మన పెళ్లి చేసుకోవచ్చు. ఏమంటారు?
0: అమ్మో అమ్మో, నీకెందుకు ఇంతకాలం పెళ్లి కాలేదు నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఒరే ఆంజనేయులు, నీ అంత అదృష్టవంతుడు మరి ఉండడంటే పో. అయితే సువర్చల గారు, మనం వెంటనే ఆ పెళ్లి పందిరి దగ్గరికి వెళదాం. ఒకవేళ వాళ్ళు వృధాగా టైం ఖర్చు చేయడం ఎందుకని ముందుగానే పెళ్లి మంత్రాలు ప్రారంభిస్తే మనం వెనకబడిపోతాం.
4: నిజమేనండి, త్వరగా పోతండి. వెళదాం వెళదాం.

0: సువచ్చిల, ఇలా దగ్గరకు రా. ఎవ్వరూ చూడకుండా జీలకర్ర బెల్లం తెచ్చాను, ఇదిగో కాస్త నా తలపై పెట్టు, నేను నిన్నీతిని పెడతాను.
1: ఇలా ఇవ్వండి. అరే, పెళ్లి కొడుకు తాళి కడుతున్నాడండి.
0: మనం రెడీ మేడంచు. ఏ సువర్చల, అంత పొరపాటున మనపై అక్షింతలు చల్లుతున్నారు. కొంగుబట్టు కింద పడిపోకుండా రేపెప్పుడైనా పులిహోర చేసుకోవచ్చు.
1: మీరు బరీను, మా వాళ్ళు ఎవరైనా చూస్తే బాగోదు.
0: మీ వాళ్ళు అంటున్నావు, వీళ్ళంతా
1: వీళ్ళంతా మా వాళ్ళే. అదిగో మీ బామ్మ వస్తోంది, ఆమెను అడిగి తెలుసుకోండి.
0: ఏంటే బామ్మ సువర్చ చెప్పేది?
2: అవును, ఇడుగో ఈయనే మీ మామగారు.
0: ఎవరు? ఈయన మోసం, ఇదంతా మోసం. ఇందాక ఇంటర్వ్యూ దగ్గర ఆపిన ఆయన ఈయనే కదూ?
3: అవును బాబు, నేనే. ఇందాక నిన్ను ఆపిన గుమాస్తానే సుందర్రావు, ఆయన సువర్చల తండ్రిని. ఇప్పుడు ఇక్కడికి పెళ్లి జరిగింది నీ పెద్ద బావమరిదికే.
0: ఏంటే బామ్మ, వీళ్ళంతా స్టెంట్ మాస్టర్లా మాట్లాడుతుంటే వీళ్ళల్లా నువ్వేం మాట్లాడవేమే?
2: పిచ్చి సన్యాసి, నువ్వు వినేది చూసేది అంతా నిజం. నీ మొండి పట్టువులతో నువ్వు ఉంటే నీకు ఈ జన్మకు పెళ్లి కాదని నేను సువర్చల కలిసే ఈ పెళ్లి నాటకం ఆడాం. సువర్చల మనకు దూరపు బంధువులమ్మాయే, తెలివైన పిల్ల. నువ్వేం మాట్లాడకు.
0: ఓసి నా బామ్మ, డిటెక్టివ్ నవల చదివి నా కొంప ముంచావు కదే.
2: నా చిట్టి తండ్రి, నీ కొంప నేనేమీ ముంచలా, నీ కొంప నిలిపాను. ఇకనైనా డబ్బు జబ్బు పోగొట్టుకుని సువర్చల చేతి మీదుగా నీకు కావలసినవి చేయించుకుని తింటూ హాయిగా కాపురం చేసుకో. నేను రామకృష్ణ అనుకుంటూ అలా అలా ఊటీ బృందావనం వెళ్ళి వస్తాను.
0: అబ్బా బామ్మ, చంపేస్తున్నావు కదే. ఆ ప్రదేశాలకు వెళ్లాల్సింది రామకృష్ణ అనుకునేవాళ్ళు కాదే, మాలాంటి కొత్త జంట. నువ్వు వెళ్లాల్సింది కాశీకే.
2: అమ్మాయి సువర్చల, ఆంజనేయులు దారికొచ్చాడు, నువ్వు ఇక బండి లాగించేయి.
0: సరేలే.

0: మీరింతవరకు విన్నారు రచన శ్రీ బృందావనం విజయసారథి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి సిరివెన్నెల. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట ఇది.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. చివరిగా వినండి, బ్రహ్మరుద్రులు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వీటూరి గీతం.

విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. గత 12 ఏళ్లలో జరిగిన మార్పులు ప్రభుత్వ పాలనపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడంలో విజయం సాధించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లక్నోలోని కోచింగ్ సెంటర్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంతో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28న ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. గత 12 ఏళ్లలో దేశంలో సంభవించిన మార్పులు ప్రభుత్వ పాలనపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు లక్షలాది మంది పౌరుల జీవితాలను మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా, గౌరవప్రదంగా మార్చడంలో కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాసిన ఒక వ్యాసాన్ని ఈరోజు సామాజిక మాధ్యమంలో ప్రధానమంత్రి పంచుకుంటూ ఈ విషయాన్ని వెల్లడించారు. సుపరిపాలనకు ప్రజల విశ్వాసమే అతిపెద్ద ఆస్తి అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని 12 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో సుపరిపాలన, ప్రజా సంక్షేమం, పేదల జీవితాల్లో వచ్చిన సానుకూల మార్పుల ప్రయాణాన్ని పీయూష్ గోయల్ రాసిన వ్యాసం వివరిస్తోంది. లక్నోలోని అలీగంజ్లో ఒక కోచింగ్ సెంటర్లో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గాయపడ్డారు. ఆ భవనంలో కోచింగ్ సెంటర్తో పాటు గేమ్ జోన్, షోరూంలు కూడా ఉన్నాయి. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు, గాయపడిన ప్రతి ఒక్కరికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, అధికారులు అన్ని విధాలా సహాయం అందిస్తున్నారని నరేంద్ర మోదీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక యంత్రాంగం, పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేపడుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర పారిశ్రామిక రక్షణ దళం సిఐఎస్ఎఫ్ జాతీయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సిఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సిఐఎస్ సిబ్బంది దేశ ఆర్థిక వృద్ధిని పరిరక్షించే సైనికులని పేర్కొన్నారు. వేలాది మంది సిబ్బందికి, వారి కుటుంబాలకు సిఐఎస్ఎఫ్ అందిస్తున్న ప్రాజెక్ట్ మన్ కౌన్సిలింగ్ సేవలను ఆయన ప్రశంసించారు. సైనికుల సంక్షేమం కోసం హోం మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన పలు ప్రధాన మౌలిక సదుపాయాల నవీకరణలు, సాంకేతిక పురోగతులు, సంక్షేమ కార్యక్రమాల గురించి కేంద్ర మంత్రి తెలియజేస్తూ
1: ఆయుష్మాన్ సిఏపీఎఫ్ యోజన ఔర్ సిఏపీఎఫ్ ఐఎంఎస్ కే మాధ్యమ సే జవానో ఔర్ ఉన్కే ఆశ్రితం కో క్యాష్లెస్ ఔర్ విశ్వస్తరీయ స్వాస్థ్య సేవా మిల్ రహి హై. కేంద్రీయ పోలీస్ కళ్యాణ్ భండార్ కే మాధ్యమ సే మిల్నే వాలే సామానో పర్ 50% జిఎస్టీ కి ఛూట్ దేకర్ లాఖో పరివారం కో ఆర్థిక రాహత్ పహుంచాయి గయి. జులై 2025 మే గృహ మంత్రాలయ నే ఏక్ బహుత్ హి సంవేదనశీల్ నిర్ణయ లియా కి యది కోయి జవాన్ డ్యూటీ కే దౌరాన్ అప్నా కోయి అంగ్ కో దేతా హై యా వికలంగ్ హో జాతా హై తో ఉసే సేవా సే బాహర్ నహీ కియా జాయేగా. వే సేవా నివృత్తి తక్ పూరి గరిమా పదోన్నతి కే అవసరో ఔర్ లాభో కే సాథ్ సేవా మే బనే రహే.
0: బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ అధ్యక్షతన ఈ సమావేశం 2 రోజుల పాటు జరగనుంది. కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా ప్రతినిధులు సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ కూటమిలో భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ దేశాలు ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మీద ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. అంతకుముందు 2012, 2016, 2021 సంవత్సరాల్లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పర్యాటకం, ఆతిథ్య రంగం అభివృద్ధి లక్షలాది మంది ప్రజల జీవితాల్లో పరివర్తనకు ఒక సాధనమని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేందర్ సింగ్ షెకావత్ పేర్కొన్నారు. పర్యాటక ఆతిథ్య రంగ ప్రతినిధులతో న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంటరాక్టివ్ సెషన్లో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి అభివృద్ది శ్రేయస్సు కోసం కొత్త అవకాశాలను కల్పిస్తోందని ఒక సామాజిక మాధ్యమ ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాఫెడ్ వేలం పోర్టల్ను ప్రారంభించనున్నారు. వేలం ప్రక్రియలో పారదర్శకత సామర్థ్యం కార్యకలాపాల సౌలభ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ పోర్టల్ ఒక ముఖ్యమైన ముందడుగని సహకార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రైతులు భాగస్వాముల ప్రయోజనాల దృష్ట్యా వేలం సంబంధిత కార్యకలాపాలను క్రమబద్దీకరించడానికి నాఫెడ్ పనితీరును మెరుగుపరచడానికి ఒక డిజిటల్ వేదికను అందిస్తోందని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో పాటు అమిత్ షా అనేక ముఖ్యమైన డిజిటల్ రైతు కేంద్రీకృత కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారని వెల్లడించింది. ఈ డిజిటల్ సంక్షేమ కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకార సే సమృద్ది దార్శనికతకు సాంకేతికత పారదర్శకత రైతు కేంద్రీకృత సంస్కరణల ద్వారా సహకార సంస్థలను బలోపేతం చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు అనుగుణంగా ప్రారంభం కానున్నాయని పేర్కొంది. శశిధరూర్ అధ్యక్షతన ఏర్పాటైన పార్లమెంటరీ విదేశీ వ్యవహారాల స్థాయి సంఘం వ్యూహాత్మక సరిహద్దు భద్రత విదేశాంగ విధాన సమస్యలను సమీక్షించేందుకు జమ్మూకాశ్మీర్ లడక్లలో 4 రోజుల అధ్యయన పర్యటనను ఈరోజు ప్రారంభించింది. సరిహద్దు నిర్వహణ సరిహద్దు ప్రాంతాల్లోని భద్రతా పరిస్థితిపై ప్రత్యక్షంగా అవగాహన పొందేందుకు ఈ నెల 25వ తేదీ వరకు జమ్మూ శ్రీనగర్ కార్గిల్ లేహ్లలో ఈ సంఘం పర్యటిస్తుంది. ఈ కమిటీ భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలలో ఇటీవల పరిణామాలు సింధు జలాల ఒప్పందం నిలిపివేత నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉగ్రవాదం వల్ల ఎదురయ్యే ముప్పులను పరిశీలిస్తుంది. ఇది భారత్ చైనా సంబంధాలు తూర్పు లడక్లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పరిస్థితిపై కూడా దృష్టి సారిస్తుంది. సరిహద్దు ప్రాంతాల్లోని స్థానిక నివాసితులతో సంభాషించడంతో పాటు సీనియర్ పౌర సైనిక అధికారులతో ఈ కమిటీ సభ్యులు చర్చలు జరుపుతారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 76,802 వద్ద ప్రారంభమై చివరకు 292 లాభంతో 77,094 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 89 లాభపడి 24,102 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 94.70 ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $79.17 వద్ద కొనసాగుతుండగా బంగారం అవున్స్ $4,210 వద్ద ట్రేడ్ అవుతోంది. ఓడల రీసైక్లింగ్లో భారత్ 2025 ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలిచింది. ప్రపంచ ఓడల రీసైక్లింగ్లో భారతదేశ వాటా 2024 నుండి 2025 నాటికి 35.4% పెరిగినట్లు ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి సదస్సు తన తాజా నివేదికలో వెల్లడించినట్లు కేంద్ర ఓడరేవులు నౌకాయానం జలమార్గాల మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ఓడల రీసైక్లింగ్ 2024 1.86 మిలియన్ స్థూల టన్నుల నుండి 2025 నాటికి 2.99 మిలియన్ స్థూల టన్నులకు గణనీయంగా పెరిగిందని ఇది దాదాపు 60% అధికమని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 12 ఏళ్లలో జరిగిన మార్పులు ప్రభుత్వ పాలనపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడంలో విజయం సాధించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లక్నోలోని కోచింగ్ సెంటర్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంతో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీన ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం మరికొద్దిసేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.
1: ఆకాశవాణి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత మరియు హరిప్రియ గార్ల గాత్ర యుగళం వింటారు. కెవి కృష్ణ వైలిన్, పి ఫల్గుణ్ మృదంగం, కె శ్యామ్కుమార్ కంజీరా సహకారం అందిస్తారు. ముందుగా రంగనాథుడే సౌరాష్ట్ర రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన, రూపకతాళం.

సౌరాష్ట్ర రాగంలో పొన్నయ్య పెళ్ళయ్య రచన విన్నారు. ఇప్పుడు నీ సరిసాటి కళ్యాణి రాగంలో పొన్నయ్య పెళ్ళయ్య రచన రూపకతాళం.

కళ్యాణి రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు దీనరక్షక అహిరి రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన రూపకతాళం.

ఇంతవరకు అహిరి రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన విన్నారు. శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత మరియు హరిప్రియ గార్ల గాత్ర యుగళం వింటూ ఉన్నారు. కెవి కృష్ణ వయలిన్, పి ఫల్గుణ్ మృదంగం, కె శ్యామ్కుమార్ కంజీరా సహకారం అందిస్తూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కలియుగమున సహాన రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన మిశ్రచాపుతాళం.

సహానా రాగంలో పొన్నయ్య పిళ్ళయ్య రచన విన్నారు. చివరిగా కాపీ రాగంలో తిల్లానా చిన్నయ్య రచన ఆదితాళం.

0: Mr. Modi said, mobile connectivity has been extended to approximately 45,000 villages across the country. He also mentioned that around 75,000 banking correspondents and over 6,000 post offices were established. Shiv Sena leader and Maharashtra Deputy Chief Minister Eknath Shinde today announced the induction of 6 Lok Sabha MPs from the Shiv Sena UBT faction into the party. Addressing a press conference in Mumbai, Mr. Shinde welcomed the MPs Sanjay Dina Patil, Sanjay Deshmukh, Sanjay Jadhav, Bhausaheb Bakachore, Nagesh Patil Ashtikar and Om Prakash Rajanimbalkar into Shiv Sena. Mr. Shinde said, the induction of the 6 MPs marked the second phase of the movement that began in June 2022 when 40 Shiv Sena MLAs rebelled. He said the uprising was aimed at preserving the ideology of Shiv Sena founder Balasaheb Thackeray and safeguarding the party's Hindutva principles. Indian Railways has approved the deployment of automatic train protection system Kavach on 631 route kilometers of East Coast Railway to enhance safety and operational efficiency. The Railway Ministry said the project covers 6 important railway sections of East Coast Railway, including Baguapal Budpank, Hardaspur to Paradeep, Khurda Road Balangir, Nopada Gunapur, Lanjigarh Road to Junagarh, and Bobli Salur. The Hajj Committee of India has started inviting applications from prospective pilgrims for Hajj 2027. Releasing the policy, Minority Affairs Minister Kiran Rijiju today said, applications can be submitted online through the Hajj Committee of India portal and the Hajj Suvidha app, making the process more flexible, simple and accessible. India has recorded more than 5 lakh organ donation pledges, reflecting the growing awareness, compassion and collective commitment of citizens towards the life-saving cause of organ and tissue donation. The Ministry of Health and Family Welfare said, this achievement underscores the increasing public recognition of organ donation as a profound act of humanity that offers hope and a second chance at life to patients awaiting transplantation. In shooting, India added 4 more medals at the ISSF Junior World Championship, including a gold medal by teenager Pritam Kendre at Zue in Germany to strengthen its position at the top of the medals tally. India's overall medal tally has now risen to 12, comprising 5 gold, 1 silver and 6 bronze medals. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల విశేషాలు: ఉదయం 6 గంటలకు సూక్తి సుధ సమర్పణ, డాక్టర్ ఎంటీ ఆళ్వార్. భక్తిరంజని కార్యక్రమం 6:10, ఇందులో దశావతార స్తుతి, అన్నమాచార్య కీర్తన వింటారు. 7 గంటలకు ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ఆలోచనాలోచనం సమర్పణ శ్రీమతి కేవీ సుమలత. తర్వాత కృత్రిమ దంతాలు అమర్చుట గురించి డాక్టర్ దుర్గా క్షితీష్ కొత్తూరు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. ఇంకా యోగా ఆస్టియోపొరోసిస్ శ్రీమతి జి పద్మజ గారి ప్రసంగం వింటారు. 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ బి శ్రీనాథరెడ్డి. 9:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ పూసపాటి సూజన్ సాక్సోఫోన్ వాద్యం వింటారు. ప్రత్యేక డోలు శ్రీ కె సూర్యనారాయణ. 10:00 ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సర్ పై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారిచే. 11:30 వన్డే ఆర్జే ట్విష గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 12:40 జీవనలహరి కార్యక్రమంలో వయోధికుల్లో రక్తపోటు, మధుమేహం నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారితో పరిచయ కార్యక్రమం. మలి వయస్సులో యోగా ఆవశ్యకత శ్రీమతి గుంటి పద్మజ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. 12:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో ఉపాధి మార్గంగా ఆర్గానిక్ వ్యవసాయం శ్రీమతి వై భార్గవి గారితో పరిచయ కార్యక్రమం. అంతర్జాతీయ వితంతు దినోత్సవం గురించిన విశేషాలు ఈ అంశాలు ఉంటాయి. సాయంత్రం 4:30 ధర్తీ కిషాన్ 8వ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం. ఉపాధ్యాయులు శ్రీటీ జయరాం, విద్యార్థిని ఎం దుర్గా భవానీ. 4:45 లైవ్ విన్యాసం కార్యక్రమంలో టీ

శ్రీ ముఖి కృష్ణయ్య గారిచే డోలు వాద్యం రూపకతాళంలో లయ విన్యాసం వింటారు. సాయంత్రం 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో బాలవిహార్ వింటారు. ఇందులో శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ పిల్లల కదంబ కార్యక్రమం. 7:15 పంటసీమలు కార్యక్రమంలో చామదంప సాగు యాజమాన్యం డాక్టర్ కె మమత గారితో పరిచయం. పంటలలో నత్రజని మోతాదును నియంత్రించే లీఫ్ కలర్ చార్ట్స్ వివరాలు, జానపద గీతం ఈ అంశాలు ఉంటాయి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 8:00 వలస పక్షులు శ్రీమతి పలకలూరి విజయలక్ష్మి గారి కథానిక వింటారు. రాత్రి 10:00 భవానీ మహిమ దూళిపాళ శివరామకృష్ణ శర్మ గారిచే హరికథా గానం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలనుండి ముఖ్యాంశాలు మీరింతవరకు విన్నారు. సంతాపం కలిగితే అది నీలోనే ఉంచుకో, సంతోషమైతే అందరికీ పంచు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13 దాటి 13 సెకండ్లు. మా ఈ ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై మా ఈ ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.